ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 45 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం.

భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. 1948 ఇదే రోజున సెప్టెంబర్ 13 భారత సైన్యం ఆపరేషన్ పోలోను ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసేందుకు ఇది కీలక ఘట్టంగా నిలిచింది. ఈ పరిణామాల అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమవడం జరిగింది.

రోజున భగత్ సింగ్ సహచరుడైన జితేంద్రనాథ్ దాస్ మరణించిన రోజు. 1929 సెప్టెంబర్13 ఈయన మరణించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో జైలు శిక్షణ అనుభవిస్తున్న పరిస్థితుల్లో జైలు పరిస్థితులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరాహార దీక్షలో ఈయన మరణించడం జరిగింది. ఈయన చేసిన త్యాగానికి దేశవ్యాప్తంగా యువత యొక్క తీవ్ర స్పందనకు దారితీసింది. అనంతరం స్వాతంత్ర్యం కోసం యువత చేసిన త్యాగాలకు ఈయన ఒక ప్రతీకగా నిలిచారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై అర్చన భక్తి సంగీత కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

గణమధ్యగతో వజస్పరేతి బానో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారోగ్య.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎన్పి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈనాటి వందనాలు మరియు శుభాలు నేను తెలియచేస్తున్నాను. రెవరెండ్ ఎన్బి జయకర్, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ, క్రాంతినగర్, నెల్లూరు. ఈ దిన వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. లుకాసువార్త 2:30-31 అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అక్కడ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ అన్నాడు. ప్రభువు మనకు కొన్ని సిద్ధపరిచాడు, దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరచబడినవి, ఒకటి పాపికి రక్షణ. ఈ రక్షణ మనకు ఎలా వస్తుంది అంటే, సిలువ వలన ఈ రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది అంటాడు. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త, రక్షించబడుతున్న వారికి అది దేవుని శక్తి, నశించబడిపోతున్న వారికి అది వెర్రితనం అంటాడు. అంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచింది ఒకటి పాపికి రక్షణ. ఇది సిలువ వలన అనుగ్రహించబడుతుంది. ఆ సిలువ, ఆ మూర్తి మన కొరకు బలియాగం కావటం వల్ల, మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు ఈ భూమి మీద చిందించటం వలన మనకు సంపూర్ణ రక్షణ, విమోచన అనుగ్రహించబడుతుంది. రెండు, విశ్వాసికి తృప్తి. దేవుడు మనకు సిద్ధపరిచింది ఏంటంటే విశ్వాసికి తృప్తి అంటాడు. దావీదు ఆ కీర్తన 23:5 నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు అంటే విశ్వాసికి తృప్తి, అంటే శత్రు భయం లేకుండా. మన శత్రువుల ఎదుటనే ఆయన మనల్ని భోజన పంక్తిలో కూర్చోబెడతానంటాడు. అంటే శత్రు భయం లేకుండా, సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, ఆ శత్రు భయం లేకుండా తొలగించి, ఆ అపవాది యుక్తులన్నిటినీ లయపరిచి, ఆ శత్రు భయం లేకుండా మనల్ని కాపాడతానని ఆయన వాగ్దానం ఇస్తాడు. ఇది సజీవ కాపరి ద్వారానే, ఆ కాపరి ద్వారానే, ఆ దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడుతుందని హెబ్రీ పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. అంటే సిద్ధపరచబడినవి పాపికి రక్షణ. రెండు, విశ్వాసికి తృప్తి. మూడవది జ్ఞాపకం చేస్తున్నాడు, ఆత్మీయ గలవారికి దీవెనలు అన్నాడు. దేవుడు మనకు సిద్ధపరిచింది మూడవది దీవెనలు. అదే 1 కొరింథీ 2:9 ఆయన జ్ఞాపకం చేస్తాడు, నేను నన్ను ప్రేమించే వారికి నేనే అనేకం సిద్ధపరిచున్నాను, అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్యుని హృదయానికి అవి గోచరము కావు. అలాంటి మేలులు నేను సిద్ధపరిచాను ఆత్మీయం గల వారికి. ఇవి ఆత్మ ద్వారానే బయలుపరచబడతాయి అంటాడు. ఇవి ఎలా అంటే ఆత్మ ద్వారానే మనకు బయలుపరచబడతాయి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి పాపికి రక్షణ, విశ్వాసికి తృప్తి, ఆత్మీయ గలవారికి దీవెన. నాలుగు, మహిమపరచబడిన వారికి ఒక స్థలం, ప్రత్యేకమైన స్థలం. యోహాను సువార్తలో ఆయన జ్ఞాపకం చేస్తాడు 14:2 మనకు ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇది పరలోకంలో సిద్ధపరచబడింది ఆయన జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు పాపికి రక్షణ, విశ్వాసికి తృప్తి, ఆత్మీయ గల వారికి దీవెన, మహిమపరచబడిన వారికి ఒక స్థలం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఆయనకి లోబడి జీవించడానికి సిద్ధపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.
0: మీరింతవరకు పాస్టర్ ఎన్బి శేఖర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

కోళ్ల ఫారాల్లో ఈగల బెడద నివారణ పద్ధతులు. ఈగలు ముఖ్యంగా కోళ్లలో వివిధ పరాన్నజీవుల వ్యాధులను వ్యాప్తి చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను, ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. అందుచేత కోళ్ల ఫారాల్లో ఈగలను నియంత్రించడం చాలా ముఖ్యమైన అంశం. కోళ్ల ఫారాల్లో ఈగలను నియంత్రించడానికి లేదా నిరోధించడానికి ఉపయోగించే కొన్ని నియంత్రణ పద్ధతుల విషయానికి వస్తే, సాంప్రదాయ పద్ధతి లేదా భౌతిక విధానం, మరొకటి జీవ సంబంధమైన పద్ధతి, మూడవది యాంత్రిక మరియు రసాయన నియంత్రణ పద్ధతి. సాంప్రదాయ లేదా భౌతిక నియంత్రణలో ఈగలను నిరోధించేందుకు ముఖ్యంగా రెట్టలో తేమను అదుపు చేసుకోవాలి. పొడి పెంటలో ఈగ ముట్టడి అరుదుగా ఉంటుంది. తాజా కోళ్ల ఎరువు సాధారణంగా 60-80% తేమను కలిగి ఉంటుంది. ఈగలు 50-85% తేమతో ఉన్న ఎరువులలో సులభంగా సంతానోత్పత్తి చేస్తాయి. 50% అంతకంటే ఎక్కువ తేమ గల ఎరువు ఈగల వృద్ధికి అనుకూలంగా ఉండదు. 30% తేమ లేదా అంతకంటే తక్కువ ఉంటే ఈగ సంతానోత్పత్తి జరగదు. కోళ్ల ఎరువును తక్కువ తేమతో ఉంచడం ద్వారా ఈగల వృద్ధి జరగదు. ఇది అత్యంత ప్రభావవంతమైన నియంత్రణ సాధనం. ఈ పొడి ఎరువు నిర్వహణ రెండు రకాలుగా చెప్పవచ్చు. తరచుగా అంటే కనీసం వారానికి ఒకసారైనా పేడను తొలగించాలి. ఎరువు యొక్క దీర్ఘకాలిక నిల్వ పేరుకుపోయిన రెట్టలో అదనపు తేమ లేకుండా, నిర్లక్ష్యానికి గురికాకుండా తగినంత గాలి వెలుతురికి వదిలేస్తే పంజరం క్రింద అంటే కోన్ ఆకారపు మట్టి దిబ్బను ఏర్పరుస్తుంది మరియు సహజమైన కంపోస్టింగ్ ను అనుమతిస్తుంది. రెట్టలలో తేమను పరిమితం చేసే లేదా వేగంగా ఎండబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యల విషయానికొస్తే, వాటర్ పైప్స్ లో లీకేజీలను అరికట్టడం, లీకులను తనిఖీ చేసి వాటిని తప్పకుండా రిపేర్ చేసుకోవాలి. సమర్థవంతంగా ఎండబెట్టడం కోసం పెంట, గొయ్యలో మరియు కోళ్ల సౌకర్యం కోసం సమృద్ధిగా వెంటిలేషన్ అందించాలి. తగినంత గాలి వెలుతురు ఎరువులోని తేమను తగ్గిస్తుంది మరియు కావలసిన గాలిని కూడా అందిస్తుంది. విషవాయువులు, అమ్మోనియాన్ని కూడా పూర్తిగా తొలగిస్తుంది. బేది మందు ఉన్న రేషన్లను నివారించుకోవాలి. ఆచరణాత్మకమైన చోట శోషక చెత్తను ఉపయోగించాలి. ఈగల నియంత్రణలో అదనపు పారిశుద్ధ్య పద్ధతులు కూడా ముఖ్యమైనవి. చనిపోయిన కోళ్లను ప్రతిరోజు తొలగించి వాటిని దూరంగా పూడ్చిపెట్టాలి. ఈగలు మరియు చీడ పురుగులను ఆకర్షించే దాణ మరియు పగిలిన గుడ్లను పేరుకుపోవడాన్ని తగ్గించాలి. బయట కోళ్ల ఫారం పక్కనే ఉండి గడ్డి మరియు కలుపు మొక్కలను కోస్తే ఈగల విశ్రాంతి స్థలాలను తొలగించి మరియు తగినంత గాలిని ఫామ్లోకి వచ్చే వీలును కలిగిస్తుంది. జీవ నియంత్రణ పద్ధతిలో ఎరువు నిర్వహణ పద్ధతులు ఈగలు జనాభాను అణిచివేయగల ప్రయోజనకరమైన మాంసాహారులు మరియు పరాన్నజీవుల మనుగడను, వాటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ప్రయోజనకరమైన జీవులు లేదా పురుగులు మరియు చిన్న బీటల్స్ ను ఈగ గుడ్లు మరియు ఈగ లార్వ

0: పాలను తక్షణమే తినేస్తాయి. ప్రయోజనకరమైన కీటకాల యొక్క మరొక సమూహం చిన్న పరాన్నజీవి కందిరీగలు. ఇవి ప్రధానంగా స్టెరోమాలిట్ కుటుంబంలోనివి. తరచుగా పారాసీట్స్ అని కూడా వీటిని పిలుస్తారు. ఆడ కందిరీగలు తమ గుడ్లను ఈగ ప్యూపాలో పెట్టుకుంటాయి. ఈగ ప్యూపా లోపల అభివృద్ధి చెందుతున్న ఈగను కందిరీగ బయటకు రాకముందే చంపి తినేస్తోంది. సరైన పొడి ఎరువు నిర్వహణతో ముందస్తు పురుగులు మరియు చిన్న బీటిల్ జనాభా తరచుగా అధిక సంఖ్యలో ఏర్పడుతుంది. ముదురు బీటల్ మరియు డెర్మాస్టిడ్ బీటల్ తరచుగా పొడి ఎరువు నిర్వహణలో అధిక సంఖ్యలో వృద్ధి చెందుతాయి. పేడలోని పోషకాల కోసం పోటీ పడడంలో మరియు ఈగలు పెరగకుండా నియంత్రించడంలో ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ ఇవి కోళ్ల నిర్మాణాలను, చెక్క మరియు ఇన్సులేషన్ను దెబ్బతీస్తాయి. కోళ్ల ఫామ్లో ఈగల నియంత్రణ కోసం వాణిజ్యపరంగా జీవ నియంత్రణ ఉత్పత్తి అభివృద్ధి చేయబడుతుంది. ఒక సహజ వ్యాధి కారక ఫంగస్ మరియు బవేరియా బస్సియానా స్ప్రే ఉత్పత్తిగా రూపొందించబడింది. ఈ ఉత్పత్తి నేరుగా సేకరించిన ఎరువుపై స్ప్రే చేయబడుతుంది. ఈగ వాటి ప్యూపల్ కేసుల నుంచి బయటకి వచ్చినప్పుడు బవేరియా బీజాంశంతో సంబంధంలోకి వస్తాయి. కోనిడియా నుండి విడుదలయ్యే బీజాంశం హైఫేను అభివృద్ధి చేస్తుంది. ఇది ఈగ శరీర కుహరంలోకి చొచ్చుకుని పోయి మరణానికి దారితీస్తుంది. బవేరియా ఫంగస్తో సహా ప్రయోజనకరమైన కీటకాలపై ఎటువంటి హానికరమైన ప్రభావం ఉండదు. ఇక యాంత్రిక నియంత్రణ పద్ధతి విషయానికి వస్తే, ఈగలు యాంత్రిక నియంత్రణకు మరియు తెరలు మరియు ట్రాప్లు రెండు ముఖ్యమైన పద్ధతులు. ఫ్యాన్ల వాడకంతో కూడా ఈగలను ఫామ్లోకి రావడాన్ని మినహాయించవచ్చు. ఈగలను సమర్థవంతంగా నివారించడానికి తెర రంధ్రం, దీన్నే స్క్రీన్ హోల్ అని కూడా పిలుస్తారు. దీని పరిమాణం 0.88 మిల్లీమీటర్ల నుంచి 1.22 మిల్లీమీటర్లు, అంటే 0.03 నుంచి 0.05 అంగుళాల మధ్య ఉండాలి. తెరలు ప్రవేశ ద్వారాలు, కిటికీలు మరియు ఇన్లెట్లలో ఉంచాలి. ఇవి ఈగలను ఆకర్షించడానికి ఆకర్షక ద్రవాన్ని కలిగి ఉంటాయి. లిక్విడ్ ఆకర్షకరం కలిగిన జగ్ ఈగ ట్రాప్లను కోళ్ల భవనాల వెలుపలి చుట్టుకొలత చుట్టూ వ్యూహాత్మకంగా ఉంచడం ద్వారా భవనాల సమీపంలో ఈగలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈగ ట్రాప్లు వాటి సరైన పనితీరును నియంత్రించడానికి, నిర్ధారించడానికి సరిగ్గా సర్వీస్ చేసి ఉపయోగించాలి. మంచి పారిశుద్ధ్య పద్ధతులు అనుసరించే మూసి ఉన్న ప్రదేశాలలో ఉచ్చులు సహాయకంగా కనిపిస్తాయి. అయినప్పటికీ ఈగలు అధికంగా ఉండే ప్రాంతాలలో ఈగలను సంతృప్తికరమైన స్థాయికి తగ్గించడంలో ఉచ్చులు ప్రభావవంతంగా ఉండవు. ఇతర ఈగల నియంత్రణ విధానాలను అనుబంధంగా అవి ఉత్తమంగా ఉపయోగించబడతాయి. ఫ్యాన్ల వాడకంతో కూడా ఈగలు నేరుగా కోళ్ల ఫామ్లోకి రాకుండా చేయవచ్చు. ఫ్లై స్పాట్ లేదా స్టిక్ కార్డులు, అంటే వీటినే అంటుకునే ఈగ రిబ్బన్లు లేదా టేపులు అని కూడా పిలుస్తారు. ఇవి 3 అంగుళాలు x 5 అంగుళాల తెల్లటి ఫైల్ కార్డులను మేడ మీద ఎత్తైన లేదా లోతు లేని పేడగుంతలలో ఉంచబడతాయి. వీటిని స్ప్రింగ్ నుంచి విడదీయవచ్చు లేదా స్తంభాలు, సీలింగ్లు, ఈగలు స్థిరపడే ఇతర ప్రాంతాలకు, తక్కువ గాలి కదలిక ఉన్న చోట మరియు కార్మికులు లేదా పరికరాలు కార్డులకు భంగం కలిగించిన చోట ఉంచడం ఉత్తమమైన పద్ధతి. ఈ కార్డులను ప్రతి వారం, అంటే వారానికి ఒకసారి, కొత్త కార్డులతో మార్చాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ జాపర్లు కీటకాలను చంపడానికి విద్యుత్ ఛార్జ్ చేయబడిన గ్రిడ్ తో బ్లాక్ లైట్లను ఉపయోగించుకోవచ్చు. దీర్ఘ తరంగ దైర్ఘ్యం గల అతినీల లోహిత కాంతితో ఈగలను ఆకర్షించవచ్చు మరియు విద్యుద్ఘాతంతో వాటిని తొలగించవచ్చు. ఎలక్ట్రిక్ ఈగ జాపర్ యూనిట్లు పగలు మరియు రాత్రి సమయంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి 150 మిల్లీమీటర్ల వరకు కీటకాలను ఆకర్షిస్తాయి. పురుగు మందులు ఈగల భారాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన పద్ధతి మరియు మంచి బయోసెక్యూరిటీ ప్రోగ్రాంలో కీలకమైన భాగం రసాయన.
1: రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వార్తల వివరాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: అంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి, వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: బనగానపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజన కార్యక్రమంలో కుష్టు వ్యాధి గురించి జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ షైక్ ఖాదర్వరి గారితో అవగాహన కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త అబిద్ హుసేన్. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు వింటారు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్ క్షేత్ర విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో దుంపజాతి పంటల సాగు మెలకువల గురించి కే మమత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్ లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనం అనే మూడు పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग, तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగవసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యతా స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అనుకోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి

0: చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లక్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లక్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుదాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ATP ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. వాతావరణం. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు. వినండి

0: కొత్త చిగురు తొడిగిందట ఆమని ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు. ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందేందుకు ఈ నెల 1 నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 39,060 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం సోమవారాలు సెలవు కావడంతో ఈ నెల 16 గడువు ముగియనుండడంతో అర్హుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలోని స్వర్ణగామ వార్డు కార్యాలయాల్లో అందిన దరఖాస్తుల్లో వృద్ధాప్య పింఛన్ కోసమే అధికంగా ఉన్నాయని, వీరి తరువాతి స్థానంలో వితంతువులు ఉన్నారని, వారిలో అర్హులకు వచ్చే నెల 1 నుంచి పింఛన్ సాయం అందుతుందన్నారు.

లోక్ అదాలత్ లో కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ ప్రధాన న్యాయమూర్తి ఏ నరసింహమూర్తి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాలు మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పరిష్కరించిన కేసులకు ఎగువ కోర్టులో అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందంట అని ఆయన సూచించారు. నగరంతో పాటు గూడూరు, కావలి, కోవూరు, వెంగడగిరి, కోట, సూలూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, ఉదయగిరిలో 31,560 కేసులు పరిష్కారమయ్యాయని ఆయన సూచించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధతో ప్రజల ఆరోగ్య చరిత్రను విశ్లేషించి భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాలను ముందుగానే హెచ్చరించి జాగ్రత్త పడేలా చేసే సంజీవని పథకం డిసెంబర్లో అమల్లోకి రానుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా కలెక్టర్ల సమావేశంలోనూ చర్చకు వచ్చింది. జిల్లాలో దీనికోసం అదనంగా వైద్య, సాంకేతిక సిబ్బంది పరికరాలను సమకూర్చుకున్నారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 30 వరకు ఎంపికైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య వివరాలు నమోదు చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సంజీవని అరేనాస్ వర్చువల్ పాయింట్ ఆఫ్ కేర్ రూమ్లను సిద్ధం చేయనున్నారు.

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను జిల్లా సంయుక్త కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించడం జరిగింది.

స్థానిక సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసం కోసం గడిచిన 25 సంవత్సరాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణం ప్రజామందిరంలో గత సోమవారం నిర్వహించిన స్వర్ణ భారత్ సేవాహారతి 25 వసంతాల సేవోత్సవ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ కామినేని శ్రీనివాస్, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముప్పవరపు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్షర విద్యాలయ ప్రాంగణాన్ని, సోమ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని సందర్శించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ట్రస్ట్ శిక్షణార్థులతో ముచ్చటించారు. తదుపరి స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచిన భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సరళతర, సహజత్వం, నిరాడంబరమైన వ్యక్తిత్వంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారని కీర్తించారు. భావజాలాలకు అతీతంగా అందరినీ కలుపుకుని వెళ్లే వ్యక్తిత్వం వెంకయ్యనాయుడుని రాజ్యసభ చైర్మన్గా ఉన్న సమయంలో అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఆ పదవికి వన్నె తెచ్చారని ప్రశంసించారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య వెంకయ్యనాయుడు సాంస్కృతిక వారధిగా పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. అనంతరం ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ, గ్రామీణ భారతదేశం పురోగమించినప్పుడే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆ లక్ష్యంతోనే స్వర్ణ భారత్ ట్రస్ట్ను నెలకొల్పినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజిక అంతరాలను తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని వెంకయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో గత గురువారం జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో జిల్లాల వారీగా ప్రజల సానుకూల అభిప్రాయాలపై నిర్వహించిన సమీక్షలో నెల్లూరు జిల్లా 76.6% స్కోర్తో రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ప్రజల సానుకూల అభిప్రాయంలో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సాధించిన ఈ ఫలితాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి, ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అలానే ఈ ఫైళ్ల క్లియరెన్స్పై సమీక్షించగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ప్రథమ స్థానం సాధించారు. 2026 జూన్ 1 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ మొత్తం 1492 ఫైళ్లను పరిష్కరించి 100% డిస్పోజబుల్ రేట్ను సాధించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కలెక్టర్ల సదస్సులో నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రగతి నివేదికలను ప్రభుత్వం విడుదల చేసింది. వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలో శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల అధికారులను ఆదేశించారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న ఎస్ఆర్ శంకరన్ హాల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు 18వ తేదీన ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్, రంగనాథ స్వామి గుడి సమీపంలోని పెన్నా బ్రిడ్జ్ వద్ద నిమజ్జనానికి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, మున్సిపల్ తదితర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వినాయక చవితి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గణేశుడి మండపాలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని విద్యుత్ శాఖ జిల్లా సూపరింట్ ఇంజనీర్ పి సుధాకర్ ప్రకటించారు. గత శుక్రవారం ఆయన నెల్లూరులోని విద్యుత్ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ 11 రోజుల పాటు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆయన తెలియజేశారు. అసిస్టెంట్ ఇంజనీర్లు మండపాలను తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర విద్యుత్ తీగల కింద వినాయక మండపాలు ఏర్పాటు చేయరాదని విద్యుత్ శాఖ జిల్లా సూపరింట్ ఇంజనీర్ పి సుధాకర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం విజయవాడలో నిర్వహించగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ సదుపాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నెల్లూరు ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన
క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించారు. నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ బ్లాక్ అందుబాటులోకి రావడం నెల్లూరు జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన అవకాశమని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా అర్ధరాత్రి వేళ చోటు చేసుకునే ప్రమాదాలు, అత్యవసర కాన్పులు, చిన్నపిల్లలకు తక్షణ వైద్య చికిత్స, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న రోగులకు అత్యవసర సమగ్ర క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించేందుకు ఈ క్రిటికల్ కేర్ భవనం ఎంతో దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ను 23.75 కోట్ల యాభై పడకలుగా నిర్మించినట్లు మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరింత వైభవపేతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 8.74 కోట్ల సీజీఎఫ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గత ఆదివారం నరసింహకొండలో మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో తనకు ఎంతో కాలంగా ఆత్మీయ అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. టూరిజం మంత్రిగా ఉన్న సమయంలో వేదగిరి ప్రాంతంలోని 7 కొన్నీళ్ల పునర్నిర్మాణంతో పాటు మండపాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే కొనుగోలు ఏజెంట్లు, మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి హెచ్చరించారు. రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించకుండా కొనుగోలు విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు. కాలువలు, బోర్వెల్స్పై ఆధారపడి రబీ వరి సాగు చేసే రైతులు అక్టోబర్ నెలలో వరి నారుమడులు వేయకూడదని సూచిస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ సూచనలు పాటించాలని సత్యవాణి కోరారు. నవంబర్ నెలలో వర్షాలు లేదా తుఫాన్ల కారణంగా తగినంత నీటి లభ్యత ఏర్పడినట్లయితే అప్పటి పరిస్థితులను బట్టి తక్కువ వ్యవధి కలిగిన వరి రకాలను సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి ఆ ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని స్వర్ణగ్రామ వార్డు ఆన్లైన్ లాగిన్లో నమోదు చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన వృద్ధాప్య, వితంతు, చేనేత, కళ్ళుగీత, ఏఆర్టీ, డయాలసిస్, ట్రాన్స్జెండర్, మత్స్యకార, ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారి పింఛన్లు మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత పత్రాలు అందించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజ్ కుమారి తెలియజేస్తున్నారు. వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం గత మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గత మంగళవారం వేకువన దర్గాలో ముజావర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలిరాగా చంద్రమహల్, దర్గా ప్రాంగణం, చెరువు కట్టపై సేద తీరారు. నెల్లూరు నుంచి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు నడిపింది. వక్బోర్డ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా దర్గా ఈవో షరీఫ్ పర్యవేక్షించారు. ఉత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి చంద్రమహల్ నుంచి గంధ గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గత గురువారం నెల్లూరులోని నొడా కార్యాలయంలో లేఅవుట్లు, ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు, అనుమతులు లేని వాటిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాటిలో హద్దులు ధ్వంసం చేయాలని సూచించారు. అక్రమ లేఅవుట్ల విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండకూడదని ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకున్న వాటిని నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. నొడా అనుమతులు లేని లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయవద్దని నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీతో పాలకవర్గాలకు గడువు ముగియనుంది. దీంతో ఓటర్ల జాబితాలు తయారు చేయాలని ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. ఈ నెల 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి 15వ తేదీకల్లా ప్రజలకు తెలియజేయాలని నిర్దేశించారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 16వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 19వ తేదీన కలెక్టర్ ఆమోదం పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. తుది జాబితాను మండల పరిషత్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియకు మండలానికి ఒక అధికారి వంతున 35 మండలాలకు ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయిలో 6 గురిని

0: డాక్టర్ హిమాన్ శుక్లా నియమించారు. జిల్లా పరిషత్ సీఈఓ డిప్యూటీ సీఈఓ డిఓ సుమతి వై బ్రహ్మయ్య నెల్లూరు కావలి గూడూరు ఆత్మకూరు డివిజన్లలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి స్థాయి ఉన్న ఐ స్వరూప్ ఏ నగేష్ కుమారి ఈ వాణి టి రమణయ్య జిల్లా స్థాయిలో ఎన్నికల క్రతువును పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కు కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ వింటారు. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఆ తర్వాత 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Iran and Oman have agreed on new entry and exit shipping routes for the Strait of Hormuz. Both nations will present the plan to other Gulf nations at an upcoming regional meeting. Under this plan, the entry route into the Gulf will sit entirely with Iranian territorial waters, and a section of the exit route will also fall under Iranian control. In tennis, Kazakhstan's Elena Rybakina defeated Belarusian Arina Sabalenka 6-4, 5-7, 6-2 to win US Open Women's Singles Final at Arthur Ashe Stadium in New York last night. This is Rybakina's first US Open title and a third career Grand Slam championship following her Australian Open victory early in the year. With the win, Rybakina officially takes over the WTA World No. 1 ranking from Sabalenka. Earlier, American Christian Harrison and Britain's Neil Skupski clinched the men's doubles title, defeating Germany's Kevin Kravitz and Tim Putz. The men's singles final will be played between Germany's world number 2 Alexander Zverev and local favorite Ben Shelton in New York tonight. In T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Seven-time champions India reached the final unbeaten, topping Group A with 3 wins before defeating Bangladesh by 40 runs in the semi-final. Sri Lanka also secured their spot in the final, winning all 3 of their group matches before defeating Pakistan by 4 wickets in the semi-final. In men's cricket, India will begin their three-match 2020 international series against Afghanistan at Arun Jaitley Stadium in Delhi today. The first match will start at 7 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Shagun. One acronym is flashing in bold headlines everywhere you look. BRICS. It is the story of the day, taking over front pages nationwide. Border peace crucial to ties. PM in Xi meet welcome the steady progress in bilateral ties, leads the Hindustan Times. Big win for India. Terror stand gets global backing, reports the Pioneer. In line with the commitment, the multilateral forum launched the BRICS mission for healthy lifestyle and the BRICS roadmap for the joint initiative on healthy lifestyle promotion 2026 to 2029, writes the Asian Age. On the sidelines of summit, world leaders' families hosted at BRICS Bazaar, informs Hindustan Times. And finally, trainees have become trainers, thereby providing India's excellence in the niche field of fighter jet flying. In a historic first, 3 Indian Air Force pilots will train the young Royal Air Force pilots in the UK, reports the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemn 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, call for zero tolerance towards terrorism, also express concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Elena Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani. ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె నవీన్ కుమార్.
3: డ్రగ్స్ పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఏఈపీసీ సమావేశం, కొండపల్లి పట్టణాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని

0: పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ్ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాన్ని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. 1,00,000 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్ తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు కుష్ఠవ్యాధి గురించి జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ షైక్ ఖాదర్వలి గారితో అవగాహన కార్యక్రమం వింటారు. పరిచయకర్త అబిద్ హుసేన్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 11 నుంచి 24 వరకు జిల్లాలో లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ జరుగుతోంది. నిర్వహణ లక్ష్యాలు, అమలు తీరు గురించి మనకు వివరించేందుకు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ షేక్ ఖాదర్వలి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరూ కూడా నమస్కారాలు.
2: డాక్టర్ గారు, ముందుగా తీసుకుంటే అసలు ఈ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేది జిల్లాలో ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు?
3: ఈ మామూలుగా లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనేటువంటిది మనకి ప్రతి ఒక్కరిని కూడా, అంటే ప్రతి ఒక్క పర్సన్ని కూడా వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి మా యొక్క మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి స్టాఫ్, ఆశా, అదేవిధంగా వాలంటరీ ఇద్దరు కలిసి మొత్తము అందరికీ కూడా ఎగ్జామ్

0: చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే దాగి ఉన్నటువంటి కేసులు, అంటే మనకి మామూలుగా వాళ్ళు వచ్చి చూపించుకునేదానికంటే కూడా ఈ లెప్రసీలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అంటే ఇది స్పర్శ లేనటువంటి మచ్చలు ఉంటాయి, వాళ్ళకి అసలు ఆ వ్యాధి ఉన్నట్టు కూడా తెలియదు. అందుకోసం వాళ్ళు మామూలుగా ప్రజల్లోనే కలిసి తిరుగుతూ అంతా చేస్తుంటారు. రెండవది ఏంటంటే సీవియర్గా ఉన్నప్పుడు మాత్రము వేరే వాళ్ళకు కూడా ఇది కొంత ఇన్ఫెక్షన్, అతి బలహీనమైనటువంటి అంటువ్యాధి, దీని గురించి పెద్దగా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ప్రాథమిక దశలోనే దీని గన మనం గనక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీగా దీన్ని చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ ఎల్సీడీసీ యొక్క ముఖ్య ఉద్దేశము జీరో డిసిబిలిటీ, అంటే అంగవైకల్యం అనేటువంటిది జీరో చేయాలి. అదేవిధంగా జీరో ట్రాన్స్మిషన్, అంటే ట్రాన్స్మిషన్ని కూడా జీరోగా గుర్తించాలి మనం చేయాలి. నెక్స్ట్ జీరో స్టిగ్మా, అంటే మనకి అది ఈ లెప్రసీ అంటే ఇంకా కొన్ని ప్రదేశాల్లో స్టిగ్మా ఉందన్నమాట, అతని కుష్టి వ్యాధి అనేటువంటిది, దాన్ని కూడా మనం సమూలంగా నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం అయింది. దీన్ని మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాము రేపు 11 నుంచి, అదేవిధంగా 24వ తేదీ వరకు సెప్టెంబరు ఈ యొక్క ప్రోగ్రాము ఈ క్యాంపెయిన్ అంతా కూడా జరుగుతుందండి.
1: డాక్టర్ ఖాదర్వలి గారు, ఈ కుష్ఠవ్యాధి ప్రారంభ లక్షణాలు తీసుకుంటే ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటారు?
0: అంటే మామూలుగా ఏంటంటే చర్మం మీద మచ్చలు అనేటువంటివి వస్తాయండి. ఈ మచ్చలు కూడా ఎట్లా ఉంటాయంటే స్పర్శ లేనటువంటి మచ్చలు, అంటే మచ్చలు ఉన్న రకరకాలైనటువంటి మచ్చలు శరీరం మీద ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కుష్ఠవ్యాధిలో మెయిన్గా ఏంటంటే మనకి మచ్చలు ఉంటాయి, ఆ మచ్చలు కూడా మన శరీరపు రంగు కంటే వేరే రంగుతో మారినటువంటి మచ్చలు ఉంటాయి. దాని మీద ముఖ్యంగా స్పర్శ అనేటువంటిది ఉండదు. తర్వాత శరీరం మందంగా ఉండేటువంటి చర్మం ఉంటుంది, కొంతమందికి బత్తాయి తొక్కలాగా కూడా ఉంటుందన్నమాట చర్మం. అదేవిధంగా చెవుల పైన, అదేవిధంగా వీపుపై ఎదపై నొప్పి లేనటువంటి బుడిపలు ఉంటాయి, అంటే బుడిపలు ఉంటాయి అవి నొప్పి కూడా ఉండవన్నమాట. అదేవిధంగా కనుబొమ్మలు, కనురెప్పలు, ఈ ఎంట్రుకలు రాలిపోయి ఉండడం, దాన్ని ఏమంటాం అంటే మా మెడికల్ టెర్మినాలజీలో మెడ్రోసిస్ అంటారన్నమాట. ఇంకపోతే కొంతమందికి ఈ కనురెప్పలు కూడా మూతపడక ఉంటాయన్నమాట, దాన్ని ఏమంటే లాగ్ ఆఫ్ థాలమస్ అంటాం అనమాట. అదేవిధంగా కొంతమంది కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, ఆ తర్వాత జోములుగా ఉన్నాయని కొంతమంది అంటుంటారు, ఇట్లాంటి లక్షణాలు. అదేవిధంగా అరచేతులు, అరికాళ్ళల్లో స్పర్శ లేకుండా ఉండడం, తర్వాత ఈ చల్లని లేదా వేడి వస్తువులు వాళ్ళు గుర్తించలేకపోవడం, తర్వాత వస్తువులు ఏదైనా చేతిలో నుంచి జారిపోతూ ఉండడం, అదేవిధంగా కాళ్ళకి చెప్పులు జారిపోతూ ఉండడం, తర్వాత మనకు తెలియకుండానే చేతులకి కాళ్ళల్లో బొబ్బలు రావడం, తర్వాత ఒక్కోసారి చేతి వేళ్ళు, కాలి వేళ్ళు వంకర్లు కలిగి అంగవైకల్యం రావడం, ఇలాంటి ఏ ఒక్క లక్షణం ఉన్నా కానీ మా యొక్క ఆశా వాలంటరీ లేదా అదేవిధంగా మేల్ వాలంటరీ మీ ఇళ్ళకు వచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా ఈ పరీక్ష చేసుకొని దీనికి సంబంధించినటువంటిది వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఈ గుర్తించినటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు సస్పెక్ట్ కింద నమోదు చేస్తారు. ఈ సస్పెక్ట్ అంటే ఇవి ఉంటాయని వీళ్ళకి ఉంటాయని కాదు, కాకపోతే ఏంటంటే సస్పీషియస్గా వాళ్ళు గుర్తిస్తారు. దాన్ని మళ్ళా మా యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండేటువంటి డాక్టర్లు కానివ్వండి, లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉండేటువంటి డాక్టర్లు కానివ్వండి, లేదా మనకి ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు, అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో ఉండేటువంటి డాక్టర్లు, మెడికల్ కాలేజీలో ఉండేటువంటి డాక్టర్లు అందరూ కూడా దీని మీద అవగాహన ఉంది. వాళ్ళు దీన్ని పరీక్ష చేసి ఆ తర్వాత ఈ కేసుని ఏదైనా ఉంటే ఇది కేసుగా గుర్తించి దాన్ని తగినటువంటి చికిత్స కూడా విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అందించడం జరుగుతుందండి.
1: అంటే మీరు అన్నట్టు ఎల్సీడీసీలో భాగంగా మరి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడంతో పాటు అక్కడే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారా, లేదంటే గుర్తించిన వాళ్ళని మీరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది?
0: ఎందుకంటే ఇక్కడ ఎల్సీడీసీలో ఏంటంటే ఆశా కార్యకర్త, అదేవిధంగా మన ఈ యొక్క మేల్ వాలంటరీ ఇద్దరు ఇల్లుళ్ళు తిరిగి వాళ్ళు ఈ కేసులన్నీ కూడా ఏవైనా స్పర్శ లేనటువంటి శరీరం మీద మచ్చలు ఉన్నాయా అనేటువంటి గుర్తించడం జరుగుతుంది అది మొదటి స్టేజ్లో. ఆ తర్వాత దాన్ని మా సూపర్వైజర్స్ లేదా డిపిఎంఎస్ వాళ్ళు మళ్ళా దీని మీద కేసుని వాళ్ళు మళ్ళా సెకండ్ దీంట్లో చూడడం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా మన డాక్టర్ గారు ఫైనల్గా పరీక్ష చేసిన తర్వాత ఆయన మళ్ళా కొన్ని పరీక్షలు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ స్మియర్ టెస్ట్ అని కూడా ఉంటుందన్నటువంటి ఎస్ఎస్ఎస్ టెక్నిక్తో చేస్తారు. ఆ పరీక్ష కూడా చేసి ఆ తర్వాత అది కేసుగా డిటెక్ట్ చేయడం

0: జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఉచితంగానే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో, అన్ని సెంటర్స్ లో కూడా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందండి.
1: డాక్టర్ గారు, ప్రజల నుంచి ఆరోగ్య సిబ్బందికి ఎలాంటి సహకారం కావాలని మీరు ఆశిస్తున్నారు? ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒకవేళ ఇది డిటెక్షన్ అయ్యిందనుకోండి, తర్వాత సమాజం నుంచి వివక్ష ఎదుర్కోవాలి అనే పరిస్థితి కూడా ఉంటుంది.
0: అంతకుముందు పాతకాలంలో చాలా దీనిని ఈ యొక్క కేసెస్, లెప్రసీ కేసెస్ని చాలా స్టిగ్మా ఉండేది. కానీ ఈ అవేర్నెస్ అనేటువంటిది ప్రతి ఇయర్ మన మెడికల్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రకరకాలుగా ఇవన్నీ ఈ యొక్క వ్యాధిని తీసుకొని పోయి ప్రజల్లోకి తీసుకొని పోయారు కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో ఇదేమి అంత ఈజీగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి జబ్బు కాదని కూడా తెలుసు. అదేవిధంగా దీనికి ఏంటంటే తగినటువంటి చికిత్స కూడా ఉంది ఈ యొక్క వ్యాధికి. అది ఇమ్మీడియట్గా కనుక్కుంటున్నారు. కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి మందులు కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఉచితంగానే ఈ గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అంటే చికిత్స విధానం తీసుకుంటే చికిత్స విధానం ఏ విధంగా ఉంటుందంటారు?
0: అంటే ఈ లెప్రసీని మన యొక్క WHO క్లాసిఫికేషన్ ప్రకారంగా చూస్తే రెండు రకాలండి. ఒకటి పీబీ అంటాము, రెండవది MB అంటాము. పీబీ అంటే పాసి బ్యాసిలరీ, MB అంటే మల్టీ బ్యాసిలరీ. అంటే ఇది శరీరంలో ఉండేటువంటి మచ్చల యొక్క సంఖ్యని బట్టి, అదేవిధంగా ఏమైనా నాడులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాయా అనేటువంటి దాన్ని బట్టి దీన్ని డివైడ్ చేస్తానమాట. అంటే 5 కంటే లోపల ఉన్నట్లయితే, అంటే 1 నుంచి 5 లోపల గానా మచ్చలు శరీరం మీద ఉన్నట్లయితే దాన్ని పీబీగా గుర్తించడం జరుగుతుంది. అట్లా కాకుండా 6 లేదా 6 కంటే ఎక్కువగా మచ్చలు మన శరీరం మీద గుర్తిస్తే దాన్ని MB గుర్తించడం జరుగుతుంది. అంటే మల్టీ బ్యాసిలరీ అనమాట. ఈ మల్టీ బ్యాసిలరీలో మనకి ప్రధానమైనటువంటి కొన్ని నాడులు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అదే పీబీలో మీకు నాడులు అనేటువంటివి ఇన్వాల్వ్ కాకపోయినా దాన్ని పీబీ కిందనే పెడతాం మనం, ఓన్లీ మచ్చలతో. సో ఈ రెండు కూడా ఇంకా మనకి ఏదైనా కొంచెం డౌట్ఫుల్గా కానీ ఉన్నట్లయితే ఎస్ఎస్ స్మియర్ అనేటువంటిది కూడా తీస్తారు. తీసి అది మామూలుగా పరీక్షని స్మియర్ పరీక్ష అంటాం దాన్ని. ఆ స్మియర్లో ఆ యొక్క ఆర్గానిజమ్స్ అనేటువంటివి కూడా కనిపిస్తాయి మనకి. ఇవి 3 కార్డినల్ ఫీచర్స్ యాక్చువల్గా. సో దీన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతుంది. సపోజ్ అతనికి మనం WHO క్లాసిఫికేషన్ ప్రకారంగా పీబీ అని గుర్తించామనుకోండి, పీబీకి 6 నెలల వరకు చికిత్స ఉంటుందండి. అదేవిధంగా MB అనుకోండి, MB ఒక 1 సంవత్సరం వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయినా ఈ మందులన్నీ కూడా ఇచ్చేటువంటి మందులు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దాని సేఫెస్ట్ డ్రగ్స్, ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఉన్నట్లయితే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని కూడా సంప్రదించినట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని వాళ్ళు రూపుమాపడం జరుగుతుంది అనమాట.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం జిల్లాలో కుష్ఠుగాది వ్యాప్తి ఏ విధంగా ఉంది, అలాగే కుష్ఠుగాదిపై ప్రజల్లో ఉన్న అపోహలు గురించి చెప్పాల్సి వస్తే మీరేం చెప్తారు?
0: అంటే ఈ కుష్ఠుగాది గురించి అపోహలు అనేటువంటివి చాలా వరకు తగ్గాయండి. ఇంకా మరీ రిమోట్ ఏరియాలో ఉండేటువంటి దగ్గర కొంత ఉంది. ఇంకా వాళ్ళకేంటంటే కుష్ఠవ్యాధి అంటే ఇదేదో ఒక దేవుడి శాపం వలనో, లేకపోతే ఉగ్ర రూపం వలనో ఇట్లాంటి అపోహలు ఇంకా ఉన్నాయి. కానీ అది తప్పండి, అది కాదు, అది అంత మిత్తది. అంటే అదేదో ఈ శాపాలు లేకపోతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం వలన ఈ వ్యాధి వస్తుంది ఇలాంటివన్నీ కూడా అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు చాలా వరకు తగ్గింది అది. కానీ వాస్తవంగా చెప్పాలంటే మన వైద్యపరంగా ఇది ఈ పూర్వజన్మ చేసుకున్నటువంటి కష్టాలు కానివ్వండి, లేకపోతే పూర్వజన్మలో చేసుకునేటువంటి చెడు దీనివల్ల ఇవన్నీ కూడా ఇట్లా వస్తాయి అనేటువంటిది, అది రాంగ్ కాన్సెప్షన్. అది మాత్రం కాదు. ఇదేంటంటే ఒక ఆర్గానిజం వల్ల వస్తుందండి, మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి ఒక అతి సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది అనమాట. ఇది దీన్ని మామూలుగా ఏంటంటే ప్రయోగరీత్యా కూడా ఈ యొక్క మైక్రోస్కోప్లో ఈ ఆర్గానిజంని కూడా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే ఓహో ఈ యొక్క వ్యాధికి కారణము ఫలానా బ్యాక్టీరియాల వస్తుంది అనేటువంటిది తెలిసింది. అందుకోసమే ఇదేమి వేరే రకమైనటువంటి మీ మిత్స్ వాటికన్నిటికీ కూడా పోకుండా నేను ప్రజలందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇది ఒక ఆర్గానిజం. ఇది అంటే ఆర్గానిజమ్స్లో చాలా రకాలైనటువంటి ఉంటాయి మన సరౌండింగ్, వాటిలో ఇది ఒక రకమైనటువంటి ఆర్గానిజం, ఈ ఆర్గానిజం వల్ల వస్తుంది అనేటువంటిది తెలుసుకొని మీరు వాళ్లకు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి సహకరించేటట్టుగా మీరు తోడ్పాటు వహించినట్లయితే డెఫినెట్గా దీన్ని మనం సమూలంగా నిర్మూలం

0: గుర్తించవచ్చండి.
1: డాక్టర్ గారు, మరి పిల్లల్లో కూడా కుష్ఠవ్యాధి వస్తుందా? మరి పిల్లల్లో కుష్ఠవ్యాధి ఒకవేళ వస్తే గుర్తించడానికి తల్లిదండ్రులు ఏ లక్షణాలు గమనించారంటారు?
0: అంటే పిల్లల్లో కూడా వస్తుందండి, ఎందుకంటే పిల్లల్లో కూడా వాళ్ళకు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి, సపోజ్ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్కో లేదా మదర్కో ఉంది, అదే పిల్లవాడికి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం ఏమి కంగారు పడ అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఆ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తూ మిగతా ఉండేటువంటి ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రొఫలాక్సిస్ ట్రీట్మెంట్ అంటే కీమో ప్రొఫలాక్సిస్ అంటారు, వాళ్ళందరికీ కూడా ఒక సింగిల్ డోసు ఒక డ్రగ్ ఉందండి. ఆ డ్రగ్ కానీ ఇచ్చినట్లయితే ఇంట్లో వాళ్ళకు కూడా కానీ మింగిచ్చినట్లయితే ఒకే రోజు ఒకే పూట వేసేస్తే వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉండదండి, వాళ్ళకి రాదు. అది కూడా మా యొక్క మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కేసును గుర్తించిన తర్వాత గుర్తించినటువంటి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మనం ఒక సింగిల్ డోసు ఒక డ్రగ్ మింగించడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారన్నమాట.
1: రైట్ డాక్టర్ గారు, ఇక 11 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కదా, మరి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తూ ఉన్నారు? కుష్ఠవ్యాధి నయమవుతుంది, వివక్ష వద్దు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు?
0: ఈ ఎల్సిడిసి కార్యక్రమంలో భాగంగా ముందుగా మేము అందరికి కూడా ఈ ఫీల్డ్ స్టాఫ్ లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ముందుగా మన జిల్లా మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయింది. అదేవిధంగా మన గౌరవ జిల్లా వైద్య అధికారి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం అయింది. జిల్లాలో ఉండేటువంటి డాక్టర్లందరూ కూడా ఫిజికల్గా, అదేవిధంగా వాళ్ళకి జూమ్లో కూడా ఈ యొక్క వ్యాధి గురించి ఎట్లా చేయాలి ఈ ప్లానింగ్ అంతా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మళ్ళా వాళ్ళు పిఎస్సి లెవెల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని అంతా కూడా వాళ్ళు కండక్ట్ చేసుకొని వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా చెప్పడం జరిగింది. ఆశాస్కి కానివ్వండి, వాలంటీర్స్కి కానివ్వండి, అదేవిధంగా సూపర్వైజర్స్కి కానివ్వండి, అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. రేపు 11వ తేదీ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అట్ ది సేమ్ టైము ఈ అపోహల్ని కూడా తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కొన్నిలకి వాళ్ళకి ప్రత్యేకంగా కూడా కొన్ని రకాలైనటువంటి విధానాలు కూడా చెప్పడం జరిగింది. మన ఆశాస్కి వాళ్ళందరికీ కూడా ఇవి అన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి దీన్ని సమూలంగా నిర్మూలించాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నామండి.
1: అసలు ఈ కుష్ఠవ్యాధి రాకుండా ఉండాలి అంటే ప్రజలు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అంటే కుష్ఠవ్యాధి రాకుండా ఉండాలి అంటే డెఫరెంట్గా ఏంటంటే మనం హెల్తీ అట్మాస్ఫియర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా కానీ ఏదైనా ఆ లక్షణాలకు సంబంధించిన ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి పోయేసి పరీక్ష చేసుకొని, లేదా ఇప్పుడు ఈ యొక్క క్యాంపెయిన్ జరుగుతూ ఉంది మీ ఇళ్ళ దగ్గరికి మా యొక్క ఈ ఆశా అదేవిధంగా హెల్త్ వాలంటీర్ వచ్చినప్పుడు వాళ్ళని సౌకర్యంగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళ చేత పరీక్ష చేయించుకొని ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటి కూడా చూసుకున్నట్లయితే డెఫరెంట్గా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి తగినటువంటి చికిత్సా విధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేకుండా ఉంటే వెళ్ళండి గోడ్, అందరూ కూడా హ్యాపీగానే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది.
1: రైట్ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎల్సిడిసి 11 నుంచి 24 వరకు మన జిల్లాలో 14 రోజుల పాటు జరుగుతుంది. మరి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ వాలంటీర్లు మీ ఇళ్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు సహకరించండి. సో ఎల్సిడిసి ద్వారా ఒకవేళ డిటెక్షన్ అయితే మందులు తీసుకుంటే చికిత్స ద్వారా నయమవుతుంది, ఎలాంటి వివక్ష రోగుల పట్ల చూపవద్దని తెలియజేస్తున్నారు డాక్టర్ షేక్ ఖాదర్ అలీ. ధన్యవాదాలండి ఈరోజు మా శ్రోతలకు ఎల్సిడిసి గురించి సమగ్రంగా తెలియజేసినందుకు.
0: మీకు కూడా మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున మేము ఆకాశవాణి సిబ్బందికి అదేవిధంగా శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.
2: మీరు ఇంతవరకు కుష్ఠవ్యాధి గురించి జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి డాక్టర్ షైక్ ఖాదర్వలి గారితో అవగాహన కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అభిద్ హుసేన్. కార్యక్రమంలో ఇప్పుడు

మనోరంజని కార్యక్రమంలో మా కోసం పాట వినిపించండి అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య

0: ప్రజ్ఞ, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా మాకోసం ఆకాశం అంతా చిత్ర నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.
1: మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం, పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం. ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

తర్వాతి పాట కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కొరుతున్న చిత్రం తాంబూలాలు. మరి వీరి కోసం ఈ చిత్రం నుంచి పాట వింటారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానితాం. హలో
1: హలో మేడం.
0: హలో
1: హలో మేడం.
0: హలో
2: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, నమస్కారం. హలో
2: గ్రామం నుంచి అహోబిళం వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు మన అనౌన్సర్లకు గౌరవనీయులైన శ్రీవత్సల మేడం గారికి నమస్కారములు.
0: నమస్కారాలండి. ఆకాశవాణి
2: ఒక చిన్న వినపం మేడం.
0: చెప్పండి.
2: మీరు మటుకు తప్పకుండా నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుండా.
0: చెప్పండి.
2: పోయిన సోమవారం నుంచి ఈ ఆదివారం దాకా మధ్యలో కాల్స్ కడుతుంటే నా కాల్ తీసుకొని కట్ చేస్తున్నాను మేడం. నా వాయిస్ ఎంత?
0: అలా ఏం చెయ్యరండి, అలా ఏం చెయ్యరు
2: మేడం.
0: అలా కట్ చేసే పని అయితే ఇప్పుడు కూడా కట్ చేసి ఉండాలి కదా.
2: లేదు మేడం, మీరు డైరెక్ట్ అనుకోరు కాబట్టి ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు.
0: అలా ఏం కట్ చేయరండి, శ్రోతలందరూ ఒకటేను, అలా ఏం కట్ చేయరు. మీరు పాట పేరు చెప్పండి, సమయభావం అయిపోతుంది. మీరు పాట పేరు చెప్పండి, అలా ఏం చెయ్యరు. అది మీ భావన, అలా ఏం చెయ్యరండి. మీరు పాట పేరు చెప్పండి.
2: పాట చెప్తాను మేడం. ముందుగా మన అనౌన్సర్లకు, ముఖ్యంగా మీకు, మన ఇదే శ్రోతలందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. అంటే రేపే కదా.
0: అవును, వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
2: అందరూ సుఖ సంతోషాలతో, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్కస్ రామ్ సినిమాలో ఓ గుజ్జ గణపై అనే పాట ఉంది మేడం. ఆ పాట పూర్ణ శ్రోతలు సోమనాథ జనార్దన్ రావు, తుమ్మలచల్ల గోపినాథు, ఇస్మాయిల్ బాయి, జాగిర్ బాసన్న, పాళ్యం పోలయ్య, తబలా మస్తానయ్య, ముఖ్యంగా మన శ్రోత అందరి కోసం, మీకోసం కూడా.
0: అలాగేనండి.
2: మన స్టాఫ్ను మరీ మరీ అడిగాను చెప్పండి మేడం. పాప ఇచ్చుకోవద్దు నా మీద ఏమైనా పొరపాటు
0: చేసింది. కోపం ఎందుకు వస్తుంది?
2: పాప ఉంది మేడం, అందరితో బాగుంటుంది. నేను నేను సుఖంలో చెందు లాంటి వాడిని. అందరికీ కూడా కానీ ఎందుకు నా మీద కొంచెం కోపం కొండ్రు.
0: కోపం
2: మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: అలాగే
2: ఈ రోజు బాయ్ బాయ్ అందరం.
0: అలాగేనండి, అందరి కోసం, మీకోసం, అందరి కోసం ఈ పాట విందాం. ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలు మేడం.

0: ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
1: పదేళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఐ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్ డిపాజిట్స్ మళ్లీ పొందండి.
0: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
1: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.

పయ్య నీ బంతు నేనయ్య నీ సవి తెప్పుడో చెప్పవయ్య ఈ సవితి పోరే తీర్చవయ్య ఓ బొజ్జగ.

0: హలో బ్రిచ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిచ్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నామండి, చాలా బాగున్నాం. చెప్పండి, అలాగేనండి,
1: తప్పకుండా
0: మరి పాట విందామా?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: ఆచారాలు పెట్టండి. ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
1: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
0: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
1: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
0: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
1: అవునా?
0: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861-233-1100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
1: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
2: హలో అభిరుచికి స్వాగతం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తర్వాత శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం మీకు ముందుగా కాల్ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు కూడా. శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
2: స్వరాభిషేకం సినిమాలో అనుజుడై లక్ష్మణుడు అనే పాట మేడం.
1: అలాగేనండి, తప్పకుండా విన్నామా. బాగున్నామండి, చాలా
2: బాగున్నాం.
1: చెప్పండి.
2: జాకీరు, మహమ్మద్ రఫీ, కాదర్ బాషా, అహోబీర వెంకటేశ్వర్లు.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలు అండి.
2: ధన్యవాదాలు మేడం.

0: హలో మృత్యు కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెర్ట్స్ పై. హలో
1: హలో నమస్తే.
0: నమస్కారం అండి. హలో మృత్యుకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు వేరే మేడం, నెల్లూరు రీఫోర్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: వేరే గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి. చాలా రోజుల తర్వాత మీరు కాల్ చేస్తున్నట్టున్నారు.
1: అవునవును మేడం.
0: అలాగే చాలా సంతోషం అండి. ఏ పాట కోరుకుంటున్నారు?
1: అలాగేనండి,
0: విందామా మరి?
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: ఓకే మేడం.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు. నమస్కారం అండి. హలో బ్రిడ్జ్ కి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ నుండి సుప్రియ
0: గారు.
1: ముందుగా మా శ్రీవత్సల మేడం గారికి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: జోగు దొంగ నుండి తట్టుకోలేని అబ్బితో కోరుకుంటున్న వారు సిద్ధేశ్వర్ గారు, సుప్రియ, మా శ్రీవత్సల మేడం కోసం.
0: చాలా ధన్యవాదాలండి, చాలా సంతోషం. తప్పకుండా విందామండి.
1: ఓకే మేడం.

0: హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఫోన్ఇన్ ద్వారా నచ్చిన పాటలు కోరివిన్నారు శ్రోతలు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో బ్రిడ్జి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ముందుగా మాకోసం పాట వినిపించండి అంటూ వాట్సాప్ ద్వారా కోరుతున్నారు. హలో బ్రిడ్జి సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మాకోసం బబ్రువాహన చిత్రం నుంచి నీ సరి మనోహరి అనే పాటను వినిపించగలరు అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, బోగ రవి, రేష్మ, రియాన్స్, లక్కీ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

హలో బ్రచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి శ్రోత ఆకాశవాణికి శుభోదయం అంటూ, మీ కార్యక్రమాలన్నీ వింటున్నాం, ఈరోజు మా కోసం ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి పాటను వినిపించగలరు అంటూ, రేడియో అభిమానిని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. ఆకాశవాణి తరఫున మీకు శుభోదయం అండి, రేడియో అభిమానిని అంటున్నారు, ధన్యవాదాలు. మరి వీరి కోసం ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి పాట విందాం.

హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో తర్వాతి శ్రోత మా కోసం పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మీ కార్యక్రమాలన్నీ వింటూ ఉంటామంటూ మా కోసం సమరసింహారెడ్డి చిత్ర నుంచి రావయ్య ముద్దుల మామయ్య అనే పాటను వినిపించగలరు అంటూ జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతున్నారు. ధన్యవాదాలండి. మరి వీరి కోసం ఆకాశవాణి తరఫున మీకు గుడ్ మార్నింగ్, ధన్యవాదాలు. మరి జయలక్ష్మి గారి కోసం ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నారు. లక్ష్మమ్మ కిషోర్ గారు గుంటూరు జిల్లా నుంచి కోరుతున్నారు. నమస్కారాలు, ఆకాశవాణికి నమస్కారాలు అంటూ, సింహపురి ప్రోగ్రామ్స్ ప్రతిరోజు వింటుంటాం అంటూ, మా కోసం ప్రేమయుద్ధం చిత్రం నుంచి స్వాతి ముత్యపు జల్లుల్లో అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి, ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలు, ధన్యవాదాలు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్? కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: హలో ప్రిచి కార్యక్రమంలో మాకోసం రౌడీ అల్లుడు చిత్ర నుంచి పాట

హలో బ్రిచ్చు కార్యక్రమంలో చివరిగా ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి ప్రతాప్ గారు కోరుతున్నారు, మా కోసం ప్రేమ చిత్రం నుంచి ప్రియతమ నా హృదయమా అనే పాట వినిపించగలరంటూ. మరి వీరి కోసం ఈ పాట విందాం.

ప్రేమకే. హలో అభిరుచి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సిరివెన్నెల చిత్రంలోని పాటలు విన్నారు. తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ప్యారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున కష్టాల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: ఫర్ సెంచురీస్ space inspired our imagination. Today it shapes life on earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful, and actors more numerous.
1: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది.

0: శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడిపిలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడిపి సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
2: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
0: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है, उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है, उसके प्रोजेक्ट्स हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు 2026 ఆగస్టు నెలల్లో

0: సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
1: This journey of strengthening the health system is not only creating a health infrastructure, but actually it is the strengthening of the architecture of infrastructure of health system. PM Abhim, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
2: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
0: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
2: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
3: సుపోషిత్ బచ్పన్ స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है. हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं. इस वर्ष पोषण माह का हमारा संकल्प है हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3,000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ IATO వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక

0: శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
1: Tourism is a very, very fascinating industry. Every few hundred kilometers, our food changes, our language changes, our architecture changes, our festivals change, our landscapes change. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
2: స్వచ్ఛతా హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇప్పుడు రావు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన నామ హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ అర్జల్ కింద. చాలా మెసేజెస్ వచ్చేసాయి. హలో అల్గ్నందాక, హౌ ఆర్ యూ అంటున్నారు జ్యోతి కర్ణపడి నుంచి. ఎస్ జ్యోతి, నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇంకా కట్ల సతీష్, ఓకే సో మెసేజ్ పంపించారండి, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ ఇంకా అబో చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇక్కడ చూద్దాం. నరసింహనాయుడు గారు నేతివాణిపల్లి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా శుభోదయం మిత్రమా అంటున్నారు శ్వేత గారు హైదరాబాద్ నుంచి. సో ఎస్, అద్భుతమైన మాటలతో పాటలతో అలుస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా వినాయక చవితి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, వేడితో చేస్తే గణపతి ఆనందిస్తారు చక్కగా వివరించారు అంటూ. వానాకాలం మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, అవన్నీ మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అంటూ నానమ్మ అంటూ సీతారామయ్య గారు మనోరాలు అంటూ. నిజంగా అమ్మమ్మ నానమ్మలు అయ్యి మా అమ్మగారు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము చూసాం కదా. సో బ్యూటిఫుల్ లవ్లీ బాండింగ్ అంటూ అమ్మ వచ్చి వెళ్తుంటే మా పిల్లలు కూడా ఏడుస్తారు. అమ్మ వెళ్ళిపోయాక బస్ ఎక్కి ఇంటికి వస్తే అమ్మమ్మ లేకపోతే రూమ్ అంతా ఖాళీగా ఉందని పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది మేడం. ఫోన్లో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అమ్మమ్మతో వీడియో కాల్ చేసి కానీ పడుకోరు అంటున్నారు. సో ఆసమ్. అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉండ, నిజంగా మనం చేసుకున్న అదృష్టం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు అంత ఆత్మీయత దొరకదు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమ్మమ్మ నానమ్మ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆనందాన్ని సంతోషాన్ని మనమే కలిగించాలి, ప్రేమతో ఉండాలి అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మినిష్క అండ్ హనీ. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి. సో వందనాలు, స్ఫూర్తినిచ్చే మాటలు. అలానే నిజంగానే మనం మనసా వాచా కర్మణ త్రికర్ణ శుద్ధిగా అన్ని చదువులో కానీ అన్ని పనుల్లో కానీ మనసు పెట్టి చేయాలి అంటున్నారు. అండ్ ఇంకా అలానే గో గ్రీన్ గణేష గురించి అయితే అందరికీ అర్థమైంది కదా. సో మట్టి వినాయకుల్ని శ్రద్ధతో పూజిద్దాం. అండ్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చాలా మంచి పాటలు చెప్పారు ఆ బంధాల గురించి అంటూ. మా మనోరాల పేరు శ్రీఫణి. చిన్నప్పటి నుండి అమ్మ కంటే మేమంటే చాలా అభిమానం. కోవిడ్ వస్తే మాకు సపర్యలు చేసింది, మేం మర్చిపోలేని రోజులవి. తనకి కూడా కోవిడ్ వచ్చింది అంటూ మెసేజ్ పంపించారు. ఓ మై గాడ్, దట్స్ సో స్వీట్. సో నిజంగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవడం అనేది, సో అలాంటి బాండింగే కదా మనం అందరం కోరుకునేది.

ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అన్ని ఫినిష్ చేసేద్దాం. సో నరేష్ మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ ఇంకా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ జై జై గణేష అంటూ హర్విలిక్ స్వాగతం అన్నారు రఘువీర్ సింగ్ అండ్ ఇంకా సుగ్నబాయ్ అండ్ ఇంకా నెక్స్ట్ హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ కల్సనంత గారండు, నేనండి విజయలక్ష్మి పెదకొండ నుంచి, బాగున్నారా అన్నారు. నేను సూపర్ అండి. అండ్ అలానే గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ కి గ్రాండ్ డాటర్స్ బాండింగ్ గురించి మీరు గ్రాండ్ గా చెప్పడం మాకు గ్రాండ్ గా నచ్చిందండి అంటూ హర్వెల్లిక్ స్వాగతం అన్నారు. మరి గ్రాండ్ గా మీరు ఆన్సర్ ఇస్తారని ఫస్ట్ క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ గురించే అడిగాను, దానికి కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే అప్పలరాజు గారు పెడల నుంచి, మా నాన్నమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కథ చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది, మా నాన్నమ్మ గారితో మా బాండింగ్ అలా ఉండేది అన్నారు. దట్స్ సో స్వీట్. అండ్ ఇంకా అల్నంద గారు, మా తాతతో బ్యాంక్ కి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకొచ్చేదాన్ని, ఐ మీన్ చేసుకొచ్చేవాడిని అంటూ, అది నా స్వీట్ మెమరీ అంటున్నారు బెంగళూరు నుంచి సూరజ్. ఓకే దట్స్ సో స్వీట్, అబ్బాయి అనిపించుకున్నారు చూసారా. సో క్యాష్ ఫైనాన్స్ దాంతో సంబంధించి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అన్నారు కమతమ్మ వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మా అమ్మమ్మ గారితో చాలా హ్యాపీగా ఉండేదాన్ని, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బాగున్నారా అంటున్నారు. ఇదిగోండి సూపర్ గా ఉన్నాను ఆయన కారు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ, మా మనవళ్ళు మనవరాలు వాళ్లతో తాతలా కాకుండా ఫ్రీగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నాకు చాలా ఆనందం అన్నారు. ఎస్, మీ మనవడు లాస్ట్ 2-3 వీక్స్ మెసేజ్ కూడా పంపించినట్టున్నాడు మన షోకి. సో ఎస్, మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటారని అర్థమైందండి. అండ్ అంబికా భవానీపురం నుంచి అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, ఈరోజు టాపిక్ సూపర్ సూపర్ సూపర్, నేను మాత్రం మనవడు మనవరాల కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే, సో అంబికా గారు ప్రమోషన్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే, సో శీఘ్రమేమో మీకు ప్రమోషన్ ప్రాప్తి రస్తు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి, నాకు తాతయ్య నాన్నమ్మ ఎవరూ లేరు, నేను పుట్టక ముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్బా భాస్కర్ గారు సేమ్ పెంచ్, అందుకే వాళ్ళ విలువ నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది, అరే ఉన్నవాళ్ళు ఎందుకురా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి. డోంట్ వరీ అండి, ఉన్నాం మళ్ళాంటి వాళ్ళం, అదృదృష్టవంతులు, బట్ ఇట్స్ ఓకే, దాని బదులు గాడ్ మనకి వేరేదేదో ఇచ్చి ఉంటాడు. అండ్ ఇంకా శుభోదయం మేడం, మీరు రాలేదో లేక నేను ట్యూన్ చేయలేదో ఏమో కానీ చాలా రోజుల తర్వాత మీ గొంతు ట్యూన్ వినగానే చాలా ఆనందం వేసింది అన్నారు. ఎవరు ఇంతకీ సప్తస్వర శోభిత హర్విలుకి ఓకే స్వాగతం అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి. నేను వస్తూ ఉన్నానండి అలా శుభోదయం చెప్తూ, ఒక్కొక్కసారి శుభరాత్రి చెప్తూ నేనైతే వస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస రావు మచిలీపట్నం, మంచి మంచి విషయాలు చెప్పారు నందుజీ. ముందుగా మా నానమ్మ గారు అయితే ఎవరేమిచ్చినా, ఎగ్జాంపుల్ స్వీట్ ఆర్ ఫ్రూట్, అటుకులు కూడా మనవాళ్ళ కోసం తన చీర చెంగలు మూటగట్టి ఇంటికి వచ్చాక పెట్టేది. ఆ దట్స్ సో స్వీట్, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత క్యూట్ గా ఉండుంటుందో. ఇప్పుడైతే మా మనవరాలు మనవడి కోసం వాళ్ళ అమ్మకి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్ టైప్ కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తున్నారండి నందుజీ అంటున్నారు. ఓకే, దట్స్ రియలీ సో స్వీట్ అండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సచ్ ఎ స్వీట్ టాపిక్ కాబట్టి ఇంకొక

అవకాశం ఇచ్చేద్దాం. బట్ ఆల్రెడీ ఇక్కడైతే 10 మెసేజెస్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ మీకున్న ఒక స్వీట్ మెమరీ, ఆర్ మీ మనోడు అంటే లైక్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీ మనోడు మనోరాలతో మీకు గుర్తుండిపోయే ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలి అంటే 8662488114 8662488814 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ యెస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ 35, చిన్న కథ కాదు. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజల్ నందా అండ్ మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంకా ఎరమెల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి, ఓకే, అన్హీమ్ కాలిఫోర్నియాలో డిస్నీ ల్యాండ్ కి మా మనుములందరితో కలిసి వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఓకే కలిసి తిరిగిన సందర్భం మర్చిపోలేను మేడం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ సో స్వీట్. అండ్ ఇంకా విరాట్ నందన్ అంటున్నారు, ఎవరు? ఓకే, టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి. ఓకే, విరాట్ నందన్ గారు హాయ్ అండి. ఆన్సర్ ఇక్కడ, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అల్గనంద గారు అంటున్నారు గుడ్ మార్నింగ్ అంటూ పోరంగి నుంచి వీర రాఘవ రేఖాయి. అండ్ ఇంకా మోనిక వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి, డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హలో అంటున్నారు. హలోతో పాటు మీ ఆన్సర్ కూడా పంపించాలి కదా. అండ్ ఇంకా నమస్తే విజయవాడ వివేనందర్స్, జయశ్రీ, సీతా, సమత, అల్కనంద, మా పేర్లు బాగానే గుర్తుపెట్టుకున్నారు. క్వశ్చన్నే మర్చిపోయారా? క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడండి, ఎక్కడ? అండ్ ఇంకా నెక్స్ట్, మీ చిరునవ్వులతో కార్యక్రమానికి విచ్చేసిన మీకు స్వాగతం అంటున్నారు రాజశేఖర్ రాజు గారు నెల్లూరు నుంచి. రాజశేఖర్ రాజు గారు మీకు కూడా అ గ్రాండ్ వెల్కమ్. బట్ నేను అడిగిన క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ తో మీకు ఉన్న ఆ సంబంధం, అంటే ఆ బాండింగ్ ఆర్ స్వీట్ మెమరీ గురించి మెసేజ్ చేయండి అని చెప్పి. ఎస్, మరి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.
1: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

సో ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఎస్, మరి అవన్నీ కూడా చదివి వినిపించేద్దాం. బికాస్ నేను ఇంకా 2-3 క్వశ్చన్స్ రాసుకొచ్చాను, కానీ ఇక్కడే మనకి 10:35 అయిపోయేలా ఉంది. సో నో ప్రాబ్లం, ఎన్ని మెసేజెస్ ఆర్ ఎన్ని

క్వశ్చన్స్ వెళ్ళాయన్నది కాదు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి అన్నదే ముఖ్యం. అండ్ హలో అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో మా గ్రాండ్ పేరెంట్స్ చిల్లర డబ్బులు దాచుకుంటే నేను కొట్టేసేవాడిని అంటున్నారు. అబ్బా బాబా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారండి. సో ఎస్, గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమనరు, అందుకని అలా బ్రతిక పేరు అనమాట. అండ్ ఇంకా మా మనవరాలు నన్ను మా అమ్మలాగా దేవా దేవా అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. దట్స్ స్వీట్. అండ్ ఇంకా మా తాతగారు అమ్మమ్మ ఓకే ఎదురుగా ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 2024లో తీసుకోవడం నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. ఓకే, మలయాళ ప్రీతి ముంబై నుంచి. ఓకే, సో సూపర్ అన్నమాట వాళ్ళకి దగ్గరగా ఉంటున్నందుకు. అండ్ ఇంకా శోభా గారు తిరుపతి నుంచి, మా మనవడికి తెలుగు రాదు బాధగా ఉంటుంది కానీ నా కోసం సాక్సోఫోన్ ప్లే చేస్తాడు, అదేంటో సంతోషంగా ఉంటుందమ్మా అంటున్నారు. సో ఎస్, మనవడు మనవరాలు కదా, వాళ్ళు ఏం మాట్లాడిపోయినా చాలు, కళ్ళు ఎదురుకుండా ఉంటే చాలు, ఆ ఆనందం మనకి రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇంకా నమస్కారం అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి అంటే మా మామగారికి 93 ఇయర్స్, తాతగారు లేరు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అపర్ణ, హైదరాబాద్ నుండి వల్లి. ఓకే, వల్లి గారు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. మా అమ్మమ్మ రోజు శ్లోకాలు చెప్పేవారు కాల్స్లో, ఆవిడ విజయవాడలో ఉంటారు. 1 ఇయర్ బ్యాక్ వానికి దూరమయ్యారంటూ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే, మీరు చెప్పే ఆ ప్రతి శ్లోకంలో ఆవిడ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అండ్ ఎస్, ఇందాక లైక్ వీ డిన్ మెన్షన్ బట్ నిజంగా ఈ పూజలు ఆర్ ఈ డివోషనల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఈ నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు ఫర్ ది మెసేజ్. అండ్ శుభోదయం బంగారు తల్లి అంటున్నారు. నిజంగా నాకు తాతయ్యో ఆర్ నానమ్మ అమ్మమ్మ ఉండుంటే ఇట్లానే పిలిచేవాళ్ళేమో, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు అంటే ఇంతకీ మెసేజ్ పంపించింది ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అమ్మమ్మలు తాతయ్యల దినోత్సవం శుభాకాంక్షలు అలినంద అన్నారు. అయ్యో నానమ్మలు కోపం వస్తుంది, మీరు ఓన్లీ అమ్మమ్మ తాతయ్యల దినోత్సవం అంటే. సో ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ వివి రెడ్డి గారు హౌ యూ మేడం అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ అల్కనందా సిస్టర్, ఐఎమ్ గ్రాండ్సన్ ఆఫ్ తాతారావు గారు ఫ్రమ్ కానూర్. ఎస్, నీ గురించి ఇందాక చెప్పాను, నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను తిరుపతిలో అన్నారు. వావ్, ఎస్ నేను కూడా అటు వెళ్ళినప్పుడు అంతా అనుకుంటా అబ్బా అసలు భలేరా వీళ్ళందరూ ఎంత టాలెంటెడ్ అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిమెంబరింగ్ మీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మెసేజ్ టుడే, కన్వే మై గ్రాండ్ ఫాదర్స్ డే విషెస్ టు మై గ్రాండ్ ఫాదర్ తాతారావు గారు అంటున్నారు. ఓకే, దట్స్ సో స్వీట్. అండ్ ఇంతకీ ఎవరు అంటే తాతారావు గారు వాళ్ళ మనవడి పేరు, ఈ మెసేజ్ పెట్టే ఆనందంలో ఆ మెసేజ్ తన పేరు పంపించలేదు. సో హీఈస్ రంజిత్. అండ్ ఇంకా మేడం గ్రాండ్ పేరెంట్స్తో ఆప్యాయత అనురాగాలతో కలిగి ఉంటుంది బంధం. అండ్ ఇంకా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయండి. అండ్ మా మనవరాలు యుఎస్ నుండి చిన్న చిన్న కానుకలు క్యాప్స్ అవి తెస్తుంది అంటున్నారు శోభా గారు. శోభా గారికి అన్ని గుర్తొస్తున్నాయి. ఓకే అండి, ఐ అండర్స్టాండ్. అసలు ఇప్పుడు పంపించిన మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కూడా వీళ్ళందరి మొహం మీద ఆ చిరునవ్వు ఖచ్చితంగా ఉండుంటుంది, బికాస్ ఆ బాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వెరీ స్పెషల్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఐ డౌట్ మరి థర్డ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఎస్, మరి ఇంతకి సెకండ్ క్వశ్చన్ ఏంటే జాగ్రత్తగా వినండి. సో అందరికీ తెలిసే ఉంటుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ చేద్దామని ఈ క్వశ్చన్ అడిగాను. సో రేపటి వినాయక చవితి కథ గురించి అనమాట. కథ గుర్తున్న వాళ్ళు ఇట్టే నాకు ఆన్సర్ పంపేస్తారు. సో ఎందుకు రేపటి వినాయక చవితి కథ అని చెప్పానంటే ఎవరికైతే ఆన్సర్ తెలీదు వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆన్సర్ నాకు పంపిస్తారు అని చెప్పి. అబ్బా బాబా ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మీకు, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తున్నాను. సో ఎస్, ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు? ఎవరు?
సో శమంతక మణి ఎవరి దగ్గర ఉంటుంది? అరే అరే, రెండు మూడు పేర్లు మైండ్ లో ఉన్నాయి అనుకుంటున్నారా? సో మరి సూర్య భగవాను పూజించి ఆయన ప్రసన్నం చేసుకుని ఆ శమంతక మణి పొందిన ఆ రాజు ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488114 86

2488814. సో ముందుగా అయితే మన గణపయ్య ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేసేసి ఉంటారు. మరి ఆయన గురించి ఒక లవ్లీ ట్రాక్ జై చిరంజీవ ఫిల్మ్ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఎస్, గణపతి పప్ప, మోరియా, ఆదా లడ్డు, ఖాళీయా. సో నిజంగా ఈ వైబ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వీధి వీధిలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి పండగలో ఉన్న ఆ సారాంశం కూడా తెలుసుకోవాలి. మరి ఈ పాటలో చెప్పినట్టుగా అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి. ఇట్లా మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుంటే ఆయన అందించిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. సో శివుడు పార్వతి చుట్టూ ఆయన తిరగగానే ముల్లోకాలని చుట్టినంత పుణ్యం వస్తుంది. సో కనిపించే ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు, దాన్ని అయితే ఎవరూ మర్చిపోకండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మన క్వశ్చన్ విషయానికి వస్తే, సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు అని అడిగాను. చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో. అయినో మీరు అందరూ స్మార్ట్ కాబట్టి పైగా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ 30+ మెసేజెస్ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ చదివేస్తాను. సో ఎస్, ఎవరు అంటే, ఓకే, సో విజయలక్ష్మి గారు పెదగుండూరు నుంచి 8 బారముల బంగారం ఇచ్చే శమంతకమణి. సో అసలు నేను అది కూడా చెప్దాం అనుకున్నాను, ఆన్సర్ రివీల్ చేశాక ఈ లోపు ఆవిడే చెప్పేశారు. సో ఆ శమంతకమణి సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకున్న ఆ రాజు ఎవరంటే అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా మా ఊర్లో గణేష్ మహారాజ్ కొంతమంది 2 డేస్ నుండి విచ్చేస్తూనే ఉన్నారు, మరికొంతమంది గణేష్ మహారాజ్ ఆన్ ది వే అండి అంటున్నారు. సో మొత్తానికి రేపటికైతే ఆయన అసలు బర్త్డే రేపు కాబట్టి అసలు రేపు అసలు సందడి సందడి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన గారు తిరుపతి నుంచి, నేను చేసే జంతికలంటే భలే ఇష్టంగా తింటుంది వాళ్ళ మనవరాలు అంటున్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ మెసేజ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అపర్ణ అండ్ వల్లి గారు, రైట్ ఆన్సర్. మురళీ గారు హాయ్ అండి. అండ్ ఇంకా ఆపలరాజు గారు పేట నుంచి, రైట్ ఆన్సర్. సాయి శ్రీష తిరుపతి నుంచి, ఇంకా రాజకుమారి మార్కాపురం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే కోట సునీత విజయవాడ నుంచి. వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, నెక్స్ట్ పి నరేష్ రాజు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి. ఎస్, చాలా రోజుల తర్వాత నమస్కారం అండి, ఎలా ఉన్నారు, మేం క్షేమం అంటున్నారు. అండ్ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్తుంటే నాకు ఆ పాత రోజులు అలా సినిమాలాగా కళ్ళ ముందుకు వచ్చేసాయండి అంటున్నారు. మా తాతగారు రోజు పడుకునే ముందు రామాయణం భాగవతం కథలు చెప్పేవారు. ఇంకా తాతగారు నానమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. చాలా మంది చాలా చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ గారు అయితే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మా ఇంటికి దగ్గరలోనే చల్లంగి తీర్థం అయ్యేది, అప్పుడు డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకుని వెళ్ళి అన్నీ కొనిపించేవారు. దట్ సో స్వీట్ నరేష్ రాజు గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అబో చాలా మెసేజెస్ వచ్చేస్తున్నాయండి. రోహన్ అండ్ సోమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. అమ్మమ్మ నానమ్మల దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, మోరల్ కథల కోసమే కాదు ఎన్నో నైతిక విలువలు కూడా నేర్చుకోవాలి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. అండ్ అలాంటి రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్. అంబికా గారు భవానీపురం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా తాతయ్యతో హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. నరేష్ గారు మీరు పాటల్లో పడిపోయి క్వశ్చన్కి లేట్గా ఆన్సర్ పంపిస్తేలా, ఇట్స్ ఓకే, బట్ మరి గ్రాండ్ పేరెంట్సే కాబట్టి అందుకే చదివి వినిపించేస్తున్నారు. అండ్ హై మిత్రమా, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ, ఓకే, శమంతకమణితో పాటు కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు మన కన్నయ్యకి, మరి ఎవరైనా. సో హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మినిష్క అండ్ హనీ, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. సో అందరికీ కథ గుర్తుండి పెట్టారో లేదా కథ గుర్తొచ్చి ఆన్సర్ పెట్టారో, మొత్తానికి అయితే నాకు రైట్ ఆన్సర్ పంపించారు, అదే నాకు చాలా చాలా చాలా హ్యాపీ. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ భారతి అన్నారు, రాఘవ అండ్ ఇంకా కిషోర్ కుమార్ గారు. సో మీరు ఆన్సర్ పంపించండి ఆన్సర్ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ, ఓకే, అమ్మమ్మ గారు, మాకు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మా అక్కయ్య గారిని, నన్ను, చెల్లైని అందరినీ కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ, సో ఎస్ అలా చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి నాడే మాకు కూడా, ఐ మీన్ లైక్ నా బర్త్డే అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకా ఏమని మెసేజ్ పంపించారు, ఎస్, ఓకే, సో వాళ్ళ అనుబంధం అదంతా ఇంతకీ ఎవరంటే మెసేజ్ పంపించింది మనకి, అయ్యో మీ పేరు మర్చిపోయారా ఈ ఆనందంలో, ఎవరబ్బా.
సో ఎస్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పంపించింది బండార్ త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అర్థమైంది మీ భావం నాకు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరంటే ఉర్వకోడ్ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. ఇంకా రామాంజనేయులు కదిరెప్ప సునంగేరి అనంతపురం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గోపాల గోపాల. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి నల్లని రంగునోడు, తెల్లని మనసున్నోడు, ఎవరు? మన కన్నయ్య. సో యస్, మరి మన కన్నయ్యకి కూడా వినాయక చవితితో సంబంధం ఉంది. అదేంటి అంటే, సో అందరికీ తెలిసిందే, మరి తన కొడుకు చక్కగా ఉండరాలు తిని బర్త్డే రోజున ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా కొంచెం అబ్బా ఎక్కువ తినేశాను అనుకుంటుంటే ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుందన్నమాట, నిన్నెవ్వరు చూడకూడదు, చూస్తేనా వాళ్ళకి నీలాప నిందలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. సో అలా అమ్మో అందరూ వచ్చి దేవతలందరూ నువ్వు అలా శాపం పెట్టేస్తే ఎలా, మరి అది సృష్టి ధర్మం కూడా, సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే. సరే, అయితే మీకు ఎక్సెప్షన్ ఇస్తున్నాను, వినాయక చవితి రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ వినాయక చవితి రోజు కూడా ఎవరైనా చూస్తే ఆ కథ చదివి అక్షింతలు వేసుకుంటే ఉండదు అని చెప్పి. సో మరి మన కన్నయ్య పాలు కోసం అలా సాయంత్రం పూట మైండ్లో, అరే వినాయక చవితి కదా ఇవాళ మనం చంద్రుడిని చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే పాలల్లో ఆ ప్రతిబింబం చూస్తారు. మరి ఆ తర్వాత నీలాపలిందలన్నీ కూడా పాపం అనుభవిస్తారు. సో యస్, మరి అలా మన వినాయకుడికి మన కన్నయ్యకి కూడా సంబంధం ఉందన్నమాట. సో యస్, చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇంకా చదివి వినిపించేస్తున్నానండి. సో ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు ఎస్ అంట అని పంపించారు, అంటే ఆ రాజు అంట అని. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. అండ్ జేవి సత్యనారాయణ అవని గడ్డ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే మంగళగిరి నుండి, ఓకే, దామల్ల చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు. ఆన్సర్ అయితే పంపించలేదు కానీ విషస్ అందరికీ పంపించేశారు. అండ్ మావరుపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ వేటిపాలెం దగ్గర రామనగర్ నుంచి బోడి బాలసుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, శ్రోతల స్పందన చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు బట్టు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు, బంగారు తల్లి నేను వింటూనే ఉన్నా అంటున్నారు. ఓకే, వింటూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వినాయక చవితి శుభాకాంక్షలు నీకు అంటున్నారు. అండ్ అందరికీ కూడా వింటున్న లిజనర్స్ అందరికీ కూడా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవకుమారి, ఓకే, ఆకుతోటపల్లి అనంతపురం నుండి జాంబవంతుడు అంటూ పంపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆన్సర్ ఇప్పుడు ఇంకా నేను రివీల్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చి సత్రాజిత్ అనమాట. సత్రాజిత్ సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందుతారు. అయితే సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు అలా వేటకు వెళ్ళినప్పుడు అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది. అయితే కృష్ణుడికి ఇచ్చింది జాంబవంతుడు, అంటే యుద్ధం చేసి తీసుకుంది, కానీ అసలు సూర్యుడిచ్చింది అయితే సత్రాజిత్ మహారాజ్ అనమాట. సో ఎస్, దేవకుమారి గారు కథలోనే ఉన్నారు కాబట్టి నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. అండ్ ఇంకా సూపర్ సాంగ్స్ అంటున్నారు నరేష్ మెర్సీ గారు, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా విరాట్ నందన్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి అడ్వాన్స్ గా విషెస్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకందరికీ కూడా. అండ్ ఓకే, మురళీ గారు మీ వాయిస్ బాగుంది అంటారు, వాయిస్ బానే ఉంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ఇంకా భాస్కర్ గారు, అల్గ్నంద గారు, మీకు కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో వినాయకుడిని, వినాయకుడు ఏంటి, వినాయకుడిని చాలా మంది ఆన్ ది వేలో ఉన్నారు, అందరినీ అడిగానని చెప్తాను, అందరినీ మంచి మార్గంలో నడిపించాలి అని కూడా చెప్తాను. అండ్ ఇంకా గూగుల్ తల్లి ఉండగా మాకేలా భయం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి జాంబవంతుడు అని చెప్పి. సో విన్నారా, విన్నారా, అందుకే చెప్తా గ్రాండ్ పేరెంట్స్ ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి, జాంబవంతుడు కాదు. సో ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు అందరూ పంపించేశారు కదా, సత్రాజిత్ మహారాజు, సూర్యుడి నుంచి తీసుకుంది సత్రాజిత్ మహారాజు. గూగుల్ తల్లి ఇలానే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే గ్రాండ్ పేరెంట్స్ ని, మన తల్లిదండ్రుల్ని అడగాలి బ్రహ్మయ్య గారు, ఇప్పుడు అర్థమైపోయింది కదా గూగుల్ చెప్పిందంతా నిజం కాదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, మెసేజ్ పంపించింది, ఓకే, కన్నయ్యకి వినాయకునికి మధ్య కనెక్షన్, ఓకే, నీలాపని

0: అన్నమాట అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్, ఇంకా చాలా పెద్ద మెసేజ్ పంపించారు కానీ బ్రహ్మయ్య ఓకే, సో బట్ టైం లేక నేను చదవలేకపోతున్నాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బండారు త్రిమూర్తులు గారు అనమాట. అండ్ ఇంకా డాక్టర్ గారు ఓకే, మీ రేడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా మచిలీపట్నం జానకి గారికి వాళ్ళ అమ్మాయి దీపుకి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నందజీ, ఇందాక నా పేరు చెప్పలేదు, నేను అలిగాను సుమి అంటున్నారు. విజయలక్ష్మి గారు పెదగొండూరు అని చెప్పానే అంటే మెసేజ్ చూడగానే ఆనందంతో లోపల చెప్పుకున్నానేమో, బయటికి మీకు వినిపించలేదేమో. ఆయన ఇంటికి ఎస్ నరేష్, మెర్సీ విజయ, షో చాలా బాగుంది అన్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, ఇది మాత్రం మన గూగుల్కి స్టోరీ తెలిస్తే చాలు అంటూ కన్నయ్య స్టోరీ అంటూ మొత్తానికి సత్రజిత్ అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో ఎస్ ఫ్రెండ్స్, ఇది అనమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మెసేజెస్ చాలానే వచ్చాయి, సో అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఇద్దరు ముగ్గురు తప్ప. సో సో హ్యాపీ. అండ్ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గో గ్రీన్ గణేష గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎక్కువ ఆర్భాటాలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతోటి ఆయనకి ఆ ఆకు అంటే ఆ పత్రం సమర్పిస్తే చాలు, ప్రసన్నం అయిపోతాడు మన బుజ్జి గణపతి. సో మనస్ఫూర్తిగా చేయండి, త్రికర్ణ శుద్ధిగా చేయండి, ఏం చేసినా. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్కి నంద సైనింగ్ ఆఫ్. సో ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం, మరి తిరిగి మళ్ళీ కలుసుకుందాం వెనస్డే. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జిఎల్కి నంద సైనింగ్ ఆఫ్. టుటు బాబాయ్, సైన్ ఆర్.
1: విధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండవ రోజుకు చేరుకుంది. సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. రెండవ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే నాలుగు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలుల వేళ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపూర్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

भारती एफएम 101.3। विंटनारो विविध भारती एफएम 101.3।

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:55. నేను మీ క్రిష్. అండ్ ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అప్ టు 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఈ కూల్ కూల్ క్లైమేట్ లో. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎంత వాడు గాని నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఎంత వాడు గాని నుంచి ప్లే చేశాను అండ్ మనము నా సినిమా కబుర్లలో. సో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నావు మూవీ వృషకర్మ అనమాట. సో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి గ్రాండ్ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా ఫిలిం మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అదే December 4, 2026 ఈ ఇయర్ December 4 రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మూవీ విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్లియర్ గా తెలుస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. అఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మూవీకి. మరి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఇంకొక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏ మాయ చేసేవ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది బెనడైల్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్. వింటూ స్టేట్యూ

0: भारतीय एफएम 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: भारती एफएम 101.3।
1: राम नालो नीक नच्चिंदेंटी?
2: नु बा मात्लाडुतावु सीता, नु मात्लाडुतुंटे अला विनालनिपिस्तुंदी।
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ చేస్తున్నారు వ్యూత్ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:00 దాటి 27:05 అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ది ప్యారడైజ్ అనమాట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటని. యాక్చువల్ గా అయితే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాలి, బట్ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా మేకర్స్ అందరూ. అఫ్ కోర్స్ నాని అండ్ డైరెక్టర్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. సెప్టెంబర్ 24th అంటే ఈ మంత్ 24th ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే అందించారు. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కాన్సెప్ట్ కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు ఎవరికి. బట్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఉండదంట, అఫీషియల్ ట్రైలర్ కూడా ఉండదు, డైరెక్ట్ గా మూవీనే రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి 24th ఎలా ఉండబోతుందో ది ప్యారడైజ్. జడలు ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్నూ నుంచి ప్లే చేస్తున్నాను వింటూ. స్టే ట్యూన్డ్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కార్తిక్ బాండ బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది ఇళయరాజా. అండ్ మనము నా సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ AK-47 అంటే ఆదర్శ కుటుంబం అనమాట. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ నువ్వు నాకు నచ్చు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మల్లీశ్వరి, అండ్ అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు రెండు సినిమాలకి రైటర్ మాత్రమే, బట్ ఫస్ట్ టైం ఆయన ఫుల్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్న మూవీ ఆదర్శ కుటుంబం. సో ఈ అక్టోబర్ 2nd కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి, వీళ్ళ కాంబినేషన్ చాలా ఇయర్స్ తర్వాత రాబోతుంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నిన్న ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నారా రోహిత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఉంటుందంట, అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. మరి ఎంతవరకు నిజం అనేది మనం మూవీ రిలీజ్ తర్వాత మనం అయితే చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది SS తమన్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఇంటూ స్టేడియం 2 వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. న్యూయార్క్ నగరం నిదురోయ వేళ నేనే ఒంటరి. సో ఈ సాంగ్ తర్వాత మనం ఉన్నాం సినిమా కవర్లలో. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఎవరి గురించి అంటే మన బాలయ్య బాబు గారి గురించి అనమాట. సో కొరటాల శివ అండ్ బాలయ్య బాబు కాంబినేషన్ తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్ పైన చాలా చర్చలు కూడా సాగినాయి, చాలా చాలా న్యూస్ అయితే వినిపించింది ఇండస్ట్రీలో. బట్ మొత్తానికి ఫైనలైజ్ అయిందనమాట, కొరటాల శివ గారి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అంటే ఈ మూవీలో ఆయన సరికొత్త మేక్ ఓవర్ లో కనిపించబోతున్నారంట బాలయ్య బాబు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతున్నా. అండ్ షూటింగ్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ షూట్ తో బిజీ కాబోతున్నారు బాలయ్య. అండ్ మొత్తానికి 15 డేస్ పాటు ఈ షూట్ అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనకి మెయిన్ హైలైట్ అవ్వబోతున్నాయని వినిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దేవరా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా దేవరా తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. అండ్ స్టూడియోలో టైం 11:53:52. ఇది ఈ రోజు సినిమా కవర్లు. అండ్ ఒక సూపర్ సాంగ్ తో ఈ రోజు సినిమా కవర్లకి బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 2 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో గల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు జరుగుతోంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయటం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాలులు వేళ చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటి ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేషవ వాహన సేవలు ఉంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తొలగించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో తెలియజేశారు. బాపట్ల జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై వెంకటరాజుపాలెం వద్ద కార్లు రవాణా చేసే కంటైనర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత క్రికెట్ జట్టు తన మొదటి టీ20 మ్యాచ్ను ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఈ తుది పోరులో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది.

0: भारती एफएम 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:04:46. ఈ రోజు మీకు తెలుసాలో ఏం మాట్లాడుకుందామంటే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుకుందాం. ఏంటంటే త్రిమూర్తులలో ఒకడైన శివుడు, త్రినేత్రుడు, శంకరుడైన శివుడు, భక్తవ శంకరుడు, అతడే విశ్వనాథుడు. అంటే శివారాధన అనేది భారత భూభాగానికి మాత్రమే కాదు, అది అంటే మన భారతానికి మాత్రమే పరిమితం కాదు, పురాతన కాలం నుంచి కొన్ని ఇతర దేశాల్లో కూడా శివారాధన అనేది ఉండేదన్నమాట. దానికి నిదర్శనంగా ఇప్పటికీ అంటే ఆయా దేశాల్లో ఆనాటి శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం ఈరోజు. మన భారతదేశంలో ఎన్ని అంటే ఎక్కడెక్కడ శివాలయాలు ఉన్నాయి, ఏది మోస్ట్ ఫేమస్ అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ వేరే దేశాల్లో ఎక్కడ ఉన్నాయి శివాలయం అనేది ఈ రోజు మాట్లాడుకుందాం మీకు తెలుసా. కనుక ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, ఇంటూ స్టే ట్యూన్డ్.

0: Bharti FM 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని పాడింది నిరంజన, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది అనిరుద్ధ రవిచందర్, అండ్ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మనమున్న మీకు తెలుసాలో చెప్తానని చెప్పాను. అంటే మన దేశంలో ఉన్న శివాలయాల గురించి కాకుండా వేరే దేశాల్లో ఉన్న శివాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది పశుపతినాథ్ ఆలయం అనమాట. ఎక్కడుంది అని అంటే మన పొరుగు దేశమైన నేపాల్ రాజధాని అయిన ఖాట్మండు దగ్గరలో ఉంది. అది కూడా బాగ్మతి నది తీరంలో ఈ ఆలయం అయితే ఉందన్నమాట. అండ్ పురాణమైన శైవ క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయం అనేది, అంటే దీని ప్రస్తావన అనేది కొన్ని పురాణ చరిత్ర గ్రంథాల్లో కూడా ఉంది. గోపాల రాజ వంశావళి ప్రకారం దీనిని ఎవరు కట్టించారు అంటే ప్రచండ దేవ అని ఆయన కట్టించారంట. అండ్ అంతేకాదు, పురాణ గ్రంథాల్లోని ఆధారాల ప్రకారం చూసుకుంటే క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటికే ఈ ఆలయం అనేది ఉనికిలో ఉన్నట్లు తెలుస్తుందన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వనవాస కాలంలో పాండవులు ఇక్కడ వెలిసిన పశుపతినాథుడిని దర్శించుకున్నట్లు కోటి రుద్ర సంహిత కూడా చెప్తుంది. సో నేవారి శైలిలో నిర్మించిన ఈ ఆలయం చూడడానికి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాదు, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారనమాట. మరి అది సంగతి, విశ్వనాథుడు అని అంటే మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్నిటికీ విశ్వానికే నాథుడు అది. సో ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇంకొక ఆలయం గురించి కూడా చెప్తాను. బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17:30. మనమున్నాం. మీకు తెలిసాలో మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి ఈరోజు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ చెప్పింది పశుపతినాథ ఆలయం, అంటే నేపాల్లో ఉందని చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రాంబనన్ ఆలయం అన్నమాట. అంటే ఇది ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో ఉంది. సో ఈ ప్లేస్ లో చూసుకుంటే త్రిమూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయంట. బట్ వీటిలో అతి ఎత్తైన గోపురం ఉన్నది మాత్రం శివాలయానికి. అండ్ ఈ ఆలయం ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 9వ శతాబ్ది నాటిది అని చెప్తారనమాట. రాజు రాకాయ్ అనే ఆయన క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారని కూడా చెప్తారు. అండ్ అంతేకాదు, అంటే ఆ తర్వాత 850 తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు వీళ్ళందరూ కూడా దీనిని విస్తరించారని కూడా చెప్తారు. సో మొత్తానికి ఈ ఆలయాన్ని, అంటే ఈ త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఈ శివాలయాన్ని 856 స్టార్ట్ చేసినట్టు, అంటే అప్పుడు ప్రారంభించినట్లు మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది సంగతి. ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టూడియో.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేశా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారనమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Guruji astrala prapanchamto na jeevitho enduku mundipadu.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా భవిష్యత్తు తరాలకి

0: నీటి వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:46 మనమున్నాం మీకు తెలిసాలో. అండ్ మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ నుండి మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలిసాలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమో ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారి మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ, పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియట్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసం జోమా టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపక్ష సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధినమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పూర్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మీద సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్కులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40:28. మనమున్న నీకు తెలుసాలో పురాతన శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ దట్ మన దేశంలో కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. సో మైసన్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అంటే వియత్నాం లో ఉందన్నమాట. పురాతన చంపా నాగరికతకు చెందిన కొంతమంది అంటే చామ్ రాజవంశీకులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా శివారాధకులు అన్నమాట. వాళ్ళు దాదాపు 70 శివాలయాలను నిర్మించారంట, మామూలు విషయం కాదు అక్కడ. అని అంతేకాదు, ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్ది మధ్య కాలంలో నిర్మించినవిగా చెప్తూ ఉంటారు. అండ్ వీటిల్లో చంపారాజు భద్రవర్మ అనే ఆయన నిర్మించిన భద్రేశ్వర ఆలయం అనేది అంటే మెయిన్ టెంపుల్ గా పరిగణిస్తారన్నమాట. అలా చంపారాజ్యానికి చెందిన వీళ్ళందరూ దాదాపు 36 కిలోమీటర్ మార్గంలో ఈ పురాతన ఆలయాలన్నింటినీ నిర్మించుకుంటూ వెళ్లారండి. ఇంకో విశేషం ఏంటంటే వీటిని ఇటుకలతో నిర్మించడం చాలా చాలా విశేషం. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలను చూడడానికి వేరే వేరే దేశాల నుంచి పర్యాటకులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారనమాట. మరి అంతే కదా, మన అంటే మన దగ్గర శివాలయాలు మనందరికీ తెలుసు, మాక్సిమం అన్నిటి గురించి తెలుసు, వాటి హిస్టరీ ఏంటి, వాటి అంటే స్థలపురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి అని అంటే ఎలా పాసిబుల్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి శివాలయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
2: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
2: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

యూట్యూబ్ ఆఫ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. నెక్స్ట్ మున్నేశ్వర ఆలయం అన్నమాట. పురాతనమైన ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలుసా? శ్రీలంకలోని పుట్టాళం అనే జిల్లాలో మున్నేశ్వరం అనే గ్రామంలో ఉంది. అండ్ 1000 ఏళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే అంటే కొన్ని గాథలు స్థల పురాణాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాదు శ్రీలంకలోని 5 పురాతనమైన శైవ క్షేత్రాలైన పంచ ఈశ్వరం క్షేత్రాలలో ఈ మున్నేశ్వరం అనేది ఒకటి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన ఎగ్జాక్ట్ గా ఆ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. బట్ క్రీస్తు శకం 1412 సంవత్సరంలో కొట్టే అనే రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి అంటే ఫస్ట్ టైం పునరుద్ధరించినట్లు శాసనాధారాలు అయితే మనకైతే లభించినాయి అన్నమాట. అంతేకాదు 16వ శతాబ్దిలో పోర్చుగీసు సేనల దాడిలో ఈ ఆలయం అనేది కొంచెం దెబ్బతినిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కాంజన్ అనే రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ 18వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఆ ఉత్సవాలు అనేవి చాలా చాలా వైభవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హా విహార్. సో ప్రీహా విహార్ అంటారు దీన్ని. అంటే పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఎక్కడుంది అంటే కాంబోడియాలో ఉంది. సో థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లోని డాంక్రేక్ అనే పర్వత శ్రేణుల్లోని నిటారుగా ఒక కొండ మీద దాదాపు 800 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రీహా విహార్ అనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది క్రీస్తు శకం 11వ శతాబ్ది నాటిదని చెప్తారు. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే ప్రీహా విహార్ అంటే దేవతల విహార స్థలం అని అర్థం అంట. సో రాజులైన సూర్యవర్మరాజు అండ్

సూర్యవర్మరాజు ఇక్కడ శిఖరేశ్వర అలాగే భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారని చెప్తారు. అండ్ వీటి చుట్టూ అంటే ఈ శివాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి, అండ్ వాటిని కూడా వీళ్ళే నిర్మించారు. సో నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తైన మెట్లతో కూడిన ఒక మార్గం అయితే ఉంటుంది, అది ఒక్కటే మనకి దారనమాట. సో అలా అని చెప్పి ఇది పాసిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు, చాలా మంది పర్యాటకులు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడడానికి. సో ఇది ఈరోజు మీకు తెలుసా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ విశ్వనాథుడు విశ్వానికే నాథుడైన, సో మన భారతదేశానికి మాత్రమే కాదు ఈ శివాలయాలు అంటే ఇలాంటి హిస్టారికల్ ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ ఆలయానికి సంబంధించిన కాదు, చాలా చాలా విశేషాలన్నీ చాలా ఉన్నాయి మన దేశంలో మాత్రమే కాదు పొరుగు దేశాల్లో వేరే దేశాల్లో కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు మీకు తెలుసా. అండ్ లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలుసాకి మాత్రమే. ఎగ్జాక్ట్ 1:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని

0: రికార్డ్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती FM 101.3।
1: राम నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల విషయంలో ముందు వరుసలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు పాటించేవిగానే ఉండకూడదని, నియమాలు రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని అన్నారు. అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండవ రోజు కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ 6 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులకు నిధులు తీసుకొచ్చి పనులను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమి అన్నారు. చంద్రలపాడు నుంచి కంచెల గ్రామానికి తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. తుర్లపాడు మీదుగా చంద్రలపాడు, కంచెల గ్రామాలను కలిపే ఈ రహదారి పునర్నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజేళ్ల సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1 o'clock 34 minutes 30 27 seconds అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. ఈ రోజు ధీరాలో ఏం మాట్లాడుకుందామనంటే, యాక్చువల్ గా 30 వయసుకి ముందు ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్ గా ఆలోచిస్తుంది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అప్పటికే సాధించేసి ఉంటారనమాట. అంటే చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా ఒక ఇండివిజువాలిటీతో వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ కళలకి డెడ్ లైన్ పెట్టకుండా తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది గురించి, కొంతమంది ధీరల గురించి ఈరోజు ధీరలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టేడియో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను. రేంజ్ లవ్ స్టోరీ అండ్ తర్వాత మనమున్నాం ధీరాలో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 30 ఇయర్స్ ముందు ఏం చేశారు, 30 ఇయర్స్ కి ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ధీరల్ని ఏం చేయలేదు అని చెప్పి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి జనరేషన్ అలా కాదనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా 30 లోపే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఫస్ట్ మౌమితా బసాక్. సో ఈవిడ పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ అనే ఆవిడ. ఆవిడ చేతిలో సపోజ్ ఒక సూది పడితే అది కేవలం ఒక కుట్ట అవ్వదు, ఒక కథ మొదలవుతుంది అనమాట. అంటే జనరల్ గా మనం సాధారణంగా పాత క్లోత్స్ ఏవైనా సరే ఉంటే పక్కన పెట్టేస్తాం అన్నమాట. బట్ ఆవిడ ఇదే నా కాన్వాస్ అంటూ రంగురంగుల కళలను నేస్తారు అండ్ సాంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి చీరపై చిన్న చిన్న ముచ్చట్లుగా కుట్టేస్తారనమాట. అండ్ టీ కాఫీ కలర్స్ సహజ మరకలు, మిగిలిపోయిన క్లోత్స్ ఏవైతే ఉంటాయి వాటి ముక్కలు, ఇవన్నీ ఆమె చేతిలో పడితే రకరకాల డిజైన్స్ గా మారిపోతాయి అనమాట. సో ఆమె డిజైన్స్ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు మన దేశం దాటి స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలను కూడా అందుకున్నాయి. అంతేనా కాదు, రాష్ట్ర అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. సో మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, ఇలా తన కుట్టులోనే సందేశాలని నేస్తూ సూది చిన్నదైనా సందేశం మాత్రం పెద్దది అని నవ్వేస్తారు మౌమిత. అంతేకాదు స్థానికంగా ఉన్న మహిళలకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణంగా చెప్తారు. అలా మరి పాత బట్టలతో, అంటే పాత బట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపించారు మౌమిత బసాక్. ఇంకా ఉన్నారు ధీరలు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూ

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: TFM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఫ్రమ్ 101.3 అండ్ స్టూడియోలో టైం 1:19:46 మరికొద్దిసేపట్లో అంటే 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఎగ్జాక్ట్ గా 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో వింటూ స్టూడియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమం.

0: మంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
1: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకు అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17వ తారీఖు మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను

0: ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:30 అని మనము నమ్మ ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరల గురించి. సో రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన 20 ఇయర్స్ వయసున్న సిమోనా మోహన్ ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పందాన్ని చూపిస్తున్నారనమాట. అంటే పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ ని ఆవిడైతే నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. అండ్ ఎవరైతే గెస్ట్స్ ఉంటారో వాళ్ళకి వసతి మాత్రమే కాదు, స్థానికంగా ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ఒక ప్రత్యేక అనుభవాన్ని అందిస్తున్నారనమాట సిమోనా మోహన్. సో నీలగిరుల మధ్య 3 బెడ్రూమ్స్ ఉండే ఒక కాటేజీలో కేవలం 3,000 రూపాయలకి అక్కడ స్టే చేసే ఒక సౌకర్యంతో పాటు భోజనంతో పాటు అంటే స్థానికంగా ఉండే ఏమైనా కొనడానికి ఏమైనా ఉన్నాయా, అలాగే మన వెహికల్స్కి సంబంధించి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇలాంటి సదుపాయాలన్నీ ఉన్నాయా అని చెప్పి ఒక ప్యాకేజీగా ఆవిడైతే అందిస్తున్నారనమాట అందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ధీరులందరూ డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్గా వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ తర్వాత.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతీయ 101.3 అండ్ స్టూడియోలో టైం 1:58:50 అండ్ మనం ధీరాలో మాట్లాడుకుంటున్నాం కొంతమంది ధీరాల గురించి. అండ్ నెక్స్ట్ చెస్ వేదిక పైన మహారాణి దివ్యా దేశ్ముఖ్ అని చెప్పవచ్చు. సో 27 వయసులో చెస్ బోర్డు పైన తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేశారు దివ్యా దేశ్ముఖ్. మహారాష్ట్రకు చెందిన ఈమె అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన కొద్ది మంది భారతీయ మహిళల్లో ఒకరుగా చెప్తారు. అండ్ అంతేకాదు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి యువతలో అంటే యంగ్స్టర్స్ అందరిలో కూడా చెస్ ఆడటం పైన ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారని చెప్పొచ్చు. నిజానికి అంటే చెస్ బోర్డు పైన ఆమె నడిపే ప్రతి పాము ఒక వ్యూహం అని చెప్పొచ్చు. అలాగే ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్.

వైపు దారితీసే తెలివైన అడుగుగా చెప్పచ్చు. అంటే ఎక్కడా తడబడకుండా పాయింట్ టు పాయింట్ ప్రత్యర్థిని, అంటే ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి ఇప్పుడు 2026 క్యాండిడేట్స్ టోర్నీ పైన ఉన్నారన్నమాట. ప్రజెంట్ అంటే ఈ ఇయర్ లో నిజానికి అంటే నిజానికి ఆమె ప్లే చూస్తే కనుక ఆమె ఆట తీరు చూస్తే చదరంగ బోర్డు పైన రాజు రాణి కోట అన్నీ ఉన్నా సరే ఆ ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులేనా అనే భావన మనకి డెఫినెట్ గా కలిగిస్తుంది.

అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ ధీరగురు ఎవరు అని అంటే ముబస్సిరా ఖలీద్ ఖత్రీ. సో మూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కానీ ఆ ముద్రలు వేసేది మాత్రం అంతా మగవాళ్లే. బట్ ఆ సాంప్రదాయానికి చిన్న నవ్వుతో ఇప్పుడు నా వంతు అంటూ రంగంలోకి దిగారు ముబస్సిరా ఖలీద్ ఖత్రీ. గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈమె అజ్రక్ అనే ఒక క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా చెప్తారు. సో అందులో అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలు కొట్టడమే కాదు ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేశారని చెప్పొచ్చు. సాంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను అలాగే హస్తకళా నైపుణ్యాన్ని జోడించి చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టైల్ అని దాన్ని క్రియేట్ చేసి అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొత్త కొత్త డిజైన్స్ ని చూపించారని చెప్పొచ్చు. అంతేకాదు బిజినెస్ టెక్నిక్స్ అనేవి కూడా బాగా నేర్చుకుని కళకు వ్యాపార దక్షతను కూడా జాయిన్ చేశారని చెప్పొచ్చు. అంటే ఆమె క్రియేట్ చేసిన డిజైన్స్ అన్ని కూడా మన ఇండియా మాత్రమే కాదు దేశీయ అంతర్జాతీయ వేదికలపైన ప్రశంసలు అందుకున్నాయని చెప్పొచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ధీరలు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకుంటూ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు అంటే చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ చెప్పినట్టు ఎవరినైనా అంటే ఓల్డ్ జనరేషన్ ఎవరినైనా మనం 30 ఇయర్స్ ముందు ఏం చేశారు అని అంటే పాపం వాళ్ళు ఏం చెప్పలేరు అప్పుడు పరిస్థితులు అవి. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా సరే 30 ఇయర్స్కి మీరు ఏం చేశారు అని అంటే పెద్ద పెద్ద స్టోరీసే వినిపిస్తే మనకి, అంటే వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత ఎంత మోటివేషనల్ గా ఉంటుంది మనకు వింటూ ఉంటే. అంటే యాజ్ ఏ సపోజ్ ఒక అబ్బాయిగా నేనే వింటున్నప్పుడు వీళ్ళు ఇంత సాధించారా అసలు మనం ఏం చేసాం మన లైఫ్ లో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ధీరలందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను ధీరాకి మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో న్యూస్ ఉంటుంది 2 o'clock కి ఢిల్లీ నుంచి అండ్ 2:15కి మళ్ళీ కలుద్దాం సందడే సందల్లో. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతీయ 101.3 నేను మీ క్రిష్.

0: भारती एफएम 101.3।
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:32:55 మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేస్తాం. తెలుసు కదా నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866248814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

ఈ సూపర్ సాంగ్ విన్నారు కదా, మంచి మోటివేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఈ సాంగ్ వింటే ఒక పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. దీని ఒరిజినల్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, దాని గురించి చాలాసార్లు చెప్పాను. ఎనీవే ఈ సాంగ్ గురించి పక్కన పెడితే, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఈజీగా అడగాలి కాబట్టి ఇదే సాంగ్, ఈ సాంగ్ ఏ సినిమాలో, ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలోదో తెలిస్తే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టెడియో.

కార్తిక్ పాడిన సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అచ్చు ఫ్రమ్ ద మూవీ కుర్రాడు నుంచి ప్లే చేశాను. అండ్ మనమనాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఇందాకంటే ఒక సాంగ్ ప్లే చేశాను. ఒక్కనాటితోని శ్వాస నిన్ను వీడిపోతుందా, మరోనాడు మళ్ళీ వచ్చి కష్టమేదో తెస్తుందా. లిరిక్స్ మారిపోయాయి ఏంటి అని అనుకోవద్దు. ఒరిజినల్ సాంగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. నా ప్లే లిస్ట్ లో ఉన్న సాంగ్స్ ఇది. బట్ నేమ్ ప్లే చేసిన సాంగ్ ఒకే ఒక జీవితం ఏ సినిమాలో నుంచి ప్లే చేశాను అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. హ్యాపీ సండే కిషోర్ అని అంటూ కనకారావు గారు పడిన నుంచి హ్యాపీ సండే మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ క్రిష్జీ, చాలా రోజుల తర్వాత మీ ట్యూన్ వినపడింది, ఎలా ఉన్నారు అని అంటూ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ క్రిష్జీ, బాగున్నారా? ఆహా ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి పండుగ బొనాంజ స్పెషల్ మా అందరికీ అందించడానికి. సో ఈ రోజు మీరు వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది అని అంటూ స్పెషల్ షో అందరం ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. అండ్ హాయ్ సార్ అంటూ పంపించారు, హాయ్ బట్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ వేటపాలెం దగ్గర నుంచి రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ లో సౌండ్ ఆన్ వెబ్ స్ట్రీమ్ ప్లీజ్ అని అంటూ రవి ఫ్రమ్ కర్ణాటక నుంచి ప్లీజ్ సౌండ్ అంట. సో ఎవరికి వినిపించట్లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి, డెఫినెట్గా రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించారు హాయ్ అంటూ, హాయ్ మీకు కూడా. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందడేస్ అందరికీ స్వాగతం అని అంటూ మహమ్మద్ జరీద్దీన్, స్నేహాభాను జరీద్దీన్ ఉమ్మడి నుంచి పంపించారు, మీకు కూడా నమస్కారం. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, హలో క్రిష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు జవాబు అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహస్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు మీకు తెలుసా ప్రోగ్రాంలో లార్డ్ శివుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు, విఘ్నాలకు అధిపతి వినాయక చతుర్థి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా. అండ్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ ముద్దునూరు నుంచి చైతన్య యోగి వీళ్ళందరూ కడప నుంచి పంపించారు హాయ్. అండ్ రాజోల్ నుంచి జయన్న గారు హాయ్ బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, తెలియదు అండి అని అంటూ నేను చెప్తాను. అండ్ వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి బోరెల సంధ్య. అండ్ ఫస్ట్ వినిపించింది మిస్టర్ ఓకే, ఇప్పుడు వినిపించింది కుర్రాడు. కార్తీక్ పాడిన పాట రచన అనంత శ్రీరామ్ అంటూ పంపించారు. సో మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? పులిపాటి వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్ కిషోర్ గారు, ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సందడే సందడే, మీకు అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గమనిక సార్, నిన్నటి నుంచి రేడియో సెట్లలో ప్రసారం సరిగ్గా రావడం లేదు, యాప్ లో బాగానే వస్తుంది, బట్ ఈ ప్రాబ్లం సరిచేయండి. ఓకే చూద్దాం, డెఫినెట్ గా నేను ఇన్ఫామ్ అయితే చేస్తాను హైయర్ అఫీషియల్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వరుణ్ సందేశ్ నేహా శర్మ నటించిన కుర్రాడు ఇప్పుడు ప్లే చేసింది కాదు, ప్రీవియస్ సాంగ్ గురించి అడిగాను. ఓకే మొత్తానికి రైట్ ఆన్సర్ షరీఫ్ గన్నవరం నుంచి. అండ్ మండూర్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్ సండే సండేకి సందడే సందడికి స్వాగతమా, ఓకే. అండ్ అలాగే కలమందుల పాడి నుంచి పంపించారు కాశీ ముజావల్లి రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు కలంపాడి నుంచి పంపించారు. కుర్రాడు మూవీలో సాంగ్ కాదు, ప్రీవియస్ గా ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని అడిగా. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిల్ నుంచి పంపించారు రైట్ ఓకే కుర్రాడు. అండ్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ కుర్రాడు అని అంటూ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందడేస్ అందరికీ స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా థ్యాంక్ యూ సో మచ్, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హాయ్ అంటూ క్యాదరి వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ ఆన్సర్ ఏది. అండ్ కే పెద్ద నరసింహ పద్మభాయ్ వీళ్ళందరూ పంపించారు ఎర్రపల్లి మండలం నుంచి. హాయ్ విజయవాడ అంటూ హాయ్ హాయ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, బాగున్నారా, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అంటూ అమూల్య హాయ్ హాయ్, నేను చాలా బాగున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు బాగా వినపడుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అంటూ
పేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పడన నుంచి, హాయ్ కృష్ణ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రశ్న వినలేదు అని అంటూ, సో ఆన్సర్ కూడా చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి ఇంక నేను క్వశ్చన్ మళ్ళీ అడగలేను. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జనీద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృషి అని అంటూ, మీకు తెలుసాలో శివుని దేవాలయాల గురించి చక్కగా వివరించారు అని అంటూ, అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాని హనీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ అనియ అంటూ, సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ హలో వందే భారత్ కిషోర్ గారు, ఇప్పుడు నెల్లూరు ఎఫ్ఎం ట్యూన్ చేశాను, హ్యాపీ గణేష్ చతుర్థి అని అంటూ మీ పేరు కూడా పంపించి ఉంటే బాగుండేది. అండ్ మీరు ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ నేను వినలేదు సార్, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి అండ్ మహమూద్ ఇనాయతుల్లా పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గిరీష్, గుడ్ ఆఫ్టర్నూన్, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పేరు మాత్రం పంపించట్లేదు చాలా మంది. సో అందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మిస్టర్ నూకయ్య అన్నమాట. ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు, ఈ పాట ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. అది మిస్టర్ నూకయ్య అండ్ కుర్రాడు అని అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు, రాంగ్ ఆన్సర్. అండ్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నుంచి పంపించారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. మన సామెతలు అడగండి అలా చెప్పండి, కాబట్టి ఫస్ట్ సామెత అడుగుతున్నాను. పాపమని పాత చీర ఇస్తే మిగతా సామెతను మీరు కంప్లీట్ చేయండి. 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పాపమని పాత చీర ఇస్తే ఇది చేసిందంట ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

యూరప్ అమెరికా సైతం కన్నేసే మనపై నిత్యం. హైదరాబాద్ అలాంటి సిటీ అని పాట మాట వెని సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది వన్ శంకర్ రాజా. మనమున్నాం సందడి సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పాపమని పాత చీర ఇస్తే గాడ్ ఐ మీన్ మిగతా సామెతని మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్, అండ్ పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి నో ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కాదు, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ ఎంత ఉందో అని కొలుసుకుందంట. ఓకే, తరాలపల్లి నుంచి జరిపోతలు వచ్చే గారు, అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను. పాపమని పాత చీర ఇస్తే దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా అది కాదు కదా. అలాగే హ్యాపీ కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి, ఎం నరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, యువర్ వాయిస్ సౌండ్స్ రియలీ నైస్ క్రిష్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్కి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ ఇంటి వెనకాలకు వెళ్ళి ఓకే గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ తాడేపల్లి నుంచి నాగమణి, సామెత ఇంతేనా ఇంటి వెనక్కి ఓకే రైట్ ఆన్సర్, అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ శంకర్ జిల్లా ఓకే శంకర్పల్లి నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గోడచాటుకు వెళ్ళి అని అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి బోరెల్ల సంధ్య రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మీ నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవతి వీళ్ళందరూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, బట్ ఆ ఆన్సర్ మీకు ఎవరో ఫార్వర్డ్ చేశారు అవునా, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కవిరాజ్ జోష్ణవి వీళ్ళందరూ పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ రైట్ ఆన్సర్, అండ్ ఇంటి వెనక్కి వెళ్ళి అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్, అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ దీపిక హైదరాబాద్ నుంచి పంపించారు. ఓకే, ఆ ఆన్సర్ అయితే నాకు అర్థం లేదు దీపిక. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ అనియ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మండూరు లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మిర్యాల తిరుమలయ్య అండాలు పంపించారు పుట్టపాక నుంచి, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్, అండ్ నా పేరు పోతురాజు, నాది రాచకుండం, అది కృష్ణా జిల్లా నాగైనాక. ఓకే, ఆ ఊరి పేరు డిఫరెంట్గా ఉంది. ఎనీవే కొత్త చీర అంట, కొత్త సామెత చెప్పారు మీరు, బట్ అది కాదు, అండ్ తిరుపతి నుంచి మురళి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ క్లూ ఇచ్చేసారు వచ్చి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ స్టిల్ టైపింగ్ అనమాట ఆత్మకూరు మండలం నుంచి వనపర్తి జిల్లా డి గోవర్ధన్ గిరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ రైట్ ఆన్సర్ అని చెప్పలేదు మా జవాబు కరెక్టే నా మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సరే, అండ్ ఇంటికి వెళ్ళి అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వెంకటేష్ శ్యామల, అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, అలాగే ఇంటి వెనకాలకు వెళ్ళి అని అంటూ మహమ్మద్ దినైతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జనిదిన్ స్నేహభాను జనిదిన్, ఆన్సర్ ఏది సమాధానం అండ్ బాగున్నారా అంటూ సాహెం పోతిరాజు పంపించారు, నేను చాలా బాగున్నాను మీరెలా ఉన్నారు. ఎనీవే పాపమని పాత చీర వేస్తే గోడచాటుకు వెళ్ళి మూర వేసిందంట, అది సంగతి, అది రైట్ ఆన్సర్ అనమాట సామెత, అండ్ ఇంటి చాటుకు వెళ్ళి మూర వేసిందంట అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్, అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అచ్చంపేట మండలం నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది గంట సురేష్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఇంకెవరు కూడా పంపించొద్దు ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ.
హీరో రామ్ పోతినేని డ్యువెల్ రోల్ చేసిన సినిమా ఏంటి? సో డ్యువెల్ రోల్ చేసిన హీరో రామ్ పోతినేని సినిమా ఏంటి? 0862438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. చాలా అంటే హాఫ్ సెంచరీ దాటిపోయినాయి అనమాట ఎస్ఎంఎస్ లో అయితే. రామ్ పోతినని డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడ రైట్ ఆన్సర్. యాక్చువల్ గా టూ మూవీస్ ఉన్నాయి. పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారి దేవాంగ రైట్ ఆన్సర్ అండ్ షరీఫ్ కన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్ అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు. రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ పెడ నుంచి కనకారావు గారు పంపించారు. ఎగ్జాక్ట్లీ ఒకటైతే రైట్ ఆన్సరే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహబాణి జనీద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు అండ్ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి అండ్ రాజుల నుంచి బోరెళ్ల సంధ్య అండ్ హాయ్ హర్ష రామ శర్మ పంపించారు. మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ వీరేష్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీం ముత్సావళి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ వజ్రాల వెంకటరెడ్డి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు సంతోష కృష్ణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ పుట్టబాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ రైట్ ఆన్సర్ అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిష్ గారు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఎందుకంటే ప్రేమంట కాదు కదా. అండ్ మిగతావైతే రైట్ ఆన్సరే. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాంత్ హనీ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నా కోసం ఇరుముడి మూవీలో నుంచి ఒక సాంగ్ కావాలంట. సో సాంగ్ రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఇది. ఐఎమ్ సో సారీ. సాహిం పోతిరాజు గారు బట్ మంచి మంచి పాటలు అయితే వినిపిస్తూ ఉంటారు మీ అందరి కోసం. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ చేయకుండా. బట్ బిఫోర్ దట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం 3:00 2 మినిట్స్ కి సందడే సందడిలో. వింటూ స్టేడియో.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, సంక్లిష్ట కణజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 51,952 మంది నేతలకు ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట నామిశెట్టి మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలతో వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నెల్లూరు గణేష్ ఘాట్ లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యకులు జ్యోతుల నవీన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు సమావేశమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ అధ్యకులు చందమామ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరిపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతి ఈరోజు వైభవంగా నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

0: నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:38 అని మనం నామ సందరే సందర్లో నేను అడిగిన క్వశ్చన్, హీరో రామ్ పోతినని హిడ్యువల్ రిలీజ్ చేసిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్ అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణప్రభు అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నకగూడెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ అండ్ అనంతనాగ్ నివేణి త్రికెల్ సారీ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ ఇప్పుడే వచ్చాను సందరే సందరికి స్వాగతం సుస్వాగతం సార్ బహుకాల దర్శనాలు బాగున్నారా పాటలు దంచిపడేస్తున్నారు అని అంటూ రామలకోండ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ డబల్ ఐ మీన్ ఇస్మార్ట్ శంకర్ లో డ్యూయల్ రోల్ కాదు కదా ఐ మీన్ ఇద్దరు ఉండరు కదా ఒక్కళ్ళే ఇద్దరులా యాక్ట్ చేస్తారనమాట అండ్ షబీనా కురబలగోట నుంచి రైట్ ఆన్సర్ అండ్ బి ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు దేవసాయం బిజారం నుంచి పంపించారు సో పేరా అది బట్ ఆన్సర్ ఏది అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఓకే రాజేష్ అంబిక ఫ్రమ్ అండ్ ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ అక్తర్ వలీ భాష వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సి కందిరిగా అంట కాదు అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే కడప నుంచి పంపించారు ఆకాశవాణి అనౌన్సర్ శ్రీదేవి శైలజ అపర్ణ వీళ్ళందరూ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు క్వశ్చన్ వినలేదు మళ్ళీ చెప్పండి అంట ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైంకి క్వశ్చన్ వింటారా మళ్ళీ అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ కిషోర్ ఆదిత్య వీళ్ళందరూ పంపించారు సో మీ పేరేంటి ఇంతకీ మా ఆర్జెస్ పేర్లన్నీ పంపించారు మొత్తానికి అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి ది గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రాంగ్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. మనము నా సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ రెడ్ అలాగే స్కంద అనమాట రామ్ హీరోగా డ్యువల్ రోల్ చేసిన మూవీస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆంధ్ర కింగ్ తాలూకా అండ్ ఇంకా అదేంటి ఎందుకంటే ప్రేమ అంట ఇలా చాలా సినిమాలు పంపిస్తున్నారు బట్ రెడ్ అండ్ స్కందాలో అఫీషియల్ గా డ్యూయల్ రోల్ చేసిన సినిమాలు ఇవే అండ్ హ్యాపీ వినాయక చవితి బ్రో అంటూ పంపించారు ఎవరు బ్రో మొత్తానికి మీ పేరు కూడా పంపించండి అండ్ గౌతమ్ సాయి కర్వేనా ఆంధ్ర కింగ్ తాలూకా రాంగ్ ఆన్సర్ ఎనీవే ఇవి రైట్ ఆన్సర్స్ అయితే చాలా మంది గెస్ట్ చేసి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ అనమాట పెన్ పేపర్ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. సో 4-letter ఇంగ్లీష్ వర్డ్ 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది ఇందులో 2-3-4 లెటర్స్ కలిపితే ఏదైనా అని అర్థం వస్తుంది అండ్ 1-2-3 కలిపితే మనిషి అని అర్థం వస్తుంది అలాగే 1-4 కలిపితే నా అని అర్థం వస్తుంది ఏంటది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి 4-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది ఇందులో 2-3-4 కలిపితే ఏదైనా అండ్ 1-2-3 కలిపితే మనిషి అలాగే 1-4 కలిపితే నాది అంటే నా అని అర్థం వస్తుంది అనమాట. సో ఏంటి ఆ వర్డ్ గెస్ చేసి 0866-2-4-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

పాప సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమునాం సందడే సందడిలో నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది. లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ మహాత్మా నుంచి ప్లే చేశాను. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనమునాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లా నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ రేడియో వింటున్న శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పంపించారు. చింతలపూర్ నుంచి బిల్లేశ్వరి బి ఆదాం శ్రీను వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ హర్షరామ శర్మ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ డి నవ్వి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి. అండ్ గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ. అలాగే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీరు వస్తేనే అందరికీ జోష్ వచ్చేస్తుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకట లక్ష్మీ రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా కాపుకంపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మమ్మ దినాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఈ వర్డ్ నేనైనా గెస్ట్ చేశాను అనుకుంటున్నాను, అంటే చాలా మంది గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్స్. అండ్ రాజు నుంచి జయన్న గారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ ఏదైనా మనుషులంట, నేను సాయంత్రం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే నెంబర్ చెప్పారు, అప్పుడు నేను ఆ నెంబర్ నొక్కినప్పుడు వాట్సాప్లో చాట్ ఓపెన్ అవ్వలేదు, ఈ నెంబర్ నుండి ఎప్పుడైనా ఆన్సర్ పంపించవచ్చా? సో పంపించవచ్చు. మనం వివిధ భారతి వింటూ ఉంటే కనుక విజయవాడ వివిధ భారతి ఈ నెంబర్కే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఈసారి అందరూ గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్, చిన్న వర్డ్ కదా. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజీర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిది ప రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెనీ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ ఆంటోనీ జయసింహ రవికుమార్ రెడ్డి వీళ్ళందరూ పంపించారు హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అటు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫోర్ లెటర్ వర్డ్ ఈజ్ అని అంటూ భవ్య పెనంలూరు నుంచి పంపించారు విజయవాడ నుంచి. అలాగే చిల్లుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అంటూ. సో మెనీ, ఓకే మీరు మన పేర్లు పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం పంపించట్లేదు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్ స్నేహబాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దోస్తు మేరా దోస్త్ అంట వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ రామల్కోడ్ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో ఆన్సర్ లేదు, ఆహా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ బ్రో, రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అర్థం కాలేదంట, ఫస్ట్ టైం అనుకుంటా మీరు వినడం, సో కొంచెం అలవాటు పడాలి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్. అలాగే నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, దానికి కొన్ని క్లూస్ ఇస్తాను. ఆ క్లూస్ ని అంటే డీకోడ్ చేసి మనం ఆ లెటర్ ఏంటనేది, ఆ వర్డ్ ఏంటనేది, ఆ ఫోర్ లెటర్ వర్డ్ ఏంటనేది కనిపెట్టాలన్నమాట. సో ఫోర్ లెటర్స్ ఏంటి, 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా, 1, 2, 3 లెటర్స్ కలిపితే మనిషి, అండ్ 1, 4 కలిపితే నా అనేది నేను ఇచ్చిన క్లూ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ ఆన్సర్ ఏంటి అని అంటే మెనీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

నెక్స్ట్ కూడా ఒక సామెత ఏంటంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేరీ, సుచిత్ర వీళ్ళందరూ పంపిస్తున్నారు ఏంటో మరి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జేరుపతులు బుచ్చయ్య గారు, అండ్ అనంతపురం నుంచి రమేష్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గడప కాదు, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఆన్సర్ లేదు. పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. సో మాట అనేది పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్సవలి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్ అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి అంటూ సో హాయ్ వీళ్ళందరికీ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఫ్రమ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాట గడప కడప ఓకే మాట అంటూ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ అంటూని రవి పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ గౌతమ్ సాయి కరివేణ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి ఓకే రమేష్ అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బాగున్నారా బాగున్నారా నా మనవుడి పేరు సైతం జితేంద్ర కుమార్ రేపు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను అని అంటూ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది మొత్తానికి రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్

అండ్ భాస్కర్ పెడల నుంచి పంపించారు, పెదవి దాటితే ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గడప దాటినట్లు అని అంటూ బట్ రాంగ్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మాట మీ ఓకే విజయవాడ నుంచి సంధ్యా యేసు పంపించారు అనమాట అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మీ ఐదో ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ హనీ రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ స్థలంపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి బైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు సూపర్ అగి ధన్యవాదాలు ఓకే కన్నా కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా నాకు పెద్దగా రాదు అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా పెద్దగా కాదు అసలు నాకు కన్నడనే రాదు ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ హాయ్ అంటూ గడ్డ వెంకయ్య బండారుపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం నుంచి పంపించారు రుద్రవరం నుంచి గంట సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి ఎటపాక మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే మొహమ్మద్ జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ మాటవ దాటితే ఓకే కేదర వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం నుంచి పంపించారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మాట అంటూ బట్ మాట దాటితే అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత అంటే అలా అనుకున్నారా పెదవి దాటితే మాట దాటుతుందని బట్ అలా కాదు అండ్ హాయ్ క్రిష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు చెయ్యి లేదా చెంపజారుతుందంట ఇదొక ఆన్సర్ కాదు డిఫరెంట్ ఆన్సర్ అండ్ చిలుగు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకి రాజు రాంగ్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష అలాగే పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ అండ్ ప్లీజ్ రిపీట్ ప్రీవియస్ క్వశ్చన్ అంట ఆన్సర్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్ షబీనా కొరబలకోట నుంచి ప్రీవియస్ క్వశ్చన్ డెఫినెట్ గా ట్రై చేస్తాను అడగడానికి అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ గడప రాంగ్ ఆన్సర్ ఫ్రమ్ మండూర్ లక్ష్మీదేవి అండ్ హాయ్ క్రిష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ సుజాత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి ఎందుకు సార్ మీరు మా పేర్లు చదవరా అంట సో ఎం నరేష్ మెర్సి నేను చాలాసార్లు చదువుతాను మీరేం చేస్తారంటే ఒక మెసేజ్కి ఒక ఆన్సర్ కాకుండా ఒక మూడు నాలుగు ఆన్సర్లు పంపిస్తూ ఉంటారు బట్ ఆ కాంటెక్స్ట్లో అంటే అలాంటప్పుడు నేను చదవలేను ఎందుకంటే ఇంకా చాలామంది ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇంక వదిలేయండి ఎందుకంటే ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా నేను చదువుతాను కాబట్టి మీ పేర్లు చదువుతాను కాబట్టి ఓకే బట్ అన్నిసార్లు పంపిస్తే ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటిపోయింది ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి ఆ టైం ఏదో ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఎస్ఎంఎస్ అయినా ఇంకొక ఇద్దరికైనా చదవచ్చు కదా అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకీర్తన వెండల వీళ్ళందరూ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఈ రాంగ్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నొన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ రైట్ ఆన్సర్ అలాగే కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే విజయవాడ నుంచి సంధ్య వీళ్ళందరూ పంపించారు అండ్ నెక్స్ట్ షరీఫ్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్ మాట దాటితే సారీ పెదవి దాటితే పృథివి దాటుతుంది అని సామెత అనమాట అంటే మాట పెదవి దాటితే ఈ భూమండలాన్ని దాటేస్తుందని సామెత అంత పౌరుందనమాట మాటకి ఇవే 3:26:26 స్టూడియోలో టైం మనం ఉన్నాం సందడే సందడిలో సందడి చేస్తూ అండ్ ఇంకొక ఆన్సర్ వచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉంది గెట్ రెడీ నోట్ చేసుకోండి నీట్ గా ఆన్సర్ తెలిస్తే 08662438114 ఈ నెంబర్ కి ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇందులో 2, 3, 4, 5 కలిపితే ప్రతిదీ అని అర్థం అండ్ అలాగే 3, 1, 2 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది అండ్ అలాగే 1, 2, 3 కలిపితే ఇది అంటే పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే ఇది కనుక మన బాడీలోకి పడకపోతే వాళ్ళకి అసలు డే అనేది ఓపెన్ అయినట్టే ఉండదన్నమాట అది దాని అర్థం సో అర్థమైంది కదా ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఈ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ లో 2, 3, 4, 5 లెటర్స్ కలిపితే ప్రతిదీ అని అర్థం వస్తుంది అలాగే 3, 1, 2 లెటర్స్ కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది అలాగే 1, 2, 3 లెటర్స్ కలిపితే ఇది పొద్దున్నే మన పొట్టలో పడకపోతే మనకి డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది చాలా మందికి అదనమాట దాని అర్థం సో మొత్తానికి ఆ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో గెస్ట్ చేసి 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు

కోసం నేనెప్పుడు ఆలోచించి ఎరువెనులే, తరచూ నీ ఊహల్లో విహరిస్తున్నాలే. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తకిట తకిట నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. సో 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లూస్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది డీకోడ్ చేసి ఆన్సర్ గెస్ చేశారో. చాలా మంది పంపించారు ఆన్సర్స్ అయితే. కేదర్ వీరేష్ రాజలమండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి అమ్మ నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, సగం అయితే రైట్ ఆన్సరే, ఫుల్ వర్డ్ కాదు అది. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి. అండ్ పి జానకిరామ్ ఉమా పంపించారు కాఫీ అంట నందిగామ నుంచి, పొద్దున్నే లేచి ఇది పడకపోతే డే స్టార్ట్ అవ్వదని చెప్పానని చెప్పి మీకు ఇష్టమైన కాఫీని మీరు పంపించారు, అది సంగతి. అండ్ వాటర్ అంట విచిత్రమైన ఆన్సర్ వెంకటాద్రి భార్గవ రవి వీళ్ళందరూ పంపించారు ఫ్రమ్ చిత్తూరు నుంచి, బట్ కాదు. అండ్ అలాగే తెలిసినట్లే ఉంది అని అంటూ పంపించారు సాయి శిరీష, మరి ఆలోచించండి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి కార్తీక వెన్నెల వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి ఫ్రమ్ రాజేష్ నుంచి, సారీ నెల్లూరు నుంచి పంపించారు రాజేష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రాంగ్ ఆన్సర్, అండ్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ మేము మీ అనౌన్సర్స్ ఎలా మీట్ అవ్వాలి అని అంటూ కడప నుంచి వినయ్ పంపించారనమాట. సో మీరు ఏదైనా అంటే పర్మిషన్ తీసుకొని ఎప్పుడైనా కలవాలి అని అంటే కలవచ్చు, బట్ అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకుంటే స్టూడియో నుంచి ఆ ఛాన్స్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. అండ్ కృష్ణా జిల్లా నుంచి నాగాలంక మండలం నుంచి పంపించారు సాయిరామ్ పోతురాజా, సాయికం పోతురాజా మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాండ హని రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగనందరావు కారు నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అలాగే విజయలక్ష్మి గారు పదకొండూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగుంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరయ్య శోధ జానకి రాజు, అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ బట్ రాంగ్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తనాల నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ పాలంపోలయ్య గారు రైట్ ఆన్సర్, అలాగే ఎం నరేష్ అండ్ మెర్సీ రాంగ్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ చాలా బాగా అర్థమయ్యేటట్లు చదువుతున్నారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఎలా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దిన్ స్నేహభాను జనిద్దిన్ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ అండి అని అంటూ కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి బట్ రాంగ్ ఆన్సర్ బట్ హాయ్ మీకు, అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే 5 అక్షరాల ఇంగ్లీష్ వర్డ్ అని అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి బట్ రాంగ్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ చెరుకుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ కాదు రాంగ్ ఆన్సర్, అలాగే తలాలపల్లి నుంచి జరిపోతలు బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్, అండ్ బుక్కాపురం నుంచి పంపించారు దామోదర్ రెడ్డి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ చిలుకు నారాయణ గారు రాంగ్ ఆన్సర్, అండ్ గురుస్వామి నాయుడు రొంపిచెర్ల నుంచి పంపించారు సగమే టీ అంట, అండ్ కిషోర్ గారు ఈ సినిమాలు తగిట తగిట వచ్చినట్లు కూడా తెలియదు అని అంటూ, మరి అలాంటి తెలియని సినిమాల నుంచి ప్లే చేసే సాంగ్స్ నేను చేస్తానమాట, అలాంటి బ్యూటిఫుల్ ఎన్నో చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి మనందరికీ తెలియదు, నా ప్లేలిస్ట్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు సాంగ్ చాలా బాగా పాడతారు అని అంటే అమ్మ నరేష్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్.

సో 3:35 దాటి 55 సెకండ్లు స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందర్లో. నేను అడిగిన క్వశ్చన్ 5-లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. సో ఆ వర్డ్ ఏంటి అంటే టీచ్ అన్నమాట, TEACH, టీచ్. సో 2, 3, 4, 5 కలిపితే ప్రతిదీ అన్నాను అంటే ఈచ్. అండ్ 3, 1, 2 కలిపితే తిన్నారు అని అన్నాను అంటే ఎయిట్, ATE. అలాగే 1, 2, 3 కలిపితే ఇది పడకపోతే అసలు డైలీ ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి అని చెప్పాను, టీ అనమాట, TEA. సో ఇలా డీకోడ్ చేస్తే మీరు వర్డ్ అనేది ఫామ్ చేయొచ్చు, టీచ్ అనేది రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, క్వశ్చన్ వినలేదా, ఆన్సర్ కూడా చెప్పేశాను నేను. ఎనీవే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా. ఈసారి ఒక మూవీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే హీరో నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటి తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటో తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డూడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకి ఈ లోపు హాఫ్ సెంచరీ ఎస్ఎంఎస్ లో ఆల్రెడీ దాటేసినాయి. చూద్దాం మరి, బ్రేక్ లేకుండా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ రాజుల నుంచి జయన్న. అండ్ మీరు అడిగిన ఆన్సర్ అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ కనకారావు గారు పెడన నుంచి, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి. అండ్ హాయ్ టు పద్మ అచ్చి అని అంటూ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి. అండ్ రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ కర్నూలు నుంచి పంపించారు. అలాగే రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి. అండ్ నిఖిల్ అని అంటూ పాలెం పోలే గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి నంద్యాల్. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజావాలి, అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, నితిన్ కాదు నిఖిల్, నిఖిల్ అనమాట. సో కార్తికేయ నిఖిల్. అండ్ భాస్కర్ చెరుకుబల్ నుంచి, అండ్ సంబరం మూవీ కాదు నితిన్ కాదు నిఖిల్. రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ నుంచి, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ సంబరం కాదు, అండ్ కుసుమా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అది సెకండ్ మూవీ అది. అండ్ శోభారాణి రంగారావు సాగర్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహ భాను జనిదిన్ పంపించారు. అండ్ నెక్స్ట్

శోభ తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ పి జానకిరామ్ ఉమా వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అశోక్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ పమిడి నుంచి పంపించారు గౌస్ రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే కమ్మతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎల్లప్ప రాయచూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

రామానగర్ నుంచి బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అలంపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాముల పద్మ రైట్ ఆన్సర్ అండ్ నిఖిల్ సిద్ధార్థన్ అంటూ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఫణిశక్తి శ్రీతనాల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి గారు పంపించారు రొంపిచెర్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అలాగే సీను రావుపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలిని కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఓకే సంబరం మూవీలో చేశాడు సోలో హీరోగా ఫస్ట్ ఓకే సంబరం అనేది మీరు ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఓకే అలా పంపించారనమాట మొత్తానికి అయితే రైట్ ఆన్సరే ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి పంపించారు అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లో పంపించారు రైట్ ఆన్సర్.

అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం గ్రామం నుంచి గంట. సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మమ్మూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాటలు చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంది. ఓకే, వానపాట వేయాలంట రామాలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే చిలక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జరుపతుల బుచ్చయ్య గారు. అండ్ నిఖిల్ ఎవరు? నాకు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తెలుసు అంతే అంట. సో కార్తికేయ, నిఖిల్, అమూల్య అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటే నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి వలీ భాష అక్తర్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన, ఓకే గద్వాల్ నుంచి జయన్న గారు మీరు చెప్పిన ప్రశ్నకు ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజారావు పుణ్యవతి జ్యోతిల రైట్ ఆన్సర్. అలాగే ప్రవళిక రాంగ్ ఆన్సర్. అండ్ కలసపాడు నుంచి, కడప నుంచి పంపించారు మీ పేరు సుధాకర్ జ్యోతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ బ్రో అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం మంగినపీడి బీచ్ దగ్గర 63 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం పెట్టారు. 14th to 24th వరకు ఉంటుంది, మీరు చూడడానికి తప్పకుండా రావాలి అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ భాస్కర్. డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను, నాకు కూడా బీచ్ అంటే ఇష్టమే కాబట్టి. మొత్తానికి బీచ్ చూసినట్టు ఉంటుంది అండ్ వినాయకుడిని కూడా చూసినట్టుంటుంది, 63 అడుగుల వినాయకుడిని. అండ్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాయిస్ చాలా బాగుంది సార్. దేవి శ్రీప్రసాద్ వాయిస్ లా ఉందంట. సో ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు రాలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారు? రామకార్తిక వెన్నెల వీళ్ళందరూ. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగి. హ్యాపీ డేస్ అంటే అఫీషియల్ గా చాలా మంది తెలిసింది ఏంటంటే హ్యాపీ డేస్, బట్ సమ్మరం మూవీలో కూడా చిన్న క్యారెక్టర్లు యాక్ట్ చేశారు నిఖిల్. అయితే జస్ట్ చిన్న బిట్ లో ఉంటారు అనుకుంటారు నాకు తెలిసి, బట్ ఆ హ్యాపీ డేస్ లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అన్నట్లు సామెత. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 నెంబర్ వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత. ఏంటది గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నమ్ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఉపాయం లేని వాడిని ఇక్కడ నుంచి తరమాలి అని సామెత. సో కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, శాంతి నగర్ ఒకే ఒక్కడు, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి వీళ్ళందరూ పంపించారు. అలాగే మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే రాజుల నుంచి జయన్న గారు, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అమూల్య, అలాగే రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ కృష్ణి జంబో జెట్లా అంత స్పీడ్లో మెసేజెస్ చదువుతున్నారు, గ్యాప్ లో వాటర్ ఏదైనా లిక్విడ్ తాగండి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్ గా తాగుతాను. అండ్ అలాగే అనంతపురం నుంచి పంపించారు రమేష్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాటి నుంచి పంపించారు. అలాగే ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి, అలాగే పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కాదు నిజామాబాద్ నుంచి పంపించారు ఉమ్మేడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహబాను జనిదిన్, అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినే పల్యమా ఊరు పేరు చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మేర్ సి రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలసపాడు నుంచి కడప నుంచి పంపించారు సుధాకర్ జ్యోతి రైట్ ఆన్సర్, అండ్ ఉపాయం లేని వాడిని అని అంటూ భాస్కర్ రావు గారు రాణి పోలవరం నుంచి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్, ఒక మంచి పాట పాడండి పుణ్యం వస్తుందంట, వాను కూడా రావచ్చంట, రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో చూద్దాం పాడదాం, అండ్ మా పేర్లు చదవలేదంట. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ చదివినట్టున్నాను మీ మెసేజ్ అయితే, అండ్ కే పెద్దనరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ గద్వేల్ నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి గంట సురేష్ రైట్ ఆన్సర్. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లన్నమాట. సో ఇంకెవ్వరు కూడా వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. ఈ రోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్ మేర్ సి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు థ్యాంక్ యూ, అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ పెన్ పేపర్ క్వశ్చన్. సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఆరు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 4, 5, 6 కలిపితే యుగం అని అర్థం వస్తుంది, అండ్ అలాగే 3, 4 కలిపితే నేను అని అర్థం వస్తుంది, అలాగే 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక అంటే ఫోర్ వీల్ వెహికల్ అనమాట. సో ఫోర్ వీల్స్ ఉన్న ఒక వెహికల్ అనమాట. ఏంటి ఆ వర్డ్? మొత్తానికి 6 లెటర్స్ ఉంటాయి, ఈ 6 లెటర్స్ లో 4, 5, 6 లెటర్స్ కలిపితే యుగం, అండ్ 3, 4 కలిపితే నేను, అండ్ 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక నాలుగు చక్రాల ద్విచక్ర ఐ మీన్ నాలుగు చక్రాల వాహనం అనమాట. సో ఏంటా 6 లెటర్ వర్డ్? 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భూలక్ష్మి వెల్లుల్లా రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. మూసా ప్యాట్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ గ్యాదర్ వీరేష్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంజ గ్రామం నుంచి వేముల పరిశ్రమల పద్మ రాంగ్ ఆన్సర్ అండ్ పెడన శోగానందరావు కాలనీ నుంచి అప్పుల్ రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మా పెడన పక్కనే ఉన్న మంగినపూడి బీచ్ లో 63 అడుగుల వినాయక విగ్రహం పెట్టారు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబోలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ నెల్లూరు నుంచి ఇనుమడుగు ఓకే శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు పంపించారు బట్ ఆన్సర్ లేదు. అండ్ హాయ్ మీ అందరికీ అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా కాపుగొంపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ. సో నేను మళ్ళీ థర్స్డే సాయంత్రం 5:00 వస్తాను, గురువారం సాయంత్రం 5 గంటలకి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఏదేమైనా 2-3 ప్రశ్నలతో కాకుండా 9 questions వరకు వచ్చేసారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఒకటి మిస్ అయింది. అండ్ విజయలక్ష్మి గారు 11 నుంచి పంపించారు జోషిత రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టెరియో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో ఈరోజు బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని అభివర్ణించారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించే పవిత్రమైన రోజున ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు తెలిపారు. రాష్ట ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్టంలో మొత్తం 51,952 మంది నేతలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులకు ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 118 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెలివి తెలిపారు. ఈ నెల 23వ తేదీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని, వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: సూపర్ గా ఉంది, మరి మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం అనంట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాంగ్స్ చాలా క్లారిటీగా చక్కగా పాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అనంటూ. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ అని థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటూ చెప్పాను ఆల్రెడీ, థర్స్డే అంటే గురువారం సాయంత్రం వస్తాను. అండ్ వేముల పరశురాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు, తెలియదు అని అంటూ నెల్లూరు నుంచి. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ సైకం పోతురాజు బట్ ఆన్సర్ ఏది. అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అమూల్య థ్యాంక్ యూ టేక్ కేర్ సార్ అని అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి గంటా సురేష్ రాంగ్ ఆన్సర్. అండ్ మమూజ్ జనిదిన్ స్నేహబాణి జనిదిన్ ఉమ్మేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్ అని అంటూ కార్తీక వెన్నెల వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మన లిజనర్స్ అందరికీ కూడా. అండ్ నమినేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అలాగే సో శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు, జిప్స్ కూడా పంపిస్తున్నారు అనమాట. అండ్ 4:30 స్టూడియోలో టైం, మనమున్నాం ఎక్కడ. వివిధాలు నేను ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, బట్ ఏ సినిమా అనేది డెఫినెట్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు రమేష్ గారికి, మన ఆర్జేస్ అందరికీ, రేడియో స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలి కృషి అడ్వాన్స్ గా అని అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ. అండ్ కిషోర్ గారు ఈరోజు సందరే సందడిలో సూపర్ సూపర్ ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి సందరే సందరి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు, థ్యాంక్ యూ అని అంటూ మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాను నేను. అండ్ క్రిష్ 100 ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ అక్కనగూడెం నుంచి, సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే భూమి పైన ఏనుగు నీటిలో ఏంటిది కేదర్ వీరేష్. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే కెమెరా అనమాట, కెమెరా రైట్ ఆన్సర్. చాలా మంది పంపించారు. అండ్ ఈ రోజు సందడే సందడి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చిన్న చిన్న ప్రోమో తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినిపిస్తాను, ఏ మూవీ అనేది తర్వాత చెప్తాను. వింటూ స్టేట్
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను ఎలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:07:25 అండ్ ఎస్ పోతురాజు గారు పంపించారు ఎందుకు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారు. మొత్తానికి అన్ని ఎస్ఎంఎస్ నేనైతే చదివాను అండ్ వివిధాలోకి కూడా ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, అండ్ ఆ సినిమా హాయ్ నాన్న అనమాట. సో హాయ్ నాన్న నుంచి హాయిగా ప్లెజెంట్ గా ఉండే సాంగ్స్ అండి బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.
5: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:40 అండ్ మనము నా వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. హాయ్ నాన్న నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ నౌ స్టూడియోలో టైం 4:40 అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వర్ణా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెలా ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

Hello dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Bedirimpu ante emiti asala? Alavatu drugvishayalanu ippudu ekkuvaga videshi padalu ani pilustaru. Nedu sadharana bedirimpunu tarachuga bedirimpu ani pilustaru. Pertho sambandham lekunda memu vedimpulu anichiveta, vivaksha, sharirika leka manasika himsa, tookudu himsa, uddeshapurvaka kruramaina pravartana gurinchi matladutunnam. బెదిరింపు ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణం. ఇది పాఠశాలలు, అనాథాశ్రయాలు, బోర్డింగ్ పాఠశాలలు, జైల్స్, ఒక సమూహంలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ అవమానకరమైన సామాజిక ఈవిల్ ఒకటి. ఇది మనుగడ కోసం పోరాటం కారణంగా జరిగింది. బలహీన జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి, అంటువ్యాధులు వ్యాపించాయి, జన్యు సమూహాన్ని చెడగొట్టాయి. సహజమైన ఎంపిక ఇది, అంటే నేచురల్ సెలెక్షన్. జంతు సామూహిక యొక్క ఆచరణీయమైన, ప్రామాణికమైన, బలమైన సభ్యులు మాత్రమే బయటపడ్డారు. కానీ మనం మానవులం. మన జంతు ప్రవృత్తిని వదిలిపెట్టే హక్కు మనకు లేదు. మన పిల్లలకు జీవించే హక్కు, భద్రత, మానసిక సౌకర్యాన్ని మేము హామీ ఇవ్వాలి. వారేమైనా కావచ్చు. సమ్మిళిత విద్య అభివృద్ధి సందర్భంలో ఈ అంశం ప్రత్యేక ఔచిత్యం. ఆంగ్లం నుండి సమగ్ర విద్య, ఇది సాధారణ విద్యా సంస్థల్లో వైకల్యాలున్న పిల్లలకు విద్యను అందిస్తుంది. పిల్లల పక్కన వారికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి కనిపించినప్పుడు బెదిరింపు ప్రమాదం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిక్ వయజెక్ పుట్టుకతోనే వికలాంగుడు, చేతులు మరియు కాళ్లు లేవు. తన తండ్రి అతన్ని సాధారణ పాఠశాలకు పంపాడు. తద్వారా అతని కొడుకు తనని తానుగా సాధారణ వ్యక్తిగా భావించుకుంటాడు. కానీ ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్న నిక్ క్లాస్మేట్స్ ఎగతాళి చేశారు. శారీరకంగా నిస్సహాయుడైన నిక్ వయజెక్ అతని సహ విద్యార్థుల బెదిరించారు. కానీ అతను గెలిచాడు. స్కూల్ బెదిరింపు చాలా ప్రమాదకరమైంది. ఇది ఎదగడం, స్వీయ గుర్తింపు, వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక నిబంధనలను మాస్టరింగ్ చేయడం, వ్యతిరేక లింగానికి సంబంధించిన సంబంధాల్లో మూస పద్ధతులను అభివృద్ధి చేయడం, జట్టులో తనను తాను ఉంచుకోవడం వంటి సమయంలో సంభవిస్తుంది. పాఠశాల బెదిరింపు యొక్క ప్రధాన పాత్రలు సామాజికంగా అపరిపక్వ వ్యక్తులు, వారి ప్రవర్తన హార్మోన్లు, తుఫాన్ల ద్వారా ఇంధనం మరియు తదనుగుణంగా దురాక్రమణదారులు మరియు బాధితుల మానసిక అస్థిరత. దూకుడు వ్యక్తి లేదా సమూహం కావచ్చు. బెదిరింపు వస్తు వ్యక్తిగత వ్యక్తి, పాఠశాల పిల్లల సమూహం రెండు కావచ్చు. సాధారణంగా శారీరక, మానసిక బెదిరింపుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. శారీరక బెదిరింపు అనేది కొట్టడం మాత్రమే కాదు, తేలికైన ప్రభావం కూడా. నెట్టడం, జుట్టులాగడం, బెదిరింపు స్ట్రోక్లు లేదా ఇతర అవాంఛిత తాకడం. మానసిక లేక భావోద్వేగ దుర్వినియోగం చాలా తరచుగా మౌఖికంగా వ్యక్తిత్వం అవుతుంది. ఎగతాళి, వ్యంగ్యం ఇలాంటివి, నేమ్ కాలింగ్ కూడా దీంట్లో ఒక భాగం. ఆట పట్టించడం, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన మారుపేర్లు, లేబుల్స్, బెదిరింపులు, గాసిప్, అపవాదు, అసత్యమైన ఫన్నీ కథనాలు, అవమానకరమైన పరిస్థితులను ప్రేరేపించడం, క్రమబద్ధమైన కిడ్నాప్ లేదా వస్తువులను దెబ్బతీయడం. కానీ ప్రభావ సాధనాలు ఏవైనా, పరిచయాలు పూర్తిగా లేకపోవడం కూడా కావచ్చు, బహిష్కరణ కూడా కావచ్చు. దట్ ఈస్ బాయ్కాట్, సోషల్ బాయ్కాట్. పిల్లలు కొన్నిసార్లు సమస్యల గురించి మౌనంగా ఉంటారు. వారు ప్రతిదానికి తమను తాము నిందించుకోవచ్చు. అపరాధ భావాలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల నుండి అతిగా స్పందించడం లేదా వారి జోక్యం కారణంగా పరిస్థితిని మరింత దిగజారడం గురించి భయపడండి. పాఠశాల బెదిరింపును సూచించే సంకేతాలను మీరు బాగా తెలుసుకోవాలి. గాయాలు, రాపిడిలో గీతలు, చిరిగిన బట్టలు, ప్రతి ప్రత్యేక సందర్భంలో పిల్లల వివరణ యొక్క విశ్వసనీయత సంబంధం లేకుండా వారి సాధారణ సంఘటన వల్ల వారు అప్రమత్తం చేయాలి. చెడిపోయిన, విరిగిన వస్తువులు, పాఠశాల సామగ్రి, పాఠ్యపుస్తకాలు, గ్యాడ్జెట్స్, నగలు, దుస్తులు, వస్తువులు, దోపిడీదారులు, బ్లాక్ మెయిలర్ కోసం ఉద్దేశించిన అదనపు పాకెట్ మనీ కోసం అభ్యర్థన, తరచుగా అనారోగ్యాలు, పూర్ హెల్త్, కంప్లైంట్స్ ఆఫ్ హెడేక్, స్టమక్ ఏక్, స్లీప్లెస్నెస్ ఎక్సెట్రా, విద్యా పనితీరులో క్షీణత, తరగతులపై ఆసక్తి కోల్పోవడం, అటెండెన్స్ తగ్గిపోవడం, పాఠశాలలో తిరిగి వచ్చిన తర్వాత చెడు మానసిక స్థితి, స్థిరమైన డిప్రెషన్, ఇంప్రెషబిలిటీ ఆందోళన, కన్నీరు, దీనికి విరుద్ధంగా చిరాకు, దూకుడు, ఒంటరితనం, పాఠశాల స్నేహితులు, పరిచయస్తులు లేకపోవడం, పాఠశాలకు ఒక వింత రహదారి, సుదీర్ఘమైన అసౌకర్యవంతమైన రౌండ్ అబౌట్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అధిక లేదా ఆకలి లేకపోవడం, వారి ప్రదర్శన లేదా పిల్లలు భిన్నంగా చేసే ఇతర కారకాల గురించి బాధకరమైన భావాలు,
ఇంటి నుండి తప్పించుకోవడం, స్వీయహాని, ఆత్మహత్య వ్యక్తీకరణలు, పాఠశాల బెదిరింపు మరింత చేయొచ్చు. ఆత్మగౌరవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాంప్లెక్సెస్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇంకా రేకెత్తిస్తుంది. ఓడిపోయిన వ్యక్తిగా, ఫెయిల్యూర్ గా, హీస్ ఫిట్ ఫర్ నథింగ్ అనే ఒక సెల్ఫ్ లేబుల్ వేసుకుంటారు. మానసిక రుగ్మతలు, భయాలు, నిరాశ, నాడీ వ్యాధులు, సంకోచాలు రేకెత్తిస్తాయి. ఆపోజిట్ జెండర్ వారితో సంబంధాల్లో ప్రతికూల దృశ్యాలను ఏకీకృతం చేయడం, హెల్తీ ఫ్యామిలీ లైఫ్ నిర్మించడానికి నిరోధించడం జీవితానికి ఒంటరితనానికి కూడా దారితీస్తుంది. యుక్త వయసులో హింసకు ప్రవృత్తిని పెంచుకోండి. బెదిరింపు బాధితుల నుండి కుటుంబ నిరంకుశులు మరియు ఉన్మాదులు తరచుగా పెరుగుతారు. బెదిరింపు దీనివల్ల సంభవించవచ్చు. శారీరక వైకల్యాలు, బాహ్య లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ బలహీనత, పుండ్లు పడ్డం, మయోపియా, మచ్చలు, కుంటితనం, మెల్లకన్ను, నత్తిగా మాట్లాడడం, ఎన్యూరసిస్, అధిక బరువు, ఎర్రటి జుట్టు, చిన్న మచ్చలు అంటే ఫ్రెకుల్స్, ఆర్ మెంటల్ డిసార్డర్స్. సాధారణ వ్యక్తుల నుండి ఏదైనా మానసిక వ్యత్యాసాలు, మెంటల్ రిటార్డేషన్, దీనికి విరుద్ధంగా చాలా ఎక్కువ సామర్థ్యాలు. దీని ప్రకారం పేలవమైన లేదా

0: చాలా మంచి విద్యా పనితీరు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతర్లీనంగా లేని విభిన్న జాతి, జాతీయత, మతం, స్కిన్ కలర్, రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, లేకపోతే సోషల్ క్లాస్ డిఫరెన్సెస్ కావచ్చు, గ్యాడ్జెట్స్ లేకపోవడం కావచ్చు, వ్రాతపూర్వక మరియు అలిఖిత నియమాలు నిబంధనలను పాటించకపోవడం, పిల్లలను ఇతరుల నుండి వేరు చేసే ప్రతిదీ తమకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించవచ్చు. సామాజికంగా వెనుకబడిన పెద్ద ఒకే తల్లిదండ్రుల కుటుంబాల నుండి పిల్లలు, విలక్షణమైన ప్రవర్తన జీవన శైలి ఉన్న కుటుంబాల పిల్లలు, జట్టులో ప్రవర్తన యొక్క అనుభవం లేని తల్లిదండ్రులు, ఇంటి పిల్లలచే అతిగా ఆదరిస్తూ తోటి వారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సంబంధాలను ఎలా పెంచుకోవాలో వారికి తెలియదు. భయపడి ఆతృతగా ఉపసంహరించుకున్న నిశ్శబ్దంగా నిరాడంబరమైన అసురక్షితమైన పిల్లలు, తరగతి గదిలో కొత్తవారు లేదా చాలా కాలం పాటు హాజరు కాని వారు, అదే వయసులోని కుట్రలు మరియు కుతంత్రాలు కారణంగా ఏదైనా ఉద్దేశం, అసూయ, దురదృష్టవశాత్తు ఉపాధ్యాయులు కూడా బెదిరింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే ఒక్కోసారి టీచర్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అసమానమైన పిల్లల గురించి ఉపచేతనంగా చికాకును అనుభవించవచ్చు. బాధితులు తనను తాను దోషి, అలా ప్రవర్తించొద్దు అనే అభిప్రాయాన్ని పంచుకుంటారు. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం గాబరాబడి బాధపడుంటే యూ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ ఇష్యూ అండ్ అడ్రస్ ఇట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బులీయింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

विविध भारती एफ एम 101.3। ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 4:59 దాటి 45 సెకండ్లు

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితావాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు, వాతావరణ సమాచారం వింటారు. విహారి కార్యక్రమం వింటారు. పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్ క్షేత్ర విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు వింటారు. ఇక 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో దుంపజాతి పంటల సాగు మెలకువలు, ఈ అంశం గురించి కె మమతా గారితో పరిచయం. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 హెలో అభిరుచి, వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. మీరు కూడా మీ వాట్సప్ సందేశం పంపించాలి అనుకున్నట్లయితే 7901044415 ఈ నెంబర్కు 8:00 నుంచి 8:30 లోపల పంపించవచ్చు. ఇక 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం నుంచి రిలే. 8:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం. మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 MHz.

ఇక రేపటి ప్రసారంలో 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. ఇక 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో కె రాజాగారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాలు వింటారు. ఇక 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు, సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన, గజానన, ఇంకా వినాయక చవితి, గణేష్ పూజ, పర్యావరణ పరిరక్షణ గురించి శ్రీ కె సోమసుందరరావు గారి ప్రసంగం, ఇంకా స్వరార్చన, మహాదేవ ఈ కార్యక్రమం వింటారు. మరియు కథానిక యూట్యూబర్ సయ్యద్ నజమా గారు ఈ కథానిక వింటారు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం, శ్రోతలు కోరిన సినీ గీతాలు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఇక 10:15 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. రేపటి సాయంత్రం ప్రసారంలో మధ్యాహ్నం 3:00-5:00 చిత్రసీమ సినీ గీతాలు, 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు ఈ కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. ఇంకా ఈ వారం మరణెల్లూరు కార్యక్రమం వింటారు. సమర్పణ యు అమరీంద్ర, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు వింటారు వనితా వాణి. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినే కార్యక్రమం.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో మరి మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి ముందుగా మీరు కాల్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 0861233311 లేదా 0861233312 ఈ నంబర్స్ కి కాల్ చేసేవచ్చు. మరి కాలర్స్ అయితే లైన్ లో ఉన్నారు, వారిని పలకరించేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాన్ని మనం వినిపించేద్దాం. 102.7 MHz పై ఫర్ ఫస్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. నమస్తే అండి. హలో
1: హలో
0: చెప్పండి.
1: ఎఫ్ఎం వినే శ్రోతలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: ఓకే,
1: మీకు కూడా మేడం.
0: నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. బట్ మీ పేరు వచ్చేసి నేను చెప్తున్నాను, మీరేనో కాదో కూడా
1: తెలియజేయాలి.
0: బిట్రకుంట లక్ష్మి గారు ఫస్ట్ కాలర్ మీరే కాబట్టి కదా. ఎస్ అండి. ఓకే, మరి ఏంటి పూజకు అన్ని సిద్ధం చేసుకున్నారా?
1: అన్ని తెచ్చుకున్నాం మేడం.
0: అన్ని తెచ్చేసారా? సో గణపయ్యకి కావాల్సినటువంటివి తీసుకొచ్చేసి ఉంటారు, బాగా అలంకరించేసారా?
1: రేపు పొద్దున్న తెచ్చుకుంటాం మేడం.
0: రేపు పొద్దున్న తెచ్చుకుంటారా? ఓకే, వెరీ నైస్.
1: వినాయకుడిని రేపు పొద్దున్న తెచ్చుకుంటాం.
0: ఓకే ఓకే, చెప్తారా ఏమైనా విశిష్టత గురించి? రేపు వినాయక చవితి కదా, చెప్తారా ఏమైనా?
1: తెలీదా?
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట?
1: పూజ చేసుకుంటాం మేడం.
0: పూజ చేస్తారు. ఓకే, సో అంటే ఎటువంటి పలహారాలు చేస్తారు, ఏమేమి చేస్తారు? స్వీట్స్,
1: కుక్కీలు, బోనాలు, కుడుములు, గుగ్గిళ్ళు, పులిహార, పాయసం, పొంగలి, అన్ని చేసుకుంటాం మేడం.
0: ఇదే కదండి లక్ష్మి గారు మరి పండుగ అంటే. దేవుడికి దేవుడి పేరు చెప్పుకొని శుద్ధంగా మనం చేసేసుకొని తింటాం
1: కదా.
0: ఎస్, ఇంకా తర్వాత ఎవరైనా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే సో బుక్స్ అన్ని ఆయన ముందు పెట్టేసుకొని చక్కగా ఓం రాసేస్తారు. దాట్స్ వెరీ నైస్ కదా. ఓకే అండి, చెప్పండి ఏ చిత్రం నుంచి పాట?
1: కూలీ నంబర్ 1లో ఉండ్రాళ్ళు అయ్యా పాట.
0: ఓకే, మరి ఈ రోజే వినేస్తే రేపు ఏంటి వింటారు? సరే, మరి
1: రేపు కలిసినా కలవకపోయినా ఈ రోజు అడ్వాన్స్.
0: అడ్వాన్స్? వావ్, సూపర్ అడ్వాన్స్ గా ఉన్నారు లక్ష్మి గారు, వెరీ నైస్ అండి. చెప్పండి.
1: పనిలో ఉంటాం, బిజీలో ఉంటాం కదా.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఓకే,
1: అందువల్ల మేడం.
0: వెరీ నైస్ అండి లక్ష్మి గారు, నైస్ టాకింగ్ టు, ఇలాగే కాల్ చేస్తుండీ. మరి మీకోసం ఈ పాట వచ్చేసి వినేసేయండి. ఓకేనా?
1: సరే,
0: ధన్యవాదాలు.

0: వనితవాణి కార్యక్రమంలో మరి మహిళలు కోరినటువంటి సినీ గీతాలను వింటూ ఉన్నారు 102.7 మెగా హెచ్ పై. మరి యొక్క కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో ఆంటీ, నేను ఎల్లూరు బాలాజీనగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: చాలా బాగున్నాను. లితికానా మాట్లాడేది?
1: అవునా.
0: ఓకే లితిక, బాలాజీ నగర్ నుంచి. చెప్పు లితిక, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదా? ఓకే, మరి టుమారో
1: హ్యాపీ వినాయక చవితి.
0: విష్ యు ద సేమ్, థ్యాంక్ యూ, అండ్ టు యువర్ హోల్ ఫ్యామిలీ ఆల్సో హ్యాపీ వినాయక చవితి. ఓకే, మరి ఏంటి టుమారో బుక్స్ అన్ని దేవుడి దగ్గర పెడుతున్నావా?
1: మ్యాథ్స్ బుక్ పెడతానండి.
0: ఎందుకు, నీకు మ్యాథ్ అంటే బాగా ఇష్టమా?
1: అవునా అంటే.
0: సో ఏంటి నీ గోల్, ఏంటి ఏమవుదాం అనుకుంటున్నావు లితిక?
1: ఐపీఎస్ ఆఫీసర్ అంటే.
0: ఓ వెరీ నైస్, దట్స్ గ్రేట్ టు హియర్. ఓకే సూపర్. సో ఇప్పటి నుంచే బాగా చదవాలైతే మరి నువ్వు?
1: బాగానే
0: చదువుతున్నా. వెరీ గుడ్ లితిక. మరి టుమారో ఇస్ ఏ హాలిడే కదా?
1: అవునా అంటే.
0: సో హ్యాపీగా ఉన్నావు?
1: అదే అదేం కాదు ఆంటీ, వినాయక చవితి అని హ్యాపీగా ఉన్నా.
0: హాలిడే అని లేదన్నమాట. ఓకే, వినాయక చవితి కాబట్టి చక్కగా హ్యాపీగా కొత్త బట్టలు వేసేసుకొని, సో చక్కగా అమ్మ చేసినటువంటి అన్ని పలహారాలు తినేసేసి దేవుడికి దండం పెట్టుకొని ఆడుకో. ఓకేనా? సరే చెప్పు లితిక, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నావు?
1: దేవుళ్ళు సినిమా నుంచి జయ జయ సుభాక వినాయక ఆ సాంగ్ కావాలంటీ.
0: అయ్యో ఈ సాంగ్ కావాలా? సరే మరి దేవుళ్ళు నుంచి అందరి బంధువయ సాంగ్ ఉంది. జయ నువ్వు చెప్పింది లేదే
1: అది లేకపోతే సర్కస్ రాముల్లో
0: సరే మరి ఆ పాట విందామా? ఎందుకంటే నీకు టుమారో వినాయక చవితి అంటే హ్యాపీగా ఉందన్నావు కాబట్టి ఈ సాంగ్ నీకు కరెక్ట్ గా సూట్ అవుతుంది. వినేసాయి ఓ భజ్య గణపతయ్య ఆ గణపయ్య. బాయ్ బాయ్ లితిక, బాయ్. వినేసాయి సాంగ్.

0: మరి ఒక శ్రోతతో మనం మాట్లాడబోయే ముందు ఒక ప్రకటన అయితే వినేసేద్దాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ప్రకటన విన్నారు, మరి యొక్క శ్రోతతో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, హలో
2: హలో
0: హలో హలో, మీరెవరైనా కాల్ చేయాలి అనుకున్నట్లయితే మహిళా శ్రోతలు 0861233310 లేదా 0861233312కు ఫోన్ చేసి మరి వనితావాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలకు మాత్రమే మనం టైం ఇద్దాం. సో వారు మాత్రమే కాల్ చేస్తారని నమ్ముతూ మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. శుభ సాయంత్రం. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం. చాగులు గారు బాగున్నారా? బాగున్నారా? ఓకే. మరి లాస్ట్ వీక్ కూడా కాల్ చేయలేదు అనుకుంటాను కదా. ఏంటి చాలా స్లోగా మాట్లాడుతున్నారు? ఏమైంది? నీరసంగా ఉందా? ఓకే ఓకే, సరే అండి, సరే, ఆరోగ్యం జాగ్రత్త. సరే, ఏ చిత్రం నుంచి పాట అని అడుగుతున్నారా చెప్పండి. ఏంటండి? వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా ఇన్ అడ్వాన్స్. ఓకే, ఓకే. ఓకే, సో మీకు అప్పటి క్షణాలన్నీ చాలా బాగా గుర్తొచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మీ పిల్లలతో అవి చేపించండి. అవునా? ఓకే, ఇప్పుడు దొరుకుతున్నాయా ఎలక్కాయలు? అవునా? ఓకే ఓకే,
2: అందంగా
0: ఓకే. సో అన్ని ఇప్పుడు కూడా, మరి రేపు కూడా మట్టి వినాయకునే పెడుతున్నారా? ఓకే అండి చాగులు గారు, నిజంగా గొడుగు కూడా తీసుకొచ్చారా? ఓకే ఓకే అండి చాగులు గారు, ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు? ఎందులో నుంచి? వినాయకుడు, వినాయక విజయం. వినాయక విజయం, వినవయ్య రామయ్య ఉంది కానీ వినాయక విజయం అయితే లేదు. అందులో నుంచి ఏ పాట? ఎవరవయ్య. ఓకే ఓకే, సరే అండి, మరి విందామా? చాగులు గారు జాగ్రత్త, నీరసం లేకుండా కొంచెం మంచి తీసుకోండి, ఓకేనా? పండుగ చేసుకోండి, హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. పాట వినండి, ధన్యవాదాలు. ఓకే.

0: వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వాట్సాప్ మీరు వింటున్నారు 102.7 MHz పై. మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, ఓకే, కాల్ అయితే కట్ అయింది. సో మీరు కూడా కాల్ చేయాలి అనుకున్నట్లయితే 0861233310 లేదా 102కు కాల్ చేసేవచ్చు. ఓకే, మరి చక్కగా రేపైతే వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఓకే, కాల్ అయితే లైన్లో ఉన్నారు. కాలర్, మాట్లాడదాం. హలో, హలో,
1: హలో ఆంటీ,
0: హలో, హలో, ఎవరు
1: ఆంటీ? నా పేరు కీర్తిక.
0: ఓకే, గీతికానా?
1: కీర్తిక, కీర్తిక.
0: ఓకే కీర్తిక, కీర్తిక చెప్పు. కీర్తిక,
1: వినాయక చవితి శుభాకాంక్షలు ఆంటీ మీకు.
0: థ్యాంక్ యూ సో మచ్ కీర్తిక, నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే చెప్పు, ఏంటి ఈరోజు, ఏ పాట కోరుతున్నావు?
1: జై కిరణ్ దీవా చిత్రంలో నుంచి కావాలంటే.
0: అబ్బా, వైఆర్ సో మచ్ ఎక్సైటెడ్ మై డియర్ కీర్తిక, చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటాను.

0: Anna?
1: ఓకే నన్న, నైస్ టాకింగ్ టు యూ కీర్తిక. అండ్ నీకోసం నేను అడిగిన పాట వచ్చేసింది వినేసాయి. ఓకే,
0: థాంక్యూ ఆంటీ.
1: ఓకే, మోస్ట్ వెల్కమ్. విను పాట.

ఓకే అండి. మరి మీరు ఇంతవరకు వనితా వాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చక్కగా మహిళా శ్రోతలు మరి లక్ష్మి గారు, చాగుల గారు కాల్ చేసి మాట్లాడారు. అదేవిధంగా మరి పిల్లలు కూడా లితిక అండ్ కీర్తిక కూడా కాల్ చేసి మాట్లాడారు. మరి వినాయక చవితి సందర్భంగా మరి పిల్లలకు జ్ఞానపరంగా ఉండాలి అని అనుకున్నట్లయితే వినాయకుడు మనకు చక్కటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తెలివికి ప్రతీక కాబట్టి ఆయనకు ఏ పని ప్రారంభించినా కూడా ముందుగా వినాయకుడిని పూజించడం ద్వారా విజయం కలగాలని కోరుకుంటాం. కాబట్టి చిన్నపిల్లలైతే చక్కగా వాళ్ళ బుక్స్ అన్నిటికీ కూడా పూజ చేసుకుంటారు. అదేవిధంగా మరి మహిళా శ్రోతలైతే మరి మహిళలు కూడా చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు కావలసినటువంటివి లైక్ ఉండ్రాళ్ళు, కుడుములు వంటి నైవేద్యాలు తయారు చేసి మన సంప్రదాయాలను తదుపరి తరాలకు కూడా అందజేస్తారని భావిస్తూ మరి కాల్ చేసినటువంటి శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈనాటి వనితా వాణి కార్యక్రమం సమాప్తం.

నేటి యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇప్పుడైతే ఎడ్యుకేషన్ న్యూస్ తెలుసుకుందాం. నర్సింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలి అని కలలు కంటున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశం. 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనియర్ కోటా సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులు ఇక ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో దరఖాస్తులను చేయవచ్చు. ఈ నెల 16వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంది. కాబట్టి నర్సింగ్లో మీ భవిష్యత్తును నిర్మించుకోవాలి అంటే ఇది మంచి అవకాశం. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే ఓసీ విద్యార్థులకు 2500 అప్లికేషన్ ఫీజు ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 2000 రూపాయలను దరఖాస్తు ఫీజుగా కేటాయించారు. అలాగే నర్సింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకున్న విద్యార్థులకు మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ లేదా ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన ఫోన్ నెంబర్ 9007087707. ఫోన్ నెంబర్ మరొక్కసారి 9000780707. మరొక ఫోన్ నెంబర్ 8008250842. ఫోన్ నెంబర్ మరొక్కసారి 8002508542. కార్యక్రమంలో మరొక ఎడ్యుకేషన్ న్యూస్ వినే ముందు ఒక పాటను విందాం. ఈ పాట అమరన్ చిత్రంలోనిది.

శ్రోతలు వింటూ ఉన్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో మరొక విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పుడైతే విద్యార్థులకు ఒక మంచి అవకాశం, ఏపీ డిఫార్మసీలో ప్రవేశాలకు ఏకంగా 2643 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 51 కళాశాలల్లో 3209 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటి వరకు కేవలం 5566 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే ఇంకా 2640 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అందుకే డిఫార్మసీ చదవాలి అనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు దగ్గరలోని కళాశాలలకు వెళ్ళి ప్రవేశ వివరాలను తెలుసుకొని సమయానికి అప్లై చేయవచ్చు. అలాగే మరొక విద్యా సమాచారం, నంద్యాల జిల్లా అంగన్వాడీ కేంద్రాలలో 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదైతే ఉద్యోగ న్యూస్, జాబ్ న్యూస్. మొత్తం పోస్టులు ఇందులో 70 ఉన్నాయి. మెయిన్ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు 3, అంగన్వాడీ ఆయాలకు 67 పోస్టులున్నాయి. 10వ తరగతి పాస్ అయిన వారు, వాళ్ళ యొక్క వయస్సు 35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేయవచ్చు. దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ వరకు అప్లై చేయడానికి గడువు ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోండి. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందుగా బేబీ ఈ చిత్రం నుంచి పాటను విందాం.

There is a magazine, a bubble, but it's a bar.

0: కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: జీవితం అనే ఈ నిరంతరమైన పరుగులో మనం చాలా సార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం, కానీ ఎవరైనా మనల్ని పట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలానే ఆర్బీఐ పట్టించుకుంటుంది మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి.
2: 10 ఏళ్లుగా లేదా ఎక్కువగా ఎలాంటి లావాదేవీ జరగని బ్యాంక్ ఖాతాలు, అలాంటి ఖాతాలు ఆర్బీఐ యొక్క డిఏఈ ఫండ్ కు వెళ్లిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కి అయినా వెళ్లి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి, మీ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మళ్ళీ పొందండి.
1: అలాగే ఆర్బీఐ పట్టించుకుంటుంది.
2: తెలుసుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: శ్రోతలు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7 యువతరంగం కార్యక్రమంలో మరొక కెరీర్ ఆపర్చునిటీ. బిట్స్ పిలానీ నుంచి ఈ ఆపర్చునిటీని మీకు తెలియజేస్తున్నాను. జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ పోస్టుకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది, కానీ ఆపర్చునిటీ మాత్రం చాలా వాల్యుబుల్. సెలెక్షన్స్ అనేవి ఇంటర్వ్యూ ద్వారా జరుగుతాయి. ఈ ఆపర్చునిటీకి అప్లై చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు అప్లై చేయడానికి అవకాశం ఉంది. జేఆర్ఎఫ్కు సెలెక్ట్ అయిన వారికి మంత్లీ స్టైఫండ్ కింద 20,000 నుంచి 37,000 వరకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, ఇంకెందుకు ఆలస్యం? మీరు అర్హత ఉన్నట్లయితే ఈ జేఆర్ఎఫ్ పోస్టులకు అప్లై చేయొచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bitspilani.ac.in/. ఈమెయిల్ ద్వారా కూడా అభ్యర్థులు సంప్రదించవచ్చు. సంబంధించిన ఈమెయిల్ arnab.hazarea@pilani.ac.in/. ఈమెయిల్ మరొక్కసారి arnab@pilani.bitspilani.bitspilani.bitspilani.ac.in/. కార్యక్రమంలో మరొక అప్డేట్ వినే ముందుగా భగవంత్ కేసరి ఈ చిత్రం నుంచి పాటను విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరొక న్యూస్ అప్డేట్. ఇది విద్యార్థుల కోసం. ఐఐటి వంటి విద్యాసంస్థలలో 10 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఐఐటి గౌహతిలో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఒకే ప్రొఫెసర్ గ్రేడ్ 2 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ పొందడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 10 పోస్టులున్నాయి. సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో PhD చేసిన వారు దరఖాస్తులను చేయొచ్చు. ఎంపిక రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ ఈ నెల 18వ తేదీ వరకు అవకాశం ఉంది. కాబట్టి అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ iitagartala.ac.in/. వెబ్సైట్ మరొక్కసారి iitagartala.ac.in/. యువతరంగం కార్యక్రమంలో చివరిగా ఎప్పుడైతే 100% లవ్ ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు హరిణి.

శ్రోతలు ఇంతవరకు యువతరంగం కార్యక్రమాన్ని విన్నారు. ముందుగా రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ శ్రోతలందరికీ కూడా సింహపురి ఎఫ్ఎం 102.7.

వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తుల భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు, ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ, దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముంది.

0: తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. బ్రిక్స్ సంఘః న తావత్ కేవలం రాష్ట్రాణాం పరిగణిత సముదాయమాత్రః, అపి తు వైశ్విక విషమతానాం పరిహారాయ ఏకా అనన్యథా సిద్ధా సమాధాన పారిస్థితికీ ప్రణాళి వర్తతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమితశాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవోచత్ యత్ బ్రిక్స్ న కేవలం రాష్ట్రాణాం సమూహః అపితు సమాధానానాం కించన పారిస్థితికీ తంత్రమస్తి. విగత దినద్వయస్య గహన చర్చాభిః అయం దృఢ విశ్వాసః అధికః సుదృఢః జాతః. సుదృఢతా, నవాచారః, సహకారః, సతత వికాశశ్చ ఇత్యాదిషు విషయేషు ఆయోజితే బ్రిక్స్ సత్రే స్వకీయ సమాపనాభిభాషణే శ్రీమోదీ ఆశాం ప్రాకటయత్ యత్ శిఖర సమ్మేళనె అంగీకృతం నవదిల్లీ ఘోషణాపత్రం ప్రకాశిత దృష్టికోణేన భవిష్యత్ సహకారాయ చ స్పష్టాం దిశం నిర్దిశేత్. తేన సర్వాణి పరిణామాత్మక లక్ష్యాణి సమయబద్ధ కార్యేషు పరిణామయితుం అంత్యోదయ ప్రభావం జనయితుం చ ఆవశ్యకత ప్రతిపాదిత. సహ ప్రత్యపాదయత్ యత్ బ్రిక్స్ ప్రారూపం కేవలం అభిలేఖీకరణం విహాయ వాస్తవిక జీవనె ప్రత్యక్ష ప్రభావం ఉత్పాదయితుం సదస్య రాష్ట్రాణి పరస్పరం మిలిత్వా కార్యం కరిష్యంతి.
6: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట.

0: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: ప్రకటనలు విన్నారు. సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విందాం. 102.7 MHz పై ముందుగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ

వెండితో చేసిన వినాయక ప్రతిమలను పూజించి నిమజ్జనం చేయాలని, తద్వారా జల కాలుష్యాన్ని నియంత్రించవచ్చని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నగరంలోని కస్తూరిబా కళాక్షేత్రంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు వేసిన బొమ్మలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఒక స్థానిక సమాచారం, నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వేదవ్యాస పాఠశాలలో శనివారం ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్రతిభా పాటన పోటీలు జరిగాయి. వీటిలో భాగంగా సమాజంపై ఎల్నినో ప్రభావం ఎదుర్కొనే మార్గాలు అనే అంశంపై వ్యాసరచన పోటీలో నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఒక స్థానిక సమాచారం, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సినటువంటి ప్రథమ చికిత్సపై అవగాహన కలిగి ఉంటే ప్రాణాలను కాపాడవచ్చని క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ దయాకర్ తెలియజేశారు. ప్రథమ చికిత్స దినోత్సవం సందర్భంగా నగరంలోని రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో నిన్న అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాలానుగుణంగా వ్యాధులు, వడదెబ్బ, కుక్కకాటు, క్యాన్సర్ తదితర అనారోగ్య పరిస్థితులు వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మరి ఒక స్థానిక సమాచారం, నెల్లూరులోని ఈ నెల 19వ తేదీన గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకురావాలని విక్రమసింహపురి గణేష్ ఉత్సవ ప్రతినిధులు సూచించారు. శనివారం నెల్లూరు చెరువు సమీపాన స్వర్ణ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. అక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్ క్షేత్ర విశేషాలు, సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం మనం ఇప్పుడు విందాం.

మొదటి విహారీ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో రాంపూర్ హాట్ సమీపంలో పవిత్ర ద్వారకా నదీ తీర ప్రాంతంలో వెలసిన అత్యంత విశిష్టమైన శక్తి క్షేత్రం తారాపీఠం శ్రీ తారామాత ఆలయ విశేషాలు తెలుసుకుందాం. తారాపీఠం భక్తి, శక్తి ఆరాధన, సాధన, వైరాగ్యం, శ్మశాన సాధన వంటి విభిన్న ఆధ్యాత్మిక భావాలను ఒకే చోట కలగలిపిన అరుదైన క్షేత్రం. ఈ క్షేత్రం అమ్మవారి శక్తికి ప్రతీక. మహాసాధకుల సాధనా భూమిక బామాఖ్యేప వంటి మహాసాధకుని జ్ఞాపకాలను తనలో దాచుకున్న పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. తారాపీఠం బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హాట్ ప్రాంతానికి సమీపంలో ఉంది. 13వ శతాబ్దానికి చెందిన ప్రాచీన దేవాలయ సంప్రదాయంతో అనుసంధానమై ఉంది. ఈ ఆలయానికి ఆనుకొని ఉన్న మహాశ్మశానం కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే ఈ క్షేత్ర మహిమను తెలుసుకోవాలంటే ముందుగా ఈ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని

పురాణం ఈ విధంగా ఉంది. దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞానికి పరమశివుడిని ఆహ్వానించకపోవడంతో తండ్రి యజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ శివునికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తన దేహాన్ని యోగాగ్నిలో త్యజించింది. సతీదేవి మరణంతో పరమశివుడు తీవ్ర విషాదానికి లోనై ఆమె దేహాన్ని భుజాన వేసుకుని సంచరించసాగాడు. లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా విభజించాడు. ఆ భాగాలు భూమిపై పడిన ప్రాంతాలు శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క నేత్ర భాగం పడినట్లు తెలుస్తోంది. అందుకే

క్షేత్రంలోని తారామాత యొక్క అవతార గాథ ఈ విధంగా ఉంది. తారాదేవి శివుడిని రక్షించింది. సముద్ర మథనం సమయంలో హాలాహలం వెలువడినప్పుడు లోకాలను రక్షించేందుకు పరమశివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించడం జరిగింది. ఆ విష ప్రభావంతో శివుడు ఎంతో బాధపడుతున్న సమయంలో తారాదేవి తల్లిగా ప్రత్యక్షమై తల్లి తన బిడ్డను రక్షించినట్లుగా తన ఒడిలోకి తీసుకుని శివుడిని రక్షించింది. అందుకే ఇక్కడ తారామాతను కరుణామయి తల్లిగా, శివునికి కూడా రక్షణనిచ్చిన ఆదిశక్తిగా భక్తులు కొలుస్తారు. ఈ కథకు ప్రతీకగా ఇక్కడి తారామాత విగ్రహంలో అమ్మవారు రెండు చేతులలో పాములను ధరించి తన ఒడిలో బాలశివుని ఉంచుకున్న రూపాన్ని మనం దర్శించవచ్చు.

ఈ క్షేత్రంలోని ప్రధాన ఆలయం చిన్నదిగా కనిపించినప్పటికీ ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎర్రని ఇటుకలు ఉపయోగించి టెర్రకోట అలంకరణలు, బెంగాల్ సంప్రదాయ నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క పైకప్పు వంగి ఉండడం విశేషం. దీనిని బెంగాల్ ప్రాంతీయ నిర్మాణ శైలిలో దోచాలా శైలి అని పిలుస్తారు. ప్రవేశ ద్వారాలు లోహపు అలంకరణలతో కూడి వివిధ మతపరమైన చిహ్నాలు ఆకృతులతో ఎంతో అందంగా తీర్చిదిద్దబడ్డాయి. గర్భాలయంలో తారామాత రెండు రూపాలలో మనకు దర్శనమిస్తారు. పగటి సమయంలో ముఖానికి బంగారు ముఖ కవచం ధరించి ప్రత్యేకమైన అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వగా, రాత్రి సమయంలో అమ్మవారి కవచాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. ఇక్కడి భక్తులు అమ్మవారిని తమ తల్లిగా భావించి వారి బాధలను, కోరికలను, కుటుంబ సభ్యుల సమస్యలను విన్నవించుకుంటారు. ఇక్కడి అమ్మవారికి ఎర్రని పూలు, వస్త్రాలు, సింధూరం వంటి పూజా సామగ్రిని సమర్పిస్తారు. తారాపీఠం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే మరో ముఖ్యమైన అంశం తాంత్రిక సాధన. ఇక్కడి ఆలయానికి ఆనుకుని ఉన్న మహాశ్మశానం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. సాధారణంగా శ్మశానం అంటే భయానికి ప్రతీకగా భావిస్తాం, కానీ తాంత్రిక సాధనా సంప్రదాయంలో శ్మశానం జీవితం, మరణం, శరీర నశ్వరత్వం, వైరాగ్యం, పరమ సత్యం గురించి ధ్యానించే ప్రదేశంగా భావించబడుతోంది. అందుకే ఈ ఆలయానికి సమీపంలోని తారాపీఠ మహాశ్మశానం సాధకుల సాధనా భూమిగా తాంత్రిక ఆచారాలతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ జరిగే గూఢ తాంత్రిక సాధనలు సాధారణ పర్యాటకులు అనుసరించడానికి సంబంధించినవి మాత్రం కాదు. అవి నిర్దిష్ట సంప్రదాయాలకు

రాహుల్ సాధకుడైన బామా కేప గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తారాపీఠంలో మనం గుర్తు చేసుకోవాల్సిన పేరు శ్రీ శ్రీ బామా కేప. ఈయనను భక్తులు ప్రేమగా బామదేవుడు అని పిలుస్తారు. తారామాతపై ఈయనకు అపారమైన భక్తి. తాంత్రిక సాధనలో గొప్ప సిద్ధునిగా కీర్తి పొందారు. తారామాతను తల్లిగా భావించి చేసిన భక్తి, సాధన, వైరాగ్యాలు అనేక మంది భక్తులను ప్రభావితం చేశాయి. ఈయనకు సంబంధించిన బామాఖేప స్మృతి ఆలయం, సమాధి స్థలం కూడా తారాపీఠంలోని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మహాశ్మశానం తారాపీఠ యాత్రలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ద్వారకా నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం తాంత్రిక సాధనలతో చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా అనుసంధానమై ఉంది. ఇక్కడ రాత్రి వేళ జరిగే సాధనలు, భక్తి సంప్రదాయాలు, బామాఖేప వంటి సాధకుల జ్ఞాపకాలు తారాపీఠానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాయి. అయితే భక్తులు ఈ ప్రాంతాన్ని అత్యంత గౌరవంతో, స్థానిక నియమాలను పాటిస్తూ దర్శించాలి.

తారాపీఠంలో ప్రతిరోజు అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు పూజలు నిర్వహిస్తారు. ఉదయం మేలుకొలుపుతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం అలంకారం, పూజలు, నైవేద్యాలు, హారతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు. బెంగాల్ శక్తి ఆరాధన సంప్రదాయానికి అనుగుణంగా ఇక్కడి పూజా విధానాలను నిర్వహిస్తారు. ఆలయంలో వినిపించే మంత్రోచ్చారణలు, ఘంటానాదం, శంఖధ్వని, భక్తుల జై తారా నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇక ఈ ఆలయంలోని ఉత్సవాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవాలు, కాళీ పూజలు అమావాస్య రోజుల్లో ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ప్రత్యేకమైన రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక అలంకరణలు, పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా తాంత్రిక సంప్రదాయంలో అమావాస్య రాత్రులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండటంతో ఆ సమయంలో సాధకులు తారాపీఠానికి

పరిసర ప్రాంతాలలో దర్శించదగిన ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తారాపీఠ యాత్రను యాత్రికులు ఒకరోజు కానీ లేదా రెండు రోజుల యాత్రగా కానీ చేసుకోవచ్చు. తారాపీఠానికి సమీపంలో ఉన్న వామదేవ సంఘ ఆశ్రమం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా గుర్తింపు పొందింది. అలాగే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లార్పూర్ శివాలయం కూడా దర్శించదగిన ప్రదేశం. అలాగే ఈ ఆలయం మల్లారాజుల కాలానికి చెందినదిగా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా పశ్చిమ బెంగాల్ టూరిజం పేర్కొనడం జరిగింది. ఇక్కడ అనేక చిన్న ఆలయాలు, చెరువు, శివాలయంతో కలిసి ప్రత్యేకమైన ఆలయ సముదాయాన్ని ఏర్పరుస్తున్నాయి.

ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం బిర్ చంద్రపూర్. ఇది వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. శ్రీ నిత్యానంద స్వామి వారి జన్మస్థలంగా ఈ ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. శ్రీ చైతన్య మహాప్రభుతో కలిసి వైష్ణవ భక్తి ఉద్యమాన్ని విస్తరించిన ప్రముఖ భక్తుల్లో నిత్యానందునికి ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల తారాపీఠ యాత్రతో పాటు బీర్భూమ్ ప్రాంతంలోని వైష్ణవ క్షేత్రాలను కూడా మనం దర్శించవచ్చు. తారాపీఠ పరిసర ప్రాంతాల్లో మరొక ఆసక్తికరమైన క్షేత్రం అకాలీపూర్ కాళీ ఆలయం. ఈ ఆలయ నిర్మాణం సాధారణ బెంగాల్ దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది. 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చారిత్రక సంప్రదాయం ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో కనిపించే ప్రత్యేక ఆకృతి, పురాతన వాతావరణం ఈ ప్రాంతాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో రాంపూర్ హాట్ సమీపంలో ఉంది. సమీప ప్రధాన రైల్వే స్టేషన్ రాంపూర్ హాట్ రైల్వే స్టేషన్. రాంపూర్ హాట్ రైల్వే స్టేషన్ నుంచి ట్యాక్సీల ద్వారా కానీ ఆటోల ద్వారా కానీ ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. రాంపూర్ హాట్కు హౌరా, సీల్దా వంటి ప్రధాన రైల్వే కేంద్రాల నుంచి రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. విమాన మార్గం ద్వారా చేరుకోవాలనుకునే వారికి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రధాన ఎంపికగా ఉంది. బీర్భూమ్ జిల్లా అధికారిక సమాచారం ప్రకారం దుర్గాపూర్లోని కాజీ నజ్రుల్ ఇస్లాం విమానాశ్రయం కూడా తారాపీఠానికి చేరుకోవడానికి ఉపయోగకారిగా ఉంది. ఇక రోడ్డు మార్గం ద్వారా కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని ఇతర నగరాల నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు. తారాపీఠం యాత్రలో మనకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావన కనిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు కేవలం శక్తి స్వరూపిణిగా మాత్రమే కాకుండా తల్లిగా, రక్షకురాలిగా, కరుణామయిగా, సాధకులకు మార్గదర్శిగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయారు. ఒకవైపు ఆలయంలో మంగళహారతులు, పూజలు, మంత్రోచ్చారణలు, మరోవైపు మహాశ్మశానంలో వైరాగ్య భావన, ఒకవైపు సాధారణ భక్తుల విశ్వాసం, మరోవైపు సాధకుల తపస్సు, ఇలా విభిన్నమైన ఆధ్యాత్మిక అనుభూతులన్నింటినీ ఒకే ప్రదేశంలో అంది

తారామాత అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని, మన జీవితాల్లోని కష్టాలను తొలగించి మన కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ మరో దివ్యక్షేత్ర విశేషాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు.

0: మీరింతవరకు విహారీ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్ క్షేత్ర విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. మీరు వింటూ ఉన్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: ఆకాశవాణిలో ప్రకటనలు

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వింటారు జానపద గేయాలు 102.7 MHz పై. విందాం.
2: కొండ కొండల నడమా, కొండల్లా నడమా, కొనుకోడ కాడ

0: కాలొచ్చినాయి విరగులైనాయి, రెక్కాలొచ్చినాయి పశువులైనాయి.
1: కొండ కొండల నడుమ కొండల్లా నడుమ

0: పచ్చి ఎండమాను అక్కడ నరికినాడు, పోతా పోతా పచ్చి ఏమన్ని వలిక.
1: కొండ కొండల నడుమా కొండల నడుమా
0: పాపా కరముడాడిల్లు పాడుగా వలను.

కాళిల్లు సన్నాసి మఠము, బాలల్ల కాళిల్లు పడుబడ్డా గుళ్ళు. వెనకాడ్కి వాడిల్లు బిడ్డ కొట్టాము కాచమ్మ కన్య.

జానపద గేయాలు విన్నారు. మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. విందాం.

మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన కొత్త జీవితాలు ఈ చిత్రం నుంచి సుశీల ఆలపించినటువంటి అలనాటి మధురగీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట్ర, సౌరాష్ట్ర, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे.

0: इसके लिए हम सब मिलकर काम करेंगे।
1: బ్రిక్స్ కూటమి తన మూడవ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్ధతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్

0: ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 ప్రారంభమవుతుంది. 7 ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండి ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు దుంపజాతి పంటల సాగు మెలకువలు. ఈ అంశం గురించి కె మమతా గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం విందాం.
1: మమతా గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానం ఉంది కదండి, అక్కడ మీరు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
2: అవునండి.
1: ఏ విభాగంలో అండి?
2: ఉద్యాన శాఖ విభాగంలో పనిచేస్తున్నా అండి. ముఖ్యంగా ఏంటంటే మేము అరటి అలాగే దుంపజాతి పంటలపై పరిశోధన చేస్తా ఉంటామండి.
1: అంటే దుంపజాతి పంటలు అనేసరికి మనకి ఏ ఏ పంటలు వస్తాయండి? అసలు
2: దుంపజాతి కూరగాయలు అనేసరికి ముఖ్యంగా మనకి కంద, చామ, పెండలం అలాగే చిలకడ దుంప, కర్ర పెండలు ఇవన్నీ కూడా వస్తాయి.
1: ఇవి మనకి తక్కువ మొత్తంలో మన ఆహారంలో వాడుకుంటూ ఉంటాం కదండి, అయినా కూడా వీటిలో పోషక విలువలు అవి ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ దుంపజాతి పంటల్ని మనం సాగు చేసేటప్పుడు ఎట్లాంటి మెలకువలను అసలు పాటించాలి?
2: ముఖ్యంగా ఈ దుంపజాతి పంటల గురించి చెప్పుకోవాలంటే మనకి పూర్వం నుంచి కూడా ఈ తృణధాన్యాలు అలాగే అపరాల తర్వాత వీటికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే ఇవి ఎక్కువ పిండి పదార్థము అలాగే క్యాలరీలు శక్తిని కూడా ఎక్కువ ఇవ్వటం వల్ల బాగా ఆహార భద్రత కల్పించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయండి. అలా అంతేకాకుండా ఇవి ఆహారంగానే కాకుండా పరిశ్రమల్లో కూడా ముడి పదార్థాలుగా అంటే కర్రపెండలం గాని అలాగే చిలకడ దుంప గాని ఇవన్నీ తీసుకున్నట్లయితే పరిశ్రమల్లో కూడా ముడి పదార్థాలుగా వాడుతున్నారండి. దాంతో పాటు పశువుల మేతగా కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నమాట అండి. అంటే అన్ని రకాలుగా కూడా ఈ దుంప పంటల్ని ఉపయోగించుకోవటం వల్ల

0: వీటికి చాలా ప్రాముఖ్యత ఉందని మనం చెప్పచ్చండి.
1: మరి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ దుంప పంటల్ని మనం ఎట్లా సాగు చేయాలి?
0: ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా కంద, చామ, పెండలం, అలాగే చిలకడ దుంప, కర్ర పెండలం అనే పంటల్ని మనం ఎక్కువ సాగు చేస్తూ ఉన్నామండి. ఇవి కూడా ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతాల నుంచి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి, విజయనగరము, విశాఖపట్నము, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ సాగులో ఉన్నాయండి. అయితే చామ దుంపలు అలాగే చిలకడ దుంపలను కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా రాయలసీమ జిల్లాల్లో కూడా సాగు చేయడం అనేది ప్రారంభించారండి. ఎక్కడైతే నీటి వసతి ఉందో చిన్న చిన్న బోరుబావుల దగ్గర కూడా ఇవి సాగు చేయడం అనేది ప్రారంభించారండి.
1: మరి ఏదైనా ఒక పంటను మనం సాగు చేయాలి అంటే నేలల ఎంపిక అనేది చాలా ముఖ్యం కదండి. మరి ఈ దుంప జాతి పంటల్లో మనం సాగు చేయాలి అనుకున్నప్పుడు ఎట్లాంటి నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయి?
0: ముఖ్యంగా ఈ దుంప జాతి పంటలు నేల లోపల బాగా ఊరి పెరగటానికి అవకాశం ఉండాలి కాబట్టి తేలికపాటి ఒండ్రు నేలలు అలాగే ఎర్రగరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయండి. అయితే కందకు మాత్రము నీటి వసతి ఉండి బాగా మురుగునీటి సదుపాయం ఉండేటువంటి సారవంతమైన బరువు నేలల్లోనే మనకి కంద అధిక దిగుబడి ఇస్తుందండి.
1: ఏ కాలాల్లో వీటిని వేసుకోవచ్చండి?
0: ముఖ్యంగా అన్ని దుంప జాతి పంటలను కూడా ఖరీఫ్ పంటగా వేసుకోవచ్చండి. అంటే మనం జూన్ జూలై మాసాల్లో నాటుకోవచ్చు. అంతేకాకుండా నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏంటంటే కందను రబీ పంటగా కూడా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా నాటుకుంటున్నారండి. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఎక్కడైతే నీటి వసతి ఉందో అటువంటి ప్రాంతాలలో ఈ చిలగడ దుంపను అలాగే చామను కూడా వేసవి పంటగా వేసుకోవచ్చు. అంటే ఫిబ్రవరి మార్చి మాసాల్లో నాటుకోవచ్చండి. అలాగే చిలగడ దుంపను రబీ పంటగా కూడా వేసుకోవచ్చండి అక్టోబర్ నవంబర్, ఎందుకంటే ఇది తక్కువ కాల వ్యవధి ఉన్నటువంటి 90 నుంచి 120 రోజులు వ్యవధి ఉన్నటువంటి పంట కాబట్టి మనం మూడు కాలాల్లో కూడా చిలగడ దుంపను వేసుకోవచ్చండి.
1: వేసుకునే ముందండి మనం రకాలు ఎంపిక అనేది చేసుకుంటాం.
0: అవునండి.
1: ఎట్లాంటి రకాలని ఈ దుంప పంటల్లో ముఖ్యంగా ఇప్పుడు చిలకడ దుంప అన్నారు, దాంట్లో ఎట్లాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి?
0: ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే ఈ చిలకడ దుంపలో మనకి తెలుపు కండ కలిగినటువంటి రకాలు అలాగే ఆరెంజ్ రంగు అంటే నారింజ రంగు ఉండేటువంటి రకాలు ఇవన్నీ ఉన్నాయండి. వీటిలో మనకి కిరణ్ అనే రకము గాని లేదంటే మనకి శ్రీభద్ర అనే రకము గాని ఇవన్నీ కూడా మంచి దిగుమని ఇచ్చేటువంటి రకాలండి. మనకి కందులో చూసుకున్నట్లయితే మనకి గజేంద్ర అనేటువంటి రకము చాలా ప్రధానం అయినటువంటి రకం అండి. ఇది కూడా ఏంటంటే ఈ కందలో దురదను కలిగించేటువంటి ఆక్సిలేట్లు అనే ఉంటాయి. ఈ మామూలుగా అంటే పూర్వం మన సాంప్రదాయ బద్ధంగా పండించుకునే వాటిలో గజేంద్ర రకములో అనేటువంటిది ఆక్సిలేట్ల శాతం చాలా తక్కువగా ఉంటుందండి. అందుకనే దీన్ని తీపి కంద రకం అంటాము. ఈ రకము కూడా మన ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుంచి విడుదల చేయబడి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం అండి. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రకము ఇప్పుడు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సాగులో ఉన్న రకము. అంతేకాకుండా ఇతర దేశాలు కూడా ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్న రకం అండి.
1: అంటే దీనికి దురద ఉండదండి?
0: దురద ఉండదండి. అందుకనే దీన్ని తీపి కంద రకం అంటాము. అలాగే మన చామలో చూసుకున్నట్లయితే మనకి శతముఖి, తర్వాత భావపురి అనే రకాలు, కేసీఎస్ 3 అనే రకం ఉందండి. అది స్వల్పకాలిక రకము. 5 నుంచి 5.5 నెలల్లో మనం పంట తీసుకోవచ్చు. ఇది కూడా మనకి ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుంచి ఎంపిక చేయబడిన రకము. ఇది కూడా తొందరలోనే విడుదల కాబోతుందండి.
1: మరి కందలో రకాలు ఎంపిక చేసుకున్న తర్వాత ఎంత విత్తనాన్ని మనం వేసుకోవాలంటే అంటే విత్తనం మోత?
0: కందలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కంద సాగులో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందండి. ముఖ్యంగా ఈ కందలో ఎక్కువగా రైతులకు ఖర్చు అయ్యేది ఏంటంటే విత్తనం మీదే ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఎకరానికి మనకి రెండు కాలాల్లో వేసుకుంటామని చెప్తున్నాం కదండి. అంటే ఖరీఫ్ లో అయితే తక్కువ విత్తనం అంటే 4 నుంచి 4.5 టన్నులు ఎకరానికి అయితే సరిపోతుందండి. అదే రబీలో అయితే మనకి 5 నుంచి 6 టన్నుల వరకు విత్తనం అవసరం అవుతుందండి. కానీ రైతులు ఏంటంటే ఇంకా ఎక్కువ మోతాదులో విత్తనం దుంపలను వేయటం వల్ల వాళ్ళకి విత్తనాల మీద అయ్యే ఖర్చు ఎక్కువ అవటమే కాకుండా ఈ చీడపిడల మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందండి. అందుకని రైతులు సాధ్యమైనంత వరకు సొంత విత్తనాన్ని తయారు చేసుకోగలిగితే, ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏం చేస్తున్నారంటే కంద సాగు చేసే రైతులు ఇది వరకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో రబీలో వేసుకునేవారండి. అదే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఖరీఫ్ లో వేసుకునేవారు. ఇంతకు ముందు ఏం చేసేవారంటే తూర్పు గోదావరి జిల్లాల్లో పండించినటువంటి పంటను కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు విత్తనంగా తీసుకొచ్చేవారు. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లడం అనేది జరిగేదండి. అయితే ఈ మధ్య కొన్ని గత 4-5 సంవత్సరాలుగా రైతులు ఏం చేస్తున్నారంటే బీహార్ నుంచి ఎక్కువగా విత్తనాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకుంటే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అనేటువంటి అపోహ అండి. అయితే మొదట్లో ఒక 2-3 సంవత్సరాలు బాగానే దిగుబడి అన్ని బాగానే ఉన్నాయి, చీడపిడలు లేకుండా ఉన్నాయండి. కానీ ఈ గత సంవత్సరము అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఎక్కువ తెగుళ్లు సమస్య అనేది మేము గమనించడం జరిగిందండి. ఈ కందలో వేరే చోట నుంచి అంటే ముఖ్యంగా బీహార్ నుంచి ఎక్కడ ఎప్పుడైతే రైతులు తెచ్చుకున్నారో అలా కాకుండా వాళ్ళ సొంత విత్తనం కొంతమంది దాచుకుంటారండి వాళ్ళకు కానీ అలాగే విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి మార్కెట్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న విత్తనం నుంచి కానీ తెగుళ్ళు ఉధృతి అనేది తక్కువగా గమనించడం జరిగింది
1: అంటే సాధ్యమైనంత వరకు మన ప్రాంతంలో విత్తనాలుగా
0: వాడుకోవాలి ఎందుకంటే ఆ మట్టి ద్వారా కూడా మనకి తెగులు వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉందండి అందుకే ఈ విత్తనం మీద అయ్యేటువంటి ఖర్చును తగ్గించుకోవడానికి కూడా రైతులు వాళ్ళు సొంతంగా విత్తనాన్ని తయారు చేసుకుంటే కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది
1: విత్తనం మీద పెట్టే ఖర్చు
0: తగ్గుతుంది వాళ్ళకి ఆరోగ్యవంతమైన విత్తనం కూడా వాళ్ళకి దొరుకుతుందండి దీని కొరకు ఏంటంటే మనం సాధారణంగా మనము కంద నాటుకోవడానికి ఖరీఫ్ లో అయితే 250-300 grams వరకు విత్తనం దుంపలు వేసుకోవాలని చెప్తాము అలాగే రబీలో అయితే 400 grams వరకు వేసుకోవాలి 400-500 grams అలా కాకుండా మనం విత్తనం కొరకు పెంచుకోవాలనుకుంటే మాత్రము 100 grams సైజు ఉండేటువంటి ముక్కల్ని అంటే దుంపల్ని చిన్న దుంపల్ని గాని లేకపోతే పెద్ద దుంపలు అయినట్లయితే 100 grams సైజుగా మనం ఆ ముక్కలు చేసుకుని ఆ ముక్కల్ని 45 అంటే వరుసల మధ్య 45 మొక్కకి 30 cm దూరం ఉండేటట్లుగా మనం నాటుకున్నట్లయితే మనకి వచ్చే సంవత్సరానికి మనకి కావాల్సిన సైజు లో మనకి విత్తనాలు
1: దుంపలు
0: తయారవుతుందన్నమాట దాని మీద మనం సొంతంగా చేసుకున్నట్లయితే ఖర్చు అనేది తగ్గుతుంది
1: అంతేకాకుండా ఆరోగ్యవంతమైనటువంటి దుంపలు కూడా
0: తీసుకోవచ్చు రైతులు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే మంచిదండి ముఖ్యంగా కంద విషయంలో
1: అంటే ఈ దుంప జాతి పంటలు అనేసరికి దుంప మీదే మనకి ఖర్చు ఎక్కువ ఉంటుంది
0: విత్తనం మీదే ఖర్చు ఎక్కువ అవుతుంది దాంతో పాటు విత్తనం ద్వారానే మనకి ఎక్కువ తెగుళ్ళు అనేవి కూడా వ్యాప్తి చెందడం జరుగుతుందండి కాబట్టి విత్తనం ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి
1: మరి ఎరువుల యాజమాన్యం ఏదో చేసుకోవాలండి కందలో
0: ఎరువుల యాజమాన్యం కందలో చూసుకున్నట్లయితే ఇప్పుడు దుంపజాతి పంటలు అన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అన్నిటికీ కూడా ఎకరానికి 10 tons బాగా చివికిన పసులు ఎరువుతో పాటుగా ఆఖరి దుక్కులో 150 kilos సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలండి అన్ని పంటలకి కూడా ఇకపోతే నత్రజని పొటాష్ ఎరువులు చూసుకున్నట్లయితే కందకు చూసుకుంటే మనము 200 kilos యూరియా అలాగే 170 kilos మ్యూరియట్ ఆఫ్ పొటాష్ ని 3 subparts చేసుకుని కంద మొలకెత్తిన తర్వాత 40, 80, 120 రోజులకి మొక్కకు 2 వైపులా వేసుకోవాలండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కంద నాటేటప్పుడు వేసేస్తారు రైతులు దానికి మనకి కంద మొలకెత్తడానికి ఇంచుమించు 20 అంటే ఖరీఫ్ లో అయితే మనకి 20-30 రోజుల్లో వస్తుందండి అదే రబీలో అయితే ఇంచుమించు 2 నెలల వరకు పడుతుంది కాబట్టి కంద మొలకెత్తిన తర్వాత 40 రోజుల మనం ఎరువులు వేసుకోవటం అనేది మొదలు పెట్టాలండి సూపర్ ఫాస్ఫేట్ ఒకటే వేసుకుని యూరియా పొటాష్ మాత్రము మనం మొలకెత్తాక వేసుకోవాలండి
1: మరి కందను ఆశించేటటువంటి చీడపీడలండి
0: ముఖ్యంగా ఈ చీడపీడలను చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులు వైరస్ తెగులు ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తాయండి ఈ ఆకుమచ్చ తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులు ప్రధానంగా వర్షాకాలంలో ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తాయి అంటే ముందుగా వర్షాలు మొదలైనప్పుడు ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి ఆకులన్నిటి కూడా వ్యాపించి ఆకులన్నీ ఎండిపోవడం జరుగుతుందండి దీని ద్వారా దిగుబడి బాగా తగ్గిపోతుంది అలాగే మనకి కాండం కుళ్ళు తెగులు కూడా ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడి మురుగునీటి సదుపాయం లేక నీరు నిలిచి ఉందో అటువంటి ప్రాంతాలలో మనకి కుళ్ళు అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుందండి ఈ తెగులు కనుక గమనించినట్లయితే వెంటనే మనం కాపరాక్సిక్లోరైడ్ 3 grams 1 liter నీటికి చెప్పుకుని కలుపుకుని ఆకులు అలాగే ఎక్కడైతే కుళ్ళిందో ఆ మొదల దగ్గర నేల మీద అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ తెగుల్ని మనము తగ్గించుకోవటానికి అవకాశం ఉందండి దీంతో పాటుగా మనం ట్రైకోడర్మా శిలీంద్ర బీజాలు కలిగిన పొడిని వేపపిండితో కలుపుకుని మొక్కలు మొదల దగ్గర మనకి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత నుంచి 4-5 సార్లు 15-20 రోజులు వ్యవధులు వేసుకున్నట్లయితే మనకి ఈ తెగులు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి
1: ఇంకోటి మొజాయిక్ తెగులు అన్నారు కదండి
0: అది ఇదేంటంటే ముఖ్యంగా వైరస్ తెగులండి ఈ తెగులు ఆశించినటువంటి మొక్కల ఆకులన్నీ కూడా పత్రహరితాన్ని కోల్పోయి ఆకుల మీద తెలుపు పసుపు రంగులు మచ్చలు అనేవి కనిపిస్తాయండి దీని ద్వారా ఏంటంటే ఆకులన్నీ కూడా ముడుచుకుపోయినట్లుగా చిన్నవిగా ఉండి నెమ్మదిగా ఎండిపోవడం జరిగి తర్వాత మొక్క చనిపోతుందండి ముఖ్యంగా ఏంటంటే ఇది విత్తన దుంపల ద్వారా అలాగే పేనుబంక ద్వారా రసం పీల్చే పురుగులు ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతుందండి చాలా సందర్భాల్లో ఏంటంటే మనము ఈ వైరస్ తెగుల్ని సూక్ష్మ ధాతు లోపాలతో చాలా వరకు కూడా రైతులు సరిగ్గా నిర్ధారించుకోలేకపోవచ్చు అందుకని ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఈ ఆకుల మీద పసుపు తెలుపు రంగు మచ్చలు కనబడినాయో మనం సూక్ష్మధాతు మిశ్రమము 4 grams 1 liter నీటి చెప్పుని కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా దీని వలన కలిగేటువంటి నష్టాన్ని మనము తగ్గించుకోవచ్చండి
1: మొజాయిక్ తెగులు
0: అవునండి
1: మరి ఇంత జాగ్రత్త చేసి మనం ఈ పంటను పండించిన తర్వాత తవ్వకం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కదండి. మరి ఈ దుంపని తవ్వేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకో?
0: ముఖ్యంగా పంట పక్వానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆకులన్నీ కూడా ఎండిపోయి పూర్తిగా నేల మీద రాలి పడిపోతాయండి. అప్పుడు మనము పంటని జాగ్రత్తగా దుంపకు తగలకుండా మనము తవ్వినప్పుడు జాగ్రత్తగా గాయాలు అవ్వకుండా తీసుకున్నట్లయితే మనకి నిల్వలో కూడా ఎక్కువగా కుళ్ళిపోకుండా
1: ఎక్కువ రోజు
0: నిలవడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ కందులో చూసుకున్నట్లయితే మనకి ఈ పంట 7 నుంచి 8 నెలల్లో పక్వానికి వస్తుందండి.
1: ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి?
0: ఇంచుమించు మనం 2 నెలల్లో అంటే చూసుకున్నట్టు తేలికపాటి నెలలో అయితే 18 నుంచి 20 టన్నులు వస్తుందండి. అదే మనకి బరువైన నెలలో వేసుకున్నట్లయితే 25 నుంచి 30 టన్నుల వరకు కూడా వస్తుందండి.
1: కంద విషయానికి వస్తే ఇది ఇంకా చామగడ్డ ఉంది కదండి, ఆ చామగడ్డలో ఇందాక రకాలు చెప్పారు.
0: అవునండి,
1: ఆ శతముఖి అని రకాలని చెప్పారు. ఈ రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత ఎన్ని కిలోల విత్తనం వేసుకోవాలి?
0: ఎకరానికి చూసుకున్నట్లయితే మనకి 300 నుంచి 400 కిలోల విత్తనం అవసరం అవుతుందండి. అయితే విత్తనంగా మనం పిల్ల దుంపలే వాడుకోవాల్సిన అవసరం లేదు, తల్లి దుంపలను కూడా మనం విత్తనంగా వాడుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. దుంపలు తల్లి దుంపలు కూడా మనకి పెద్దగా ఉన్నట్లయితే కూడా దాన్ని ముక్కలుగా చేసుకుని కన్నుభాగం ఉండేటట్లుగా నాటుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుందండి.
1: ఏ దుంపలైనా
0: వాడుకోవచ్చండి. దీని ద్వారా ఏంటంటే తల్లి దుంపలు తినడానికి మనకి మార్కెట్ కి పనికిరావు కాబట్టి పిల్ల దుంపలు మనకి మార్కెట్ లో వేసుకున్నా తల్లి దుంపలు జాగ్రత్త చేసుకుని విత్తనంగా వాడుకుంటే ఖర్చు తగ్గుతుందండి.
1: మరి ఎరువుల విషయానికి వస్తే అండి, ఇందా చెప్పారు 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. అవి కాకుండా రసాయన ఎరువులండి?
0: రసాయన ఎరువుల్లో చూసుకున్నట్లయితే 2 కిలో పశువుల ఎరువుతో పాటు సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలండి 150 కిలోలు. దాంతో పాటు నత్రజని పొటాష్ ఎరువులను 105 కిలోలు యూరియా, 53 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 భాగాలుగా వేసుకుని ఇక్కడ కూడా దుంప మొలకెత్తిన తర్వాత 30-60-90 రోజులకు వేసుకోవాలండి. చామ మనకి ఇంచుమించు 10-15 రోజుల్లో మొలక వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత 30 రోజుల నుంచి 3 దఫాలుగా వేసుకోవాలి.
1: మరి దీంట్లో చీడపీడల సమస్య?
0: దీంట్లో చీడపీడలు చూసుకున్నట్లయితే మనకి ఆకుమచ్చ తెగులు ఎక్కువగా కనిపిస్తాయండి. అలాగే ఈ ఆకుమచ్చ తెగులు ఏంటంటే ఇందాక మనము కందులో చెప్పుకున్నట్లే ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి అక్రమేణా గోధుమ రంగులోకి మారటం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే మనము మ్యాంకోజబ్ అనే మందు ఉంటుంది, అది 2.5 గ్రాములు 1 లీటర్ నీటి చెప్పుకుని కలుపుకుని వర్షాకాలం ప్రారంభంలో చేసుకున్నట్లయితే దీన్ని బాగా తగ్గించుకోవచ్చండి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే గనక మనము ప్రొకొనజోల్లో లేదంటే రీడోమిల్ ఎంజెడ్ కూడా మనము స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. 2 గ్రాములు 1 లీటర్ నీటి చెప్పుకుని కలుపుకుని రీడోమిల్ గాని. తర్వాత ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ చామలో ఈ వైరస్ తెగులు కూడా ఎక్కువ కనిపిస్తాయి, డషిన్ మొజాయిక్ వైరస్ అనేది కనిపిస్తుంది. ఇది ఏంటంటే ముఖ్యంగా విత్తన దుంపల ద్వారా వ్యాప్తి చెందుతుందండి. దీని కొరకు మనము నాణ్యమైనటువంటి విత్తన దుంపలను తీసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మనం వైరస్ తెగులు రాకుండా అంటే దాని వ్యాప్తి చెందేటువంటి రసం పీల్చే పురుగులు తెల్లదోమ ఏమన్నా కనిపిస్తే దానికి 2 మిల్లీలీటర్లు డైమిథియేట్ 1 లీటర్ నీటి చెప్పును కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వైరస్ తెగులు వ్యాప్తిని మనం చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చండి. ప్రధానంగా ఏంటంటే చామ మీద ఏదైనా మందులు మనం పిచికారీ చేసినప్పుడు తప్పనిసరిగా జిగురు మందుతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆకులు చాలా స్మూత్ గా ఉంటాయి కాబట్టి దాని మీద మందు మనం స్ప్రే చేసినా కూడా నిలవదు కాబట్టి జిగురు మందు ఏదైనా తప్పనిసరిగా కలుపుకోవాలండి.
1: బాగా అంటుకుంటున్నట్లు. ఇక పెండలం విషయానికి వస్తే దీంట్లో యాజమాన్య పద్ధతులు మనం ఏ విధంగా చేసుకోవాలి?
0: ముఖ్యంగా ఈ పెండలం అంటే కూర పెండలం అండి. ఇది ప్రధానంగా ఏంటంటే కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ అలాగే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారండి. అలా కాకుండా ఇది కొంచెం ఊదా రంగులో ఉండేటువంటి పెండలను కూడా ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో ఎక్కువగా సాగు చేయడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎక్కువ ఎవరు ఆహారంగా తీసుకోరు కానీ వేరే ప్రాంతాల కంటే ఎక్కువగా బీహార్ కి అలాగే గుజరాత్ కి ఎగుమతి చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. ఇందులో రకాలు కూడా చూసుకున్నట్లయితే కొవ్వూరు అనే రకం ఉందండి, అదేంటంటే మామూలు లోకల్ రకము. అలాగే శ్రీకీర్తి శ్రీరూప అనే రకాలు కూడా మంచి దిగుబడిని ఇచ్చేటువంటి నాణ్యమైనటువంటి రకాలు. వీటిలో మనకి 20 నుంచి 30 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుందండి.
1: ఎంత మోతాదు వాడుకోవాలండి?
0: విత్తనం చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే 800 గ్రాముల నుంచి 1000 కిలోల వరకు అవసరం అవుతుందండి. దీంట్లో ఏంటంటే మనం 100 నుంచి 150 గ్రాములు బరువు ఉండేటువంటి ముక్కలుగా చేసుకోవాలన్నమాట అండి. దుంపల్ని ముక్కలుగా చేసుకుని నాటుకుంటే మనకి మంచి దిగుబడి సరిపోతుందండి విత్తనం.
1: మరి ఎరువుల విషయానికి వస్తే అండి,
0: ఎరువుల్లో చూసుకున్నట్లయితే మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్లే 10 టన్నులు పశువుల ఎరువుతో పాటు 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి ఆఖరి దుక్కిలో. దాంతో పాటుగా 84 కిలోలు యూరియా, 57 కిలోలు మీరే క్లోరేట్ ఆఫ్ పొటాష్ ని 3 సమభాగాలుగా చేసుకుని దీంట్లో కూడా మొలకెత్తిన తర్వాత 40 రోజుల వ్యవధిలో అంటే 40, 80, 120 రోజులకు మొక్కకు రెండు వైపులా వేసుకుని తడిపెట్టుకోవాలండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పాకేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఈ తీగలకు కనుక మనం ఊతం ఇచ్చినట్లయితే మనకి దిగుబడి ఇంకా బాగా రావడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఎక్కువగా ఇది ఒరిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారండి మన పెండలం ని. అంటే మన ప్రాంతాల్లో వాడుకు తక్కువ గానీ వాటికి డిమాండ్ అయితే కూడా చాలా బాగుందండి.
1: కాబట్టి ఎగుమతికి అనుకూలమైనటువంటి పంటగా
0: చెప్పుకోవచ్చు.
1: దీన్ని తవ్వకం అండి ఎట్లా తీసుకోవాలి?
0: తవ్వకం అంటే సాధారణంగా 8 నుంచి 9 నెలల్లో మనకి పంట తవ్వకానికి వస్తుందండి. ఆకులన్నీ కూడా ఎండిపోయి

0: తీగలన్నీ కూడా ఎండిపోతుంటాయి. అప్పుడు మనం దుంపలు పగలకుండా జాగ్రత్తగా మనము తవ్వి తీసుకున్నట్లయితే మనకి మంచి నిల్వ ఉండి మార్కెట్ రేట్ కూడా బాగుంటుందండి.
1: దీంట్లో పురుగులు తెగుళ్ళు ఏమన్నా సమస్య?
0: పురుగులు తెగుళ్ళు అంటే సాధారణంగా పురుగుల సమస్య ఏమి లేదు, కానీ తెగుళ్లే మనకి మన చేమలో చెప్పుకున్నట్లుగా ఆకుమచ్చ తెగుళ్ళు, వైరస్ తెగుళ్ళు ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయండి. దీని కొరకు మనము ఆకుమచ్చ తెగుళ్ళు కూడా మనము తగ్గించుకోవటానికి డైథెనియం 45 2.5 గ్రాముల 1 లీటర్ నీటి చెప్పును కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుందండి.
1: పెద్దగా తెగుళ్ళు కూడా ఎక్కువ,
0: తెగుళ్ళ సమస్య కూడా పెద్దగా ఏముండదండి.
1: ఇక చిలకడ దుంప విషయానికి వస్తే దీంట్లో యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలండి?
0: మన రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో ఈ చిలగడ దుంప కూడా చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే తక్కువ కాల పరిమితిలో ఎక్కువ ఉత్పత్తినిచ్చి అలాగే మంచి పోషకాలు గల ఈ దుంపను పచ్చి కూరగానే కాకుండా ఆకులను ఏంటంటే పసులు దాణాగాను ఉపయోగించుకుంటారు, అలాగే ఆల్కహాల్ తయారీలో కూడా ఉపయోగిస్తారండి.
1: దీంట్లో రకాలండి?
0: రకాలు ఈ తెలుపు కండగలిగిన రకాలు, అలాగే నారింజ రంగు కండగలిగినటువంటి రకాలు ఉన్నాయి. కిరణ్ అనేటువంటి రకము నారింజ రంగు కండగలిగిన రకము. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ ఆరెంజ్ కండగలిగినటువంటి రకాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లో విటమిన్ ఏ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అందువల్ల ఈ ఆరెంజ్ కండగలిగిన రకాలను తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఎక్కువగా మనము ప్రాముఖ్యతని సంతరించుకుందండి. ఇదేంటంటే 120 నుంచి 130 రోజుల కాల వ్యవధి ఉండ రకము, 20 టన్నులు ఎకరానికి దిగుబడినిస్తుంది. అలాగే సామ్రాట్ అనే రకం కూడా ఉందండి. ఇదేంటంటే తెలుపు కండగల రకము, ఇది 16 నుంచి 18 టన్నులు దిగుబడినిస్తుంది. ఇకపోతే శ్రీభద్ర అనే రకం ఉందండి, ఇది అధిక దిగుబడి ఇచ్చేటువంటి హైబ్రిడ్ రకం అన్నమాట. ఇది ఇంచుమించు మనకి 90 రోజుల్లోనే మనకి పంట సిద్ధమవుతుంది. ఇది 20 టన్నులు దిగుబడి ఎకరానికి ఇస్తుందండి.
1: ఇప్పుడు చిలకడ దుంపల్లో కొన్ని తీయగా ఉంటాయి, కొన్నేమో చప్పగా ఉంటాయి అంటుంటారు కదండి, అది దేని వల్ల అండి?
0: చిలకడ దుంపలో ముఖ్యంగా ఏంటంటే మనం యాజమాన్య పద్ధతులు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయండి. సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ నారింజ కండ కలిగినటువంటి రకాలు కొంచెం చప్పగా ఉంటాయి, తెలుపు కండ కలిగినటువంటి తీయగా ఉంటాయండి. మన నీటి తళ్ళు ఇచ్చేదాన్ని బట్టి కూడా మనకి చప్పదనం అనేది ఆధారపడి ఉంటుందండి. అలాగే మనము పంట ఎప్పుడు మనం తవ్వాము అనే దాన్ని బట్టి కూడా మనకి తీపిదనం అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రోజులు నిలువ ఉంటే పంట అంటే ఆలస్యంగా మనం తవ్వినట్లయితే మనకి దానిలో ఎక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఏర్పడి తీపిదనం కూడా తగ్గుతుందండి.
1: మరి ఎంత మోతాదు విత్తనం వాడుకోవాలి?
0: ముఖ్యంగా విత్తనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిలగడ దుంపను తీగల ద్వారా వ్యాప్తి చెందిస్తామండి. ఎందుకంటే దుంపల ద్వారా నాటాలంటే మనకి చాలా ఎక్కువ దుంపలు మనకి విత్తనంగా అవసరం అవుతాయి. అలా కాకుండా తీగల ద్వారా మనం ముందు దుంపలను నాటుకుని 2 సార్లు అంటే ప్రాథమిక నర్సరీ అలాగే సెకండరీ నర్సరీ 2 సార్లు మనం నారుమండి పెంచుకోవాల్సి ఉంటుందండి. దీనికి ఏంటంటే ఒక మోస్తరు లేతగా ఉన్న తీగలను మనం నాటుకోవడానికి ఉపయోగించుకుంటాము. దీని కొరకు ఏంటంటే మనకి ఎకరానికి ఇంచుమించు 33,200 తీగలు కావాలండి. ఇవి కూడా 30 నుంచి 40 సెంటీమీటర్ల పొడవుండి 3 నుంచి 4 కనుపులతో 5 నుంచి 6 ఆకులతో ఉండేటువంటి తీగలనే మనము నాటుకోవడానికి ఎన్నుకోవాలండి. దీనికి ఏంటంటే మనం ముఖ్యంగా ఈ ప్రైమరీ నారు ప్రాథమిక నర్సరీ వేసుకోవటానికి 40 చదరపు మీటర్ల స్థలంలో 40 కేజీలు మధ్యస్థంగా ఉండే దుంపలు సరిపోతాయండి. ఈ దుంపల్ని అంటే మొక్కకి 20 సెంటీమీటర్లు అలాగే వరుసకి 60x60 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా కాలువలు అలాగే బోదలు చేసుకుని ఈ బోదల్లో మనము ఈ ముందుగా ఈ దుంపల్ని నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత మనం అవసరాన్ని బట్టి నీటి తడి ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటే మనకి 45 రోజుల్లో మనకి ప్రాథమిక నర్సరీ రెడీ అవుతుంది. అప్పుడు ఈ వీటిని కత్తిరించి వీటిని మళ్ళీ సెకండరీ నర్సరీలో నాటుకోవాలండి.
1: సెకండరీ నర్సరీ
0: కూడా ప్రాథమిక నర్సరీలో లాగానే అంటే ఒక ఎకరంలో నాటడానికి మనకి ప్రాథమిక నర్సరీ అయితే 40 చదరపు మీటర్ల స్థలం సరిపోతుంది. అదే మనకి సెకండరీ నర్సరీ అయితే 200 చదరపు మీటర్ల స్థలంలో మనం నాటుకోవాలండి. ఇది కూడా మనం ఇదివరకు ప్రాథమిక నర్సరీలో చెప్పుకున్నట్లుగానే అంటే 60x20 సెంటీమీటర్ల దూరంలో బోదల్లో చేసుకుని నాటుకోవాలండి. ఇది కూడా మనకి ఏంటంటే 45 రోజుల తర్వాత నారు రెడీ అవుతుంది. దాని ప్రధాన పొరల్లో మనము సేమ్ ఇలాగే 60x60 సెంటీమీటర్ల దూరంలో బోదలపై నాటుకోవాలండి.
1: ఇప్పుడు నాటే ముందు విత్తన శుద్ధి అనేది
0: చేసుకోవాలి.
1: మరి తీగలకు కూడా విత్తన శుద్ధి
0: తప్పనిసరిగా చేసుకోవాలండి. ఎందుకంటే చిలగడ దుంపలో మనకి చెడుపిల్లల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని కొరకు ఏంటంటే ముఖ్యంగా తీగలను ఫెనిట్రోతియాన్ అనే మందు 2 మిల్లీలీటర్లు దాంతో పాటుగా కార్బన్ డీజం 1 గ్రాము 1 లీటర్ నీటికి చెప్పును కలుపుకుని ఈ ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాల సేపు మనము ముంచుకుని నాటుకున్నట్లయితే మనకి పంటలో ఆకుమచ్చ తెగుళ్లు గానీ లేదంటే ముక్కు పురుగు ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది. ముక్కు పురుగు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని గానీ మనం చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చండి.
1: నీటి యాజమాన్యం
0: కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనం కాలువలు బోదులు తీసుకుంటాం కాబట్టి కాలువల ద్వారా

0: నీరు పారించాలి. అలాగే 10 రోజులకు మించి మనకి వర్షం లేకపోయినట్లయితే తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలండి. అలాగే దుంప పెరుగుతున్న దశలో మాత్రము 2 రోజుల వ్యవధిలో నీటిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే నీటి ఎద్దడి ఉందంటే గనక ముక్కు పురుగు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే నేల మీద నెరలు ఏర్పడినాయో ఆ పగులలో నుంచి మనకి ముక్కు పురుగు ఆశించి దుంపల్ని ఆశించి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగు చేసేటువంటి అవకాశం ఉందండి.
1: అంటే నీటి ఎద్దడి అనేది లేకుండా
0: చూసుకోవాలండి.
1: ఎరువుల విషయానికి వస్తే ఎరువులు ఏ విధంగా తీసుకోవాలి?
0: ఎరువుల విషయానికి వస్తే మనం ఆఖరి దిక్కులో ఎకరానికి 10 టన్నులు బాగా చివుకినటువంటి పసులు ఎరువు వేసుకోవాలి. దాంతో పాటుగా మన తీగలు నాటేటప్పుడు ఎకరానికి 22 కిలోల యూరియా, అలాగే 48 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలండి. నాటిన తర్వాత 40 అలాగే 60 రోజులకి మళ్లీ 22 కిలోల యూరియా వేసుకోవాలండి. లేదంటే 48 కిలోల అమోనియం సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీంతో పాటుగా ఏంటంటే మనము దుంపల దిగుబడి పెంచుకోవటానికి తీగ నాటిన 30వ రోజు అలాగే 40వ రోజు సైకోసల్ అనేటువంటి నియంత్రిస్తుంది అనమాట అండి. అంటే పెరుగుదల నియంత్రిస్తుంది. దాన్ని గనక మనం 500 నుంచి 1000 PPM స్ప్రే చేసుకున్నట్లయితే తీగ సాకీయ పెరుగుదల నియంత్రించబడి దుంప దిగుబడి బాగా పెరుగుతుంది.
1: దుంప దిగుబడి పెరగాలంటే దీన్ని ఉపయోగించుకోవాలి. ఇంకా యాజమాన్య విషయానికి వస్తే ఎట్లాంటి పురుగులు తెగులు వస్తాయి?
0: ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే చిలకడ దుంపలో ఎండు తెగులు అనేటువంటి చాలా నష్టాన్ని కలుగు చేస్తుందండి. ఇది ఫిజేరియం అనేటువంటి శిలీంధ్రం వల్ల వస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా నాటుకునేటప్పుడే మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా కార్బన్డిజం 1 గ్రాము లీటర్ నీటికి చెప్పుకుని ముంచుకుని తీగలను మనం నాటుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ సమస్య నుంచి మనము
1: రాకుండా
0: చూసుకోవచ్చు. అలాగే నల్లకుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా మనకి నష్టాన్ని కలుగు చేస్తుందండి. దీనివల్ల ఏంటంటే తీగలన్నీ కూడా పసుపు రంగులోనికి మారిపోయి వాడిపోవటం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు దుంపల మీద కూడా నల్లటి మచ్చలు అనేటువంటి మనం గమనిస్తాము. ఈ దుంపలు ఏంటంటే మనకి ఈ తెగులు సోకినటువంటి ఈ నల్లటి మచ్చలు ఉన్నటువంటి దుంపలు మనకి తినటానికి కూడా పనికిరావండి. సో దీనికి ఏంటంటే మురుగునీరు సదుపాయం ఉండేటువంటి చూసుకోవాలి. ఎప్పుడైతే ఆకులు మీద పసుపు రంగుగా మారటం మనం గమనించాము, ఈ కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి చెప్పును కలుపుకుని నేలంతా కూడా బాగా తడిచేటట్లుగా మనము డ్రెంచింగ్ చేసుకోవాలి. నేల మీద మనం మందుని పోసినట్లయితే కాండం మొదల దగ్గర ఈ తెగులు రాకుండా పాదు చుట్టూ వేసుకున్నట్లయితే దీని నుంచి తగ్గించుకోవచ్చండి.
1: ఇంకోటి ఆకుమచ్చ తెగులు కూడా వస్తుంది.
0: అవునండి, ఇదేంటంటే ఆకుల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులన్నీ కూడా ఎండిపోవటం జరుగుతుంటుంది. ఆ తెగులు ముఖ్యంగా వర్షాకాలంలో మనం ఎక్కువ గమనిస్తాము. ఈ తెగులు ఎప్పుడైతే మనం అంటే గాల్లో తేమ ఎక్కువగా ఉండి వర్షాలు వచ్చిన ప్రారంభ దశ నుంచి మనం గమనిస్తాము, అటువంటప్పుడు మనము తెగులు గమనించిన వెంటనే మ్యాంగోజప్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటి చెప్పును కలుపుకుని పిచికారీ చేసుకుంటే సరిపోతుందండి.
1: ముక్కు పురుగు వచ్చినప్పుడు అండి,
0: ముఖ్యంగా ఈ చిలకడ దుంపలో ముక్కు పురుగు అనేది చాలా ప్రధానమైన సమస్య అండి. ఏంటంటే ఈ పిల్ల పురుగులు కాండమును అలాగే దుంపలను కూడా తొలిచి నాశనం చేయడం అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా పంటలోనే కాకుండా మనకి నిల్వలో కూడా ఈ ముక్కు పురుగు ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుందండి. ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా నీటి ఎద్దడి ఉన్న పొలంలో ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తుందండి. దీనికి ఏంటంటే మన సమగ్ర యాజమాన్య పద్ధతులు అనేటువంటి పాటించుకున్నట్లయితే చాలా వరకు దీని నష్టాన్ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మొదట చూసుకున్నట్లయితే మనం ప్రధానంగా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో ముంచి ఈ ముచ్చలన్నింటిని నాటుకోవాలి. అలాగే ఎకరానికి 100 కిలోల వేపపిండి మనము దుక్కిలో వేసుకున్నట్లయితే దీని సమస్య కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే చిలకడ దుంపతో పాటు ధనియాలు 1:1 నిష్పత్తిలో, లేదంటే వెల్లుల్లి 1:1 నిష్పత్తి, అదేవిధంగా బంతిని 2:1 నిష్పత్తిలో మనం నాటుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని అంటే వీటిని ఎర్ర పంటలు అంటాము, ఈ ఉధృతిని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చండి. వీటితో పాటుగా మనము ఈ బవేరియా బాసియానా లేదంటే మెటారేజం అనే జీవ శిలీంధ్రాలను కూడా పసులు ఎరువుతో కలిపి పొలంలో వేయటం ద్వారా ఈ పురుగు ఉధృతిని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా మనం ముందు జాగ్రత్తగా నాటిన తర్వాత 30, 60, 90 రోజులకు ఈ వేపగింజల కషాయాన్ని పంట మీద మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ ముక్కు పురుగు కలిగించేటువంటి నష్టాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉందండి.
1: అంటే చిలకడ దుంపలు ముక్కు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలంటారు. అట్లా చేసుకున్నట్లయితే అసలు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా ఏదన్నా మీరు చెప్పారు,
0: యాజమాన్య పద్ధతుల మీద ఎక్కువగా ఈ పురుగు యొక్క సమస్య అనేది ఆధారపడి ఉందండి. కాబట్టి మొదటి నుంచి కూడా మనము నాటుకునేటప్పటి నుంచి మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా తెగుళ్ళు పురుగుల సమస్యలు అరికట్టుకోవచ్చండి.
1: మరి ఎప్పుడు పంట కోత తీసుకోవాలి?
0: మనం ఇంతవరకు చెప్పుకున్నట్లు ఇంచుమించు 90 రోజుల నుంచి 120 రోజుల వరకు కూడా పంట కాలము ఉంటుందండి.

0: రకాలను బట్టి దుంపలు తీయటం ఆలస్యం అయితే కనుక ఈ ముక్కు పురుగు సమస్య ఎక్కువ అవటమే కాకుండా మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా మన పీచు పదార్థం కూడా ఎక్కువగా ఏర్పడిపోయి మనకి అవి మనకి దుంపలు తింటానికి కూడా పనికిరావు అనమాట అండి. ముఖ్యంగా ఏంటంటే దుంపలను మనం తవ్విన వెంటనే 5 నుంచి 7 రోజుల లోపు కొంచెం నీటిలో ఆరనిచ్చి మార్కెట్ కి వెంటనే పంపించానండి, లేదంటే మార్కెట్ కి
1: పనికిరాకుండా
0: పోతాయి.
1: కాబట్టి మమత గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ దుంప జాతి పంటలు మీరు చెప్పారు, రకరకాల పంటలు మనకి ముఖ్యంగా చిలకడ దుంప, చేమ కంద ఇట్లా రకరకాలు ఉన్నాయి కదండి, వీటిల్లో మీరు చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు గనక రైతులు పాటించినట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి వీలవుతుందంట. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో దుంపజాతి పంటల సాగు మెలకువలు ఈ అంశం గురించి కే మమతా గారితో పరిచయం విన్నారు. ఇంతటితో పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటారు చిత్రసీమ సినీ గీతాలను. ముందుగా విందాం సీతారామం. ఈ చిత్రం నుంచి ఎస్బిపి చరణ్, రమ్య బెహ్రా ఆలపించినటువంటి ఈ సినీ గీతం విందాం.

మీరు విన్న ఈ పాట జీన్స్ చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్ సుజాత ఆలపించినటువంటి సినీ గీతం. సంగీతం యార్ రెహమన్. చిత్రసీమలో చివరిగా వినబోయే ఈ పాట కుబేరా చిత్రం నుంచి. ఈ పాట విందాం.

మీరు వింటూ ఉన్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. చిత్రసీమ నుండి సినీ గీతాలను విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడైతే మనం విందాం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. మరి ముందుగా మెసేజ్ చేసినటువంటి వారు హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు. హ్యాపీ గణేష్ చతుర్థి మేడం అంటూ, ఎస్ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి ఇన్ అడ్వాన్స్. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో సినీ గీతాన్ని తప్పకుండా ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, ఆర్జే మేఘన మేడం గారి కోసం కూడా అంటూ. ఓకే అండి. అండ్ మా తాటిపర్తి గ్రామం చేనేత కార్మికులందరి కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. ఫ్రమ్ శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి ధన్యవాదాలు అంటూ. ఓకే అండి. మరి మీరు కోరినటువంటి సినీ గీతం అయితే వచ్చేస్తుంది. ఫ్రమ్ గరుడ వేగ ఈ చిత్రం నుంచి విందాం.

0: మీరు వింటున్నారు సీమపురి ఎఫ్ఎం 102.7 కార్యక్రమంలో ఒక ప్రకటన అయితే విందాం.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్, కేవైసీ అప్డేట్ చేయండి లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ఓకే అండి, మరి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను మీరు వింటూ ఉన్నారు. తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్యారిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రక్షిత్, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుక చౌదరి. సీమపురి ఆకాశవాణి కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు, ప్రోగ్రాం హెడ్ తమనం నాగేశ్వరరావు గారికి, వ్యాఖ్యాతల బృందానికి, స్టేషన్ సాంకేతిక ఇంజనీరింగ్ విభాగానికి, పరిపాలనా విభాగానికి, సెక్యూరిటీ సిబ్బందికి, ప్రకటనకర్తలకు, శబ్దమిత్రులైన శ్రోతలందరికీ పేరు పేరున వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు అడ్వాన్స్గానే తెలియజేస్తున్నారు. ఓకే అండి, మరి మీరు కోరినటువంటి ఈ సినీ గీతం వచ్చేస్తుంది, వినేసేయండి.

మీరు వింటూ ఉన్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. హలో అభిరుచి. వాట్సప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను తరువాతిగా మెసేజ్ చేసినటువంటి వారు నమస్తే శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. సెప్టెంబర్ 13 ఇవాళ మన నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలంలో మంగళంపాడు అనే గ్రామంలో పుట్టినటువంటి కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారు, అనగా మనసు పాటలు వ్రాయడంలో వారికి వారే సాటి ఘనాపాటి అనిపించుకున్నవారు, మనసు కవి మనస్సు కవిగా పేరుగాంచినవారు, వ్రాయకుండా దర్శక నిర్మాతలను వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తానని నన్నందరూ అంటారే తప్ప ఆ పాటలు వ్రాస్తూ నేనెంత ఏడుస్తానో ఎవరూ ఆలోచించరా అంటూ చమత్కరించిన మనసున్న కవి. ఆయనే ప్రముఖ గీత రచయితయగు ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళి తెలియపరుస్తూ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడిగేటువంటి చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే అండి, మరి మీరు కోరిన ఈ సినీ గీతం వచ్చేస్తుంది.

హలో అభిరుచి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు అంటే అన్నీ కలిసినటువంటి సినీ గీతాలు కాబట్టి మరి కొత్తవి పాతవి అంటే ఒకటి ఒకటి ఒకటి వేస్తూ ఉన్నాను. సో దయచేసి గమనించగలరు. అండ్ తరువాతిగా మెసేజ్, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచికి అంటూ మెసేజ్ చేశారు.

ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటూ హైదరాబాద్ నుంచి బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మా పేర్లు చదవండి అంటూ ఎస్ అండి మరి మీ పేర్లు చదివాను నమస్తే అంటూ మెసేజ్ చేశారు. సో రేడియో అభిమాని అయినటువంటి సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. అండ్ యా ఓకే అండి. జయలక్ష్మి గారు బెంగళూరు నుంచి కూడా మెసేజ్ చేశారు. ఎస్ మేము కూడా వింటూ ఉన్నాము ప్లీజ్ ప్లే అంటూ. ఓకే ఎస్ నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను మీ అందరి కోసం. దట్ ఈస్ ఫ్రమ్ కొరియన్ కనకరాజు. ఈ చిత్రం నుంచి ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది మన శ్రోతలు కోరినటువంటి సినీ గీతం.

సినీ గీతాలను వింటూ ఉన్నారు. మరి శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో 102.7 MHz పై సీమపురి ఎఫ్ఎంలో మీరు వింటూ ఉన్నారు. తర్వాతగా మెసేజ్ చేసినటువంటి వారు నమస్సుమాంజలులు అంటూ నమస్తే అండి, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. మరి మీరు కోరినటువంటి సినీ గీతాన్ని నేను అలనాటి మధుర గీతంగా

పంపించాను. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్రి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్స్, అమీర్ చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివాపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ మరి మెసేజ్ చేశారు. అదేవిధంగా హలో హాయ్ నమస్తే సింహపూర్ ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, సింహపూర్ ఎఫ్ఎం టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ బాషా, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి అంటూ వెరీ నైస్ కొటేషన్ యాజ్ వెల్. ఓకే అండి, గుడ్ నైట్. అండ్ మరి ఒక మెసేజ్. ఓకే, మేఘనా మేడం ప్లీజ్ ప్లే, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. కడప నుంచి కృష్ణ తులసి అపర్ణ, మరి మీ అందరి కోసం సినీ గీతాన్ని నేను ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ బాగ్మతి ఈ చిత్రం నుంచి. వినేసేయండి.

మీరు వింటున్నారు సింహపురి ఎఫ్ఎం 102.7. తరువాతిగా మెసేజ్ చేసినటువంటి వారు, గుడ్ ఈవినింగ్ మేఘన మేడం అంటూ మెసేజ్ చేశారు. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు మన సింహపురి ఎఫ్ఎం ఆర్జీలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మెసేజ్ చేశారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. మొహమ్మద్ రఫీ పోలయ్య, ఎస్ఎంఎస్ సర్దార్ ఎనమడుగు నుంచి, ఫ్రెండ్స్ ఇస్మాయిల్, అహోబిలం వెంకటేశ్వర్లు, కిరాణా కొట్టు సుధాకర్, పూజారి ధనుంజయ్, సీనియర్ లేడీస్ టైలర్ రాంబాబు, వినాయక చవితి సందర్భంగా సో షాప్లో 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది అని కూడా తెలియజేశారు. మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు అంటూ ధనలక్ష్మీపురం నుంచి జాకీర్ గారు మెసేజ్ చేశారు. అండ్ డి విజయరామరావు గారు, త్యాగరాజ్ నగర్ వేదాయపాలెం నుంచి నెల్లూరు, మరి శ్రీ వినాయక విజయం ఈ చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయమని కోరారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ నేను ప్లే చేశాను, మరి మీ నేమ్స్ అయితే చదివాను. వినాయక చవితి ఫెస్టివల్ అకేషన్ గురించి అంటూ వేసండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీకోసం అనదర్ సాంగ్ నేను ప్లే చేస్తాను. అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ ఇస్మాయిల్ గారు కూడా మెసేజ్ చేశారు, మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు లక్ష్మమ్మ, కిషోర్ గంగుల విలేజ్ నుంచి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి వెంకట రమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక, మా అందరి కోసం కూడా జై చిరంజీవ చిత్రం నుంచి సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. అండ్ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఈవినింగ్, వాట్సాప్ ద్వారా మేము మెసేజ్ చేస్తున్నాము. హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి, చిత్రంలో మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు అంటూ. ఓకే అండి, మరి మీరు కోరినటువంటి సినీ గీతం వచ్చేస్తుంది. అండ్ శుభ సాయంత్రం అండి మెసేజ్ చేశారు దోర్నాల బాలరాజు, రేణుక హైదరాబాద్ వనస్థలీపురం నుంచి, అండ్ పెడాన జోగనాథరావు కాలనీ నుంచి అప్పలరాజు, హాయ్ మేడం మా కోసం ఏదైనా మంచి పాటను మెసేజ్ చేయండి అంటూ కోరారు. ఓకే, యాక్చువల్లీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్ గారు, కొత్త జీవితాలు ఈ చిత్రం నుంచి అలనాటి మధుర గీతంలో సినీ గీతాన్ని ప్లే చేశాము, అందుకోసరం మాత్రమే, వేరేలా అనుకోవద్దు, సారీ. అండ్ తప్పకుండా ప్రసారం అయితే చేస్తాము, బట్ అన్ని సాంగ్స్ కాదు కాబట్టి ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కోసం ఇప్పుడు ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ఇరుముడి చిత్రం నుంచి, శ్రోతలు కోరినటువంటి సినీ గీతం.

0: ఓకే అండి, మరి చివరిగా మెసేజెస్లో చాలా మంది వచ్చారు బట్ నేమ్స్ కూడా చదవలేకపోతున్నాను. సీమాపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు అండ్ వింజమూరు నెల్లూరు నుంచి పసుపులేటి వెంకటరత్నం మెసేజ్ చేశారు. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి, అండ్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. సో అందరి సాంగ్స్ అయితే వేయలేకపోయాను, సారీ. అండ్ ఓకే, శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేష్ రెడ్డి, రవణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు, చాలానే మెసేజెస్ వచ్చేసాయి బట్ అందరి నేమ్స్ కూడా చదవలేకపోతున్నాం బికాస్ ఆఫ్ టైం లేదు కాబట్టి. సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఇప్పుడు మీరు వింటారు తెలుగులో వార్తలు విజయవాడకి విశాఖపట్నం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
2: బ్రిక్స్ సమూహ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై, చునౌతియో కో సమయ రతే పెహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
1: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్ లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్ పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వీ మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
1: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
2: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా. టెక్నాలజీ ఔర్ క్రిటికల్ మినరల్స్ కా వెపనైజేషన్ హమారీ సహజా ప్రగతి మే బాధా బన్ సక్తా హై. టెక్నాలజీ కే అడప్షన్ మే ఇంక్లూజివిటీ పర్ బల్ దియా హై.
1: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీ

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కాలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నత స్థాయి సమాపేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమాపేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలి వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈరోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు

26 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ లో. మరి డ్యూయట్ డ్యూయట్ లో మీకోసం నెక్స్ట్ డ్యూయట్స్ అయితే మనం అయితే కంటిన్యూ అయిపోతాం. మరి మీకోసం నెక్స్ట్ డ్యూయట్ అయితే వచ్చేస్తుంది కొమరం పులి మూవీ నుండి మహమ్మాయి అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ, సుచిత్ర, మిల్లీ నాయర్ పడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

జీన్స్ మూవీ నుండి సూపర్ గా సాంగ్ అయితే వినేశారు. మరి ఉన్నికృష్ణన్ సుజాత పడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, లిరిక్స్ ఏఎం రత్నం, శివగణేష్. మరి డ్యూయట్ లో మనమున్నాము. మరి నెక్స్ట్ డ్యూయట్ అయితే వస్తుంది డాన్స్ ఇన్ మూవీ నుండి, అందమేమో ఇస్త్రాగు అనే పాట అయితే వస్తుంది. హేమచంద్ర, మాల్విక పడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల, రవికుమార్. మరి మనమున్నాము డ్యూయట్ లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: भारती एफएम 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేస్తే 9 గంటల 1 నిమిషం అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము మన ఫేవరెట్ మధుర స్వరాలలోకి. మరి మధుర స్వరాలలో మరి మీకోసం నేనైతే సూపర్ గా సాంగ్స్ అయితే రెడీగా పెట్టేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి కొన్ని పాటలు వినగానే మనసులో ఒక అందమైన అనుభూతి కలుగుతుంది. మరి ప్రేమలోని మాధుర్యం, అనురాగంలోని అందం, మనసులోని భావాలను ఎంతో సున్నితంగా పలికించే పాటలు ఎప్పటికీ ప్రత్యేకమే. మరి మీకోసం పాపం పసివాడు ప్రాణం చిత్రం నుండి అందం శరణం గచ్చామే అనే పాటైతే వస్తుంది. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు లిరిక్స్ వేటూరి. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: भारती एफएम 101.3।
1: వెల్కమ్ బ్యాక్ టు మధురస్వరాలు. మరి మధురస్వరాలలో మనమున్నాము. సాయంత్రపు వేళ చందమామ వెన్నెల, మల్లెపూల పరిమళం ఇవన్నీ కలిస్తే మనసులో ఒక అందమైన మధురమైన భావన మొదలవుతుంది. మరి అలాంటి సాయంత్రపు అందాలను, ప్రేమలోని చెల్లిపితనాన్ని తన పదాల్లో ఎంతో అందంగా చూపించే పాట ఇది. మరి మీకోసం సాంగ్ ఏదో చేస్తుంది, ఆటో డ్రైవర్ మూవీ నుండి హరిహరన్ సుజాత పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో మనమున్నాము మధురస్వరాలలో.

వెల్కమ్ బ్యాక్ టు మధుర స్వరాలు. మరి మధుర స్వరాలలో మనమున్నాము. సూపర్గా సాంగ్స్ అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మధురమైన స్వరాలు వినగానే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. మరి మాటలు చాలని ఆయని ఒక పాటగా మార్చే ఈ గీతం మనసులోని ఆశలను అందమైన నందనవనంగా ఉమ్మలిస్తుంది. కాలమే పూలదారిలా సాగాలి, గానమే గాలిలా మనసును తాకాలి. ప్రియమైన స్వరం మనస్వరంగా మారి ప్రతి క్షణాన్ని మరింత మధురంగా మార్చాలి. శుభాకాంక్షలు చిత్రం నుండి మీకోసం ఈ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఆనందమానందమయ అనే పాటైతే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు లిరిక్స్ సామవేదం షణ్ముఖ శర్మ. మరి ఈ పాటైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: గుమ్సుమ గుమ్సుమ గప్ప చెప్పు, గుమ్సుమ గప్ప.

0: विविध भारती एफएम 101.3।
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మద్రాస్ స్వరాలలో. మరి మద్రాస్ స్వరాలలో నెక్స్ట్ వచ్చే పాట మొదటిసారి మనసులో చిగురించే ప్రేమ, మొదటిసారి కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత మధురంగా ఉంటుంది. మరి అలాంటి తొలి అనుభూతులను సరదాగా చిలిపిగా ప్రేమతో చెప్పే పాట ఇది. మాటల్లో చిలిపితనం, స్వర్గాల్లో మాధుర్యం, సంగీతంలో మంచి ఎనర్జీ. మరి ఈ సాయంత్రం ఈ సాంగ్ మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. శివయ్య చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటకు లిరిక్స్ చంద్రబోస్. వింటూ స్టేట్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము మధురా స్వరాలలో. మరి మధురా స్వరాలలో మీ కోసం మరి తర్వాత వచ్చే పాట ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మనకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారో అని ఒక్కొక్కసారి గుర్తు చేస్తుంటుంది. ఆ భావన ఎంత మధురంగా ఉంటుందో కదా. అలాంటి ఒక అందమైన ఎదురుచూపును, మనసులోని మధురమైన ప్రశ్నను చాలా సింపుల్ గా హృదయానికి అర్థుకొని చెప్పే పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. గులాబీ చిత్రం నుండి ఈ వేళలో నీవు అనే పాట ఏదో వస్తుంది. సునీత పడిన ఈ పాటకు మ్యూజిక్ శశి ప్రీతం, లిరిక్స్ సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

మధుర స్వరాలలో మనమునమో మరి నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది. ఇష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు కనిపిస్తే గుండె వేగం పెరిగినట్టుగా చుట్టూ ఉన్న ప్రపంచమే కొత్తగా కనిపిస్తుంది కదా. మరి అలాంటి అందమైన అనుభూతిని చిలిపి ఉత్సాహాన్ని ప్రేమలోని హుషారును ఎంతో హాయిగా చెప్పే పాట. మరి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. చిరునవ్వుతో మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భువనచంద్ర. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చేసే 10:02 అయితే అయిపోయింది. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాము ఆపాత మధురాల గీతాల మాలిక వినిపించి రాగాలేలోకి. వినిపించిన రాగలేలోకి మరి మీకైతే వెల్కమ్ చెప్పేస్తూ, మరి ఇవాళ వినిపించిన రాగలేలో మరి మీకోసం నేనైతే పాటలు రెడీగా ఉంచేశాను. మరి ఇంకెందుకు కలిసం సాంగ్స్ అయితే వినేద్దాం. చంటబ్బాయి మూవీ నుండి నేను నీకై అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన వేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: भारती एफएम 101.3।
1: వినిపించిన రాగాలలో మనమున్నాము, ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట కాబోయే అల్లుడు చిత్రం నుండి ఎందుకమ్మ కోయిలమ్మ అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు రచన సిరివెన్నెల. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

ధర్మచక్రం చిత్రం నుండి పాట తెలియజేశారు. యజ్ఞానికి పడిన ఈ పాటకు రచన శ్రీశ్రీ. వినిపించి నీ రాగలిలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ తర్వాత వచ్చే పాట అయితే గరన్న దొంగ చిత్రం నుండి చిటికెల మెటికెల అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాటకు రచన బేటూరి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: भारती एफएम 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము వినిపించని రాగలేలో, ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వినిపించని రాగలేలో తర్వాత వచ్చే పాట పెళ్లి కాని తండ్రి చిత్రం నుండి నీలి ఆకాశంలోనే పాడైతే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పద్మనాభుని పాడిన ఈ పాటకు రచన కోసరాజు. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం లో.

స్నేహబంధం చిత్రం నుండి పాడేది విన్నారు. పి సుశీల పాడిన ఈ పాటకు రచన ఆత్రేయ. వినిపించిన రాగలేలో మనమున్నాము ఆపాత మధురాలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి తర్వాత వచ్చే పాట వాడే వీడు చిత్రం నుండి వయసే ఒక పాఠం అనే పాట అయితే వస్తుంది. ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాటకు రచన దేవులపల్లి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.